శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం 101.5 మెగాహెడ్జెస్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణ మాసం 15వ రోజు, క్రీస్తశకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 4వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 48 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:05 కి వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే.

0: హనుమన్ తవ సుప్రభాతం.
1: భక్తిరంజనీ కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ ఆంజనేయ స్వామివారి సుప్రభాతం విన్నారు. ఈనాటి భక్తిరంజనీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి కార్యక్రమంలో సంకల్ప బలం ఈ అంశం గురించి శ్రీ పిసిహెచ్ గోపాలరావు గారి వ్యాఖ్యానం విందాం.
2: సంకల్పం, సంకల్ప బలం వీటి గురించి చెప్తున్నానండి. మనిషి తలుచుకోవాలి కానీ సాధించలేని కార్యం లేదు. నాగరికులం కాని కాలం నుంచి ఈనాటి వరకు మనిషి సాధించిన గొప్ప కార్యాలు ఎన్నో ఉన్నాయి. చక్రం కనిపెట్టి ప్రయాణాలను సులువు చేసుకున్నాం. వ్యవసాయం

0: తెలుసుకుని అనాగరిక ఆహార పోకడలు విడిచి నాగరిక భోజనం చేస్తున్నాం. చెట్టు కొమ్మలపైన కొండగుహల్లో దుస్తులు లేకుండా జీవించిన మానవజాతి ఈరోజు బహుళ అంతస్తులుగా భవనాల్లో అందమైన దుస్తులు ధరించి ఆనందంగా గడుపుతుంది మానవజాతి. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాం. ఇదంతా ఎలా సాధ్యమైంది? దీనికి సంకల్పమే కారణం. మనిషి సంకల్పం అంతటి బలీయమైంది. సంకల్పం చేయడం వల్ల మనిషి ఉన్నతోన్నత శిఖరాలకు చేరగలుగుతున్నాడు. పిరమిడ్ల అమరిక, ఎత్తైన గాలిగోపురాల నిర్మాణం, ఇవన్నీ మనకు విస్మయపరుస్తాయి. అంతంత బండరాళ్లను అంత పైకి ఎలా చేర్చారో అనుకుంటాం. కానీ మనిషి సంకల్పశక్తి చూసారా? తన శ్రమ మరింత సులువు కావడానికి ఎంత ఎత్తుకైనా, ఎంత బరువైన రాళ్లను తీసుకెళ్లే యంత్రాలను ఆవిష్కరించాడు. చివరకు ఆకాశమే హద్దుగా ప్రస్థానం కొనసాగిస్తున్నాడు. నిరంతరం ఎదుగుతూనే ఉన్నాడు. కష్టాలను తప్పించుకొని విజయం సాధిస్తున్నాడు. క్రియాశక్తి, ధారణ, పట్టుదల, ఇలా ఏ పేరుతోనైనా మనం పిలవండి, సంకల్ప బలం మనిషికి చైతన్యశక్తినిస్తుంది. భగీరథుడు తన తాతలకు ఉత్తమ గతులు సంప్రాప్తించాలని గంగ కోసం తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై తాను భూమి మీదకి దిగి రావడానికి సిద్ధంగా ఉన్నా ఆ దూకుడు భరించగల నాథుడెవరని ప్రశ్నిస్తుంది. భగీరథుడు మరింత పట్టుదలతో మళ్లీ శివుడి కోసం తపన చేస్తాడు. దివి నుండి గంగ భూమికి రాగానే శివుడు తన తలపై మోపి జటాజూటంలో బంధించాడు. భగీరథుడి ప్రార్థనతో ఒక పాయను నేలపైకి వదిలాడు. భగీరథుని వెంట గంగ పరుగులు తీస్తూ అలా సాగిపోతూ ఉంటే ఆ విధంగా భూలోకంలో గంగ పరుగులు తీస్తూ సాగుతుంది. ఆ పట్టుదలనే మనం భగీరథ ప్రయత్నం అంటున్నాం. మనిషి సంకల్ప శక్తికి ఇదే ఉదాహరణ. దుష్ట సంకల్పం వల్ల సాధించేది లేకపోగా అది మృత్యుకు కారణమవుతుంది. రావణుడు విశ్వాలన్నీ జయించాలని సంకల్పించాడు. చివరికి అన్నింటినీ పోగొట్టుకొని ఒక మానవుడి చేతిలో చనిపోయాడు. సంకల్పించే ముందు మన లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన జ్ఞానాన్ని పొందాలి. మనలోని శక్తియుక్తులు సరిపోతాయో లేదో మనం తెలుసుకోవాలి. పరిమిత శక్తులు సరిపోకపోతే మరింత శక్తి కూడగొట్టుకోవాలి. ఒకసారి సంకల్పిస్తే వెనుదిరిగి చూడకూడదని విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడికి చెబుతాడు. మనోస్థైర్యం, ధృతి, నమ్మకం సంకల్పానికి ఎంతో బలాన్ని ఇస్తాయి. వీటికి క్రమశిక్షణ కూడా తోడైతే విజయం మన కళ్ళ ముందే కనబడుతుంది. సందిగ్ధత, అస్పష్టత మనిషిని కలవరానికి గురిచేస్తాయి. ప్రయత్నంలో కొన్నిసార్లు వైఫల్యం చెందినా అధైర్యాన్ని, అనమ్మకాన్ని దరిచేరనీయకూడదు. భయం అపజయానికి నాంది. తలపెట్టింది చిన్న పనైనా, పెద్ద లక్ష్యమైనా దృఢ సంకల్పం ఉండాలి. పూనిక లేని వ్యక్తి జీవన గమనంలో ప్రేక్షకుడుగా మిగిలిపోతాడు. మహేంద్రగిరిపై నుంచి లంఘించిన హనుమకు ఆకాశంపై నుంచి లంకను చేరాల్సిన దారి మనోబలం వల్ల లభించింది. ఆకాశయానంలో మైనాకుడు, సురస, సింహిక ఇటువంటి అడ్డంకులు హనుమ సంకల్పాన్ని ఏమాత్రం మార్చలేకపోయాయి. తలుచుకుంటే నిశ్చయం మనిషి మనసును, తనువును ఏకం చేస్తుందంటారు మన పెద్దలు. సంకల్పం మనలో ఎనలేని శక్తిని కలిగిస్తుంది. సాధించాలనే భావన కలిగితే దాన్ని దైవ సంపదగా స్వీకరించాలని మనకు కఠోపనిషత్తు చెబుతుంది. భూమిపైన మనిషి పుట్టిన తరువాత అతడి పురోగతికి సంకల్పమే కారణమని మనం చెప్పుకోవచ్చు. ఈ సంకల్ప బలం వల్లే మనిషి ఎన్నో అపూర్వ లక్ష్యాలు సాధించాడని కూడా మనం చెప్పుకోవచ్చు.
1: సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మీరు ఇంతవరకు సంకల్ప బలం ఈ అంశం గురించి శ్రీ పిసిహెచ్ గోపాలరావు గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేనుముచ్చట్లు. ఈనాటి కార్యక్రమంలో స్వయం ఉపాధిగా కుందేళ్ల పెంపకం వివరాలు వింటారు.

0: వ్యవసాయంలో ఇవాళ విభిన్న వాతావరణ పరిస్థితుల వల్ల వాణిజ్యపరంగా కొంత లాభాలు వస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ప్రకృతి విపత్తుల వల్ల ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా పశుపోషణ, జీవాల పెంపకం, కోళ్ళ పెంపకం, కుందేల పెంపకం ఇలాంటివి చేపట్టి కూడా చాలామంది లాభాలు ఆర్జిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ యువత అంతా కూడా ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఉపాధి దిశగా కుందేళ్ల పెంపకం చేపట్టి ఎలాంటి లాభాలు ఆర్జించవచ్చు, కుందేళ్ల పెంపకం చేపట్టాలంటే వాటి పెంపకంలో ఎలాంటి మెలకువలు పాటించాలి, ముఖ్యంగా ఎటువంటి దాణా అందించాలి, చాలా సూక్ష్మమైనవి కాబట్టి ఏ విధంగా వాటిని పెంచాలి, ముఖ్యంగా వ్యాధులు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి ఈత ముక్కల పశు వైద్యురాలు డాక్టర్ సిహెచ్ అమూలే గారు మన స్టూడియోస్లో ఉన్నారు. వారి ద్వారా మరి కుందేల పెంపకం గురించి పెంపకందారులకు శ్రోతలకు చక్కటి విషయాలు తెలియజేద్దాం. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం, మరి ఇవాళ చాలామందికి ఉపాధి లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కొంతమంది ఇంటి దగ్గరనే కోళ్ళు పెంచుకోవడం, పెరటి కోళ్ళ పెంపకం చేపట్టడం, పెరటి తోటలు పెంచుకోవడం, మరి గొర్రెలు సన్నజీవాలు పెంచుకొని బతుకుతూ ఉన్నారు. కుందేళ్ల పెంపకం ద్వారా కూడా లాభాలు వచ్చేదానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఈ స్వయం ఉపాధి దిశగా కుందేళ్ల పెంపకం చేపట్టాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ పెంపకం లాభదాయకంగా ఉంటుందంటారా, ఏ విధంగా చేస్తే లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉందంటారు పెంపకందారులకు?
1: పెరుగుతున్న ఆర్థిక స్థాయిని అనుసరించి ప్రజలు విలువలు కలిగిన ఆహార ఉత్పత్తుల వైపు ఖర్చు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అధిక పోషక విలువలు కలిగిన మాంసాన్ని అందించే ఈ కుందేళ్ల పెంపకానికి రాబోయే రోజుల్లో మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మాంసం, ఉన్ని, చర్మాలు మొదలైన చాలా విలువైన పదార్థాలు కుందేళ్ల నుండి లభిస్తున్నాయి. రోజురోజుకి పెరుగుతున్న జనాభాకు సరిపడా మాంసాన్ని ఉత్పత్తి చేయడంలో ఈనాడు కుందేళ్లు కూడా కొంత పాత్ర వహిస్తున్నాయి. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్యను నివారించడంలో సహకరిస్తున్నాయి. పౌష్టికాహారం విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకునే ఈ రోజుల్లో కుందేళ్ల నుండి లభించే అతి విలువైన పుష్టికరమైన మాంసం ఎంతో శ్రేయస్కరం. కుందేళ్ల పెంపకం ద్వారా గ్రామీణ ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. అంతేకాకుండా కుందేళ్ల మాంసాన్ని ఇతర పదార్థాలను వాటి నుండి తయారైన వస్తువులకు మంచి ఎగుమతి వాల్యూ కూడా ఉంది.
0: ఈ కుందేళ్ల పెంపకం వల్ల ఎటువంటి లాభాలు ఉంటారు?
1: కుందేళ్ల పెంపకానికి పెట్టుబడి చాలా తక్కువ. గ్రామీణ నిరుపేద రైతులు కూడా ఈ పెంపకాన్ని సులభంగా చేపట్టవచ్చు. కుందేళ్ల పెంపకానికి అవసరమైన స్థలం చాలా తక్కువ. ఇవి ప్రకృతికి ఎటువంటి నష్టాన్ని కలిగించవు. ఈ కుందేళ్లు సాధు స్వభావం కలిగినవి. ఇంట్లోని మనుషులు సులభంగా కుందేళ్ల పెంపకంలో పాల్గొనవచ్చు, కాబట్టి అదనపు కూలీ ఖర్చులు అవసరం ఉండదు. కుందేళ్లు వంట ఇంట్లో మిగిలిన కూరగాయలు మొదలైన వాటిపై ఆధారపడి జీవిస్తాయి, కావున వాటి ఆహారానికి అయ్యే ఖర్చు కూడా తక్కువే ఉంటుంది. ఇతర జంతువులు వినియోగించుకోలేని ఆకులను కూడా ఇవి సమర్థవంతంగా వినియోగించుకోగలవు. కుందేళ్లు తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగాన్ని మాంసంగా మార్చుకోగలవు. కోళ్ళు తర్వాత కుందేళ్లకు ఈ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఒక కిలో ఉన్ని ఉత్పత్తికి ఒక అంగోరా జాతి కుందేళ్లు తీసుకునే ఆహారం గొర్రెల కంటే చాలా తక్కువ. కుందేళ్లు ఒకసారి ఈనినప్పుడు సుమారు 6 నుండి 8 పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా ఇవి సంవత్సరానికి ఇంచుమించు 6 సార్లు ఈనగలుగుతాయి. అందువల్ల కుందేళ్ల సంతతి మిగిలిన ఇతర జంతువుల కన్నా త్వరగా వృద్ధి చెందుతుంది. కుందేళ్లు తక్కువగా వ్యాధులకు గురవుతూ ఉంటాయి, కాబట్టి వీటిలో వ్యాధుల వలన మరణించే శాతం కూడా తక్కువ. కుందేళ్లు తెల్లని మాంసాన్ని ఉత్పత్తి చేస్తాయి. కుందేలు మాంసంలో ఎక్కువ మాంసకృతులు, తక్కువ కొవ్వు పదార్థాలు, తక్కువ కొలెస్ట్రాల్ ఉంటాయి. అంతేకాకుండా కుందేలు మాంసంలో సోడియం మరియు పొటాషియం శాతం కూడా ఎక్కువగా ఉంటుంది.
0: కుందేళ్లు పెంచుకోవాలంటే ఏ జాతి కుందేలు ఎక్కువ మాంసాన్ని ఇచ్చేదానికి అవకాశం ఉందంటారు, ఏ జాతి ఇక్కడ బాగా మరి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందంటారు?
1: కుందేళ్లను 2 రకాలుగా పెంచుతారు. ఒకటి ఉన్ని కోసం, రెండోది మాంసం కోసం. ఉన్ని కోసం పెంచే వాటిని అంగోరా కుందేళ్లు అని అంటారు. మాంసం కోసం పెంచే వాటిని బ్రాయిలర్ కుందేళ్లు అని అంటారు. మన దేశంలో ఉత్తరాంచల్, జమ్మూ

0: జమ్మూ కాశ్మీర్, సిక్కిం, తమిళనాడు లాంటి కొన్ని ప్రాంతాల్లో ఈ అంగోరా కుందేళ్లను పెంచుతున్నారు. ఈ అంగోరా కుందేళ్ల జాతులు వచ్చి జర్మన్ అంగోరా, బ్రిటిష్ అంగోరా, రష్యన్ అంగోరా, క్రాస్ బ్రెడ్ అంగోరా అని ఉంటాయి. అలాగే బ్రాయిలర్ కుందేళ్ల జాతులు న్యూజిలాండ్ వైట్, సావెట్ చించిల్లా, గ్రే జాయింట్, వైట్ జాయింట్, ఫ్లెమిష్ జాయింట్, డచ్ అనే జాతులు ఈ బ్రాయిలర్ వాటికి అనువుగా ఉంటాయి.
1: సూక్ష్మంగా ఉంటాయి కదా ఇవి. వీటిని పోషించాలంటే ఎలాంటి దాణ అందిస్తే మంచి మాంసాన్ని ఉనిని ఇచ్చడానికి అవకాశం ఉందంటారు?
0: సాధారణంగా పుట్టినప్పటి నుండి 12 రోజుల తర్వాత ఈ కుందేలు పిల్లలు ఆహారం తినడం మొదలు పెడతాయి. కుందేళ్లకు ఇచ్చే దాణా పొడిగా ఇవ్వాలి. వీలైనంత వరకు దానాన్ని కొంచెంగా నీటితో కలిపి ఇచ్చినట్లయితే మంచిది. కుందేళ్లకు ఇచ్చే ఆహారంలో ఎక్కువ మోతాదులో పీచు పదార్థం ఉండేటట్లు చూడాలి. ఆహారంలో పీచు పదార్థాల శాతం తగ్గినట్లయితే జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. కొన్నిసార్లు కుందేళ్లు పారుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి కుందేళ్లకిచ్చే ఆహారంలో 14%

0: దానాని కొంచెంగా నీటితో కలిపి ఇచ్చినట్లయితే మంచిది. కుందేళ్లకిచ్చే ఆహారంలో ఎక్కువ మోతాదులో పీచు పదార్థం ఉండేటట్లు చూడాలి. ఆహారంలో పీచు పదార్థాల శాతం తగ్గినట్లయితే జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. కొన్నిసార్లు కుందేళ్లు పారుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి కుందేళ్లకిచ్చే ఆహారంలో 14% పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. వాటికి పచ్చిగడ్డిని అందించినా అవి బాగా ఆరబెట్టి ఇవ్వాలి. వాటిలో గనక నీరు శాతం ఎక్కువ ఉన్నట్లయితే దాని వలన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. అలాగే వేసవి కాలంలో దానాను చల్లటి వేళల్లో మాత్రమే ఇవ్వాలి. ప్రతిరోజు మిగిలిపోయిన ఆహారాన్ని తొలగించి కొత్త ఆహారాన్ని అందించాలి. ఇవి బాగా పెరగాలంటే రైతులు సొంతంగా గడ్డిని పెంచుకోవాలి. పప్పు జాతి పశుగ్రాసాలైన లూసోన్, బెర్సీమ్ తప్పకుండా ఇవ్వాలి. ప్రతి కుందేలు 300 గ్రాముల మేత తీసుకుంటుంది. 1 లీటర్ నీటిని తీసుకుంటుంది. కుందేళ్లకు ఇచ్చే దానాలో పలు పోషక పదార్థాలు ఉండాలి. మాంసకృతులు 17% ఉండేటట్లు చూసుకోవాలి. పిండి పదార్థాలు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి. కుందేలు మాంసంలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడంతో ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అంతేకాదు, కుందేళ్ల పేడలో అధిక పాలల్లో నత్రజని, భాస్వరం ఉండటం వలన పెరటి తోటల్లో పూలు, పండ్లు, కూరగాయలను పెంచడానికి సేంద్రియ ఎరువుగా కూడా వాడుకోవచ్చు. కుందేళ్లను శాకాహారిగా పరిగణిస్తారు. పశువుల్లో నెమరు వేసే జంతువుల్లా కాకుండా కుందేలుకి ఒకటే పొట్ట ఉంటుంది. కుందేళ్లకు ఇచ్చే దానాలో ఏ విధమైన విష పదార్థాలు లేకుండా జాగ్రత్త పడాలి. కావాల్సిన పోషక పదార్థాలతో పాటు రుచిగా కూడా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు ఎక్కువగా ఉండాలి. జీర్ణమయ్యే శక్తినిచ్చే పదార్థాలు తక్కువగా ఉండాలి. లూసోన్, ఎండుగడ్డి, పచ్చిక, పాతరగడ్డి, చిన్న చిన్న ముక్కలుగా చేసిన పచ్చిక, మొక్కజొన్న తొక్కలు వగైరా కూడా మేతకు వాడుకోవచ్చు.
1: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: నమస్కారం అండి.
2: చేను ముచ్చట్లు కార్యక్రమంలో మీరు ఇంతవరకు స్వయం ఉపాధిగా కుందేళ్ల పెంపకం వివరాలు విన్నారు. ఆకాశవాణి ఈ మార్కపురం కేంద్రం సమయం 6:45 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేసి తాగునీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అలాగే పశుగ్రాసం కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని, తాగునీటి నాణ్యతపై తరచూ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కే పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గ్రేట్ గ్రీన్ వాల్ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ వాల్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే దాదాపు 5000 హెక్టార్లలో తాటి వనాలు, 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్దరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. వీబీజీ రామ్జీ పథకం కింద సామాజిక వనాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని పవన్ కళ్యాణ్ సూచించారు. హైదరాబాద్లో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం 2 సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. బ్రిక్స్కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో 2 రోజుల పాటు నిర్వహించే ఈ సమావేశాలకు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల మంత్రిత్వశాఖ పరిధిలోని సిబ్బంది, శిక్షణా విభాగం ఆతిథ్యమిస్తోంది. ఈ సమావేశాల్లో సీమాంతర అవినీతిని అరికట్టేందుకు అంతర్జాతీయ సహకారాన్ని విస్తరించడం, అక్రమంగా తరలించిన ఆస్తుల రికవరీ ప్రక్రియను వేగవంతం చేయడం, ప్రభుత్వ వ్యవస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఉత్పన్నమవుతున్న అవినీతి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే వ్యూహాలపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు, అవినీతి నిరోధక సంస్థల ఉన్నతాధికారులు ఈ సమావేశాల్లో పాల్గొని పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించనున్నారు. శాస్త్రీయ పద్దతిలో వ్యర్థాల నిర్వహణ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని 12వ వార్డులో ఉన్న డంపింగ్యార్డు ప్రాంతంలో స్వచ్ఛభారత్ మిషన్ నిధులు 5.8 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంటు పూర్తయిన తర్వాత చెత్తను శాస్త్రీయంగా శుద్ది చేసి పర్యావరణానికి హాని కలగకుండా నిర్వహించే అవకాశం ఏర్పడుతుందని మంత్రి తెలుపుతూ,
1: పాలకొల్లు పట్టణానికి 2 డంపింగ్ యార్డులు ఉన్నటువంటి పరిస్థితి, ఆ డంపింగ్ యార్డుల పరిసర ప్రాంతాలంతా కూడా నివసించలేనటువంటి పరిస్థితి చూసాం. ఫ్యూచర్ లో ప్రతి ఇంటి నుంచి వచ్చేటువంటి చెత్తని ఆ యొక్క తడి నుంచి వచ్చేటువంటి వ్యర్థాన్ని హార్టికల్చర్ అగ్రికల్చర్ ఉపయోగించుకునేటువంటి విధంగా, ఈ పొడి చెత్త నుంచి వచ్చేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఇది రీసైక్లింగ్ కి, అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీస్ కి వీటన్నిటి కూడా పంపిస్తూ ఆ చెత్త నుంచి కూడా ఆదాయం మున్సిపాలిటీకి వచ్చేటువంటి విధంగా రూపకల్పన చేయాలనేటువంటి మా ఆశయం.
0: నరసారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు పల్నాడు జిల్లాలో ఆర్థిక అభివృద్ది, సంస్థాగత రుణాల విస్తరణపై రూపొందించిన పల్నాడు ఏ క్రానికల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నివేదికను ప్రధానమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా పల్నాడులో నిర్వహించిన రుణ వితరణ కార్యక్రమం విజయవంతమైందని, ఈ పథకం కింద 103,246 మందికి 3,216 కోట్ల రూపాయల సంస్థాగత రుణాలు అందించినట్లు వివరించారు. అలాగే 70,000 మంది కొత్త రుణగ్రహీతలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రాయితీ బియ్యం పంపిణీని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటు ధరల్లో నిత్యావసర వస్తువులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
2: ₹60 దాకా ఉంది, దాన్ని ఇప్పుడు 52 రూపాయలకే ఇస్తా ఉన్నారు. అలాగే మామూలు బియ్యం మార్కెట్ లో రారైస్ వచ్చి 58 రూపాయలు ఉంటే 50 రూపాయలకే ఇక్కడ ఈ రైతు బజార్ లో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క వైట్ రేషన్ కార్డు హోల్డర్ కి 10 కిలోలు నెలకు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి సామాన్య ప్రజలు

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాదులో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం 2 సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

0: ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మధ్యలో ఉన్నటువంటి దళారీ వ్యవస్థ వల్ల సామాన్యుడికి అధిక రేటుకు వస్తుంది కాబట్టి మార్కెట్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ బియ్యాన్ని తక్కువ ధరకు అందించడం కూడా జరుగుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరా వినియోగంపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ అనంతరం ఆక్సిజన్ కొనుగోలు వ్యయం పెరగడంతో వాస్తవ అవసరాలను గుర్తించి వ్యయాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. 105 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ల వినియోగంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లీకేజీల నివారణకు చర్యలు తీసుకుని నివేదికల ఆధారంగా కొనుగోలు చేపడతామని మంత్రి తెలిపారు. తెలంగాణలో కీలక సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాదులోని రాష్ట సచివాలయంలో సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, న్యాయపరమైన అంశాలు, పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట సాగునీటి వ్యవస్థకు అత్యంత కీలకమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ సాగర్, డిండి, గౌరవెల్లి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని వీటికవసరమైన అనుమతులను పొందేందుకు కాలపరిమితితో కూడిన సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో గంజాయి నిర్మూలనపై నిర్వహించిన సంకల్పం 2.0 కార్యక్రమంలో శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, గంజాయి నిర్మూలనలో పోలీసులు ఏమాత్రం రాజీ పడకూడదని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియు దిగువ ట్రోపో ఆవరణంలో వాయు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలుపుతూ ఆయా జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. హైదరాబాదులో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యవర్గం 2 సమావేశం ఈరోజు ప్రారంభం కానుంది. పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈరోజు ప్రసారం కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మూత్ర విసర్జన, అనారోగ్య సమస్యలు ఈ అంశం గురించి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం వింటారు. అనంతరం సినీ గీతాలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా కరుణశ్రీ జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు, అనంతరం సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 8:30 జిల్లా సమాచార లేఖ, ఇందులో అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పి.

సూర్యారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే 8:35 హలో ఎఫ్ఎం. శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 085 96. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పోషకాల విలువ తెలుసుకో, లంచ్ బాక్స్ ఎలా చేయాలో నేర్చుకో ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత గారి ప్రసంగం. అనంతరం వెలుగు కిరణం కథానికి వింటారు రచన శ్రీమతి టి ఉమారాణి. ఇక ఈ ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఇక ఈ సాయంత్రం 6 గంటలకు, తిరిగి రాత్రి 11 గంటలకు హిందీలోను, 6 గంటల 5 నిమిషాలకు రాత్రి 9 గంటలకు, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. రాత్రి 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు వింటారు ఢిల్లీ నుంచి. 6 గంటల 30 నిమిషాలకు ప్రసార విశేషాలు. సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు జానపద సంగీతం కార్యక్రమంలో ఎల్బిఎస్ నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి భజన బృందం పాడిన భజన కీర్తనలు వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి కార్యక్రమం. ఇందులో చెరకు సాగులో విత్తనపు తోటల ప్రాధాన్యత ఈ అంశం గురించి ఉయ్యూరు చెరకు పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ సత్యప్రియ లలిత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రాత్రి 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి వింటారు. 8 గంటల 15 నిమిషాలకు పార్లమెంటు కార్యక్రమాల సమీక్ష వింటారు. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. రాత్రి 8 గంటల 40 నిమిషాలకు సినీ గీతాల కార్యక్రమం చిత్రమంజరి. 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్ ఢిల్లీ నుంచి రిలే. 9 గంటల 30 నిమిషాలకు గీతమాలిక, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. రాత్రి 10 గంటలకు రాజ్యసభ మరియు లోక్సభలో జరిగే ప్రశ్నోత్తరాల కార్యక్రమం వింటారు. అనంతరం హరికథ విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు.

0: ఏమండి ఏమండి ఏంటి, ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఆ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పొద్దస్తం రేడియోనేనా?
1: ఇదిగో ఇదిగో వస్తున్నా. మన మార్కాపురం ఆకాశవాణి వారు 34వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారట. ఇందులో పోటీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదే అదే వింటున్నా.
0: అదేంటో నాకు చెప్పవా?
1: ఏమీ లేదు, 5వ తేదీన మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి మంచి బహుమతులు ఇస్తారట.
0: అయితే ఇంకే ఎప్పుడు రేడియో వింటుంటారు కదా, మీరు ట్రై చేయండి.

0: అండి, బహుమతి తప్పకుండా వస్తుంది. ఎంత అదృష్టమో, ఎంచక్క ఇద్దరం వేడుకల్లో పాల్గొనొచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం కేంద్రాన్ని చూడవచ్చు. మన చిరకాల వాంఛ తీరుతుంది.

దేశభక్తి గీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 7:05 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సామాజిక పరివర్తనకు, వ్యక్తిత్వ వికాసానికి పునాది అయిన విద్యలో నాణ్యత తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉండేలా చూసే ఉద్దేశంతో పెట్రోల్ డీజిల్ విమానయాన ఇంధనం ఎగుమతిపై ప్రత్యేక అదనపు సుంకాన్ని ప్రభుత్వం సవరించింది. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా పౌర నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. సమాజ నిర్మాణం, సామాజిక పరివర్తన దేశ నిర్మాణానికి విద్య పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఒడిశాలోని కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా

0: నైతికత, నైపుణ్యం, సామాజిక బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దాలని ఆమె విశ్వవిద్యాలయాలకు పిలుపునిచ్చారు. విద్యలో నాణ్యత తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని చెప్పారు. వికసిత్ భారత్ 2047, వికసిత్ ఒడిశా 2036 లక్ష్యాలు సాధించడంలో విద్యా సంస్థలు గణనీయమైన పాత్ర పోషిస్తాయని రాష్ట్రపతి చెప్పారు. రాష్ట్రపతి నిన్నటి నుంచి తన స్వరాష్ట్రమైన ఒడిశాలో 3 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆమె నిన్న సాయంత్రం కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, విద్య కేవలం జ్ఞానాన్ని సంపాదించే సాధన మాత్రమే కాదని, చారిత్రక నిర్మాణానికి, సామాజిక పరివర్తనకు, దేశ నిర్మాణానికి పునాది అని అన్నారు. విలువ ఆధారిత విద్య, పరిశోధన, ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువత తమ సామర్థ్యాలను పూర్తి స్థాయిలో గ్రహించేందుకు వీలు కల్పించే వాతావరణాన్ని విశ్వవిద్యాలయాలు సృష్టించాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. బాలికలు, గిరిజన విద్యార్థులు, ఇతర వెనుకబడిన వర్గాల వారి విద్యకు విశ్వవిద్యాలయాలు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ద్రౌపది ముర్ము చెప్పారు. విశ్వవిద్యాలయాలు నైతిక నాయకులను, ఉపాధి సృష్టికర్తలను, జాతీయత భావంతో కూడిన బాధ్యతాయుతమైన పౌరులను తయారు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పార్లమెంట్లో ముఖ్యమైన బిల్లులపై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షాలు ముండికేశాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. నిన్న పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ, లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 ఆమోదం పొందిందని, అయితే ప్రతిపక్ష పార్టీల నుంచి ఏ ఒక్క సభ్యుడు కూడా చర్చలో పాల్గొనలేదని రిజిజు చెప్పారు. అదేవిధంగా రాజ్యసభలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు ఆమోదం పొందింది, కానీ ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనలేదని ఆయన తెలియజేశారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని పార్లమెంటు వెలుపల ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారని, అయితే వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు మాట్లాడేందుకు ఇష్టపడడం లేదని రిజిజు చెప్పారు. నీట్ పేపర్ లీక్ సమస్యపై జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగినట్లు చెబుతున్న పోలీసు చర్యకు సంబంధించి సభలో ప్రభుత్వం తరఫున ప్రకటన చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, ఈ సమస్యపై హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు వచ్చి ప్రకటన చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు 2026 లోక్సభ నిన్న ఆమోదించింది. భారత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కు పెంచేందుకు 1956 నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య చట్టాన్ని సవరించాలని ఈ బిల్లులో నిర్దేశించారు. ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. కేంద్రం తరఫున న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. న్యాయ వ్యవస్థలో జరుగుతున్న సంస్కరణ ప్రక్రియలో ఈ బిల్లు ఒక ముఖ్యమైన ముందడుగని మంత్రి పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా న్యాయ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ బిల్లు తీసుకొచ్చినట్లు మేఘ్వాల్ చెప్పారు. ఇది న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని బలపరుస్తుందని, కేసుల సత్వర పరిష్కారాన్ని కూతమిస్తుందని, పౌరులకు సకాలంలో న్యాయం అందించడంలో సహాయపడుతుందని అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు.
1: आज प्रस्तुत ये विधेयक भी न्याय क्षेत्र में उसी सुधार श्रृंखला की एक महत्वपूर्ण कड़ी है. वर्तमान परिप्रेक्ष्य में माननीय सर्वोच्च न्यायालय में लंबित मामलों की बढ़ती संख्या तथा न्याय कार्य प्रणाली को अधिक एफिशिएंट एवं इफेक्टिव बनाने के उद्देश्य से इस अमेंडमेंट बिल में चीफ जस्टिस ऑफ इंडिया सहित अन्य न्यायाधीशों की संख्या 34 से बढ़ाकर 38 किए जाने का प्रावधान किया गया है.
0: ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి సుప్రీంకోర్టులో 92,000 పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. 2019 నుంచి దాదాపుగా మంజూరైన పూర్తి సామర్థ్యంతో 34 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నప్పటికీ గత ఏడాది 65,000 పైగా కేసులు పరిష్కారం కాగా సుప్రీంకోర్టులో 75,410 కొత్త కేసులు దాఖలయ్యాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు 2006 నాటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి చట్టాన్ని సవరించింది. చెల్లింపుల్లో జాప్యాన్ని పరిష్కరించేందుకు, వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు. ఎంఎస్ఎంఈల నుంచి వస్తువులు లేదా సేవల కొనుగోలుకు సంబంధించి ప్రతి ప్రభుత్వ రంగ సంస్థ ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టంలో అన్ని ఇన్వాయిస్లను పరిష్కరించాలని బిల్లులో నిర్దేశించారు. వివాదం విషయంలో మధ్యవర్తిత్వం విఫలమైతే ముగిసిన తేదీ నుండి 30 రోజుల్లోపు మధ్యవర్తిత్వానికి రిఫరెన్స్ చేయాలి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం సవరించింది. తదుపరి పక్షం రోజుల పాటు వర్తించే విధంగా కొత్త

0: ఐర్లాండ్ ప్రభుత్వం నోటిఫై చేసింది. డీజిల్ పై ఎగుమతి సుంకం లీటర్కి 25.50 రూపాయలకు పెంచగా, ఏటీఎఫ్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 22 రూపాయలకు పెంచారు. అలాగే పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని లీటర్కు 3.50 రూపాయల మేరకు పెంచారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఈ సవరించిన ధరలు నిన్నే అమల్లోకి వచ్చాయి. అయితే దేశీయ వినియోగం కోసం అందించే పెట్రోల్ డీజిల్పై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీలో ఎలాంటి మార్పు లేదు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయంగా పెట్రోలియం ఉత్పత్తులు తగినంత లభించేలా చూసేందుకు, ఎగుమతులు జరపకుండా నిరుత్సాహపరిచేందుకు ఈ ఏడాది 27వ తేదీ నుంచి పెట్రోల్ డీజిల్ ఏటీఎఫ్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీని ప్రవేశపెట్టారు. టూ వీలర్ రోడ్ అంబులెన్స్లను అత్యవసర వైద్య సంరక్షణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు 1989 కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్కు సవరణ ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. అత్యవసర టూ వీలర్ అంబులెన్స్ సేవ మరింత వేగంగా అత్యవసరమైన ప్రతిస్పందనకు తోడ్పడుతుందని, మారుమూల ప్రాంతాల్లో ఎమర్జెన్సీ వైద్య సంరక్షణను మెరుగుపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే మోటార్ వాహనాల్లో వెహికల్ టు వెహికల్ V2V కమ్యూనికేషన్ వ్యవస్థలను దశల వారీగా అమలు చేసేందుకు 1989 సెంట్రల్ మోటార్ వెహికల్స్ నిబంధనలకు సవరణలు ప్రతిపాదిస్తూ మంత్రిత్వ శాఖ మరొక ముసాయిదా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఆకస్మికంగా బ్రేకింగ్, ముందు నుంచి కొలైజన్ ఉండే రిస్క్, అసురక్షితంగా లేన్లు మార్పిడి చేయడం, ఎమర్జెన్సీ వాహనాల రాకపోకలకు భద్రత మొదలైన విషయాలకు సంబంధించి V2V కమ్యూనికేషన్ సహాయపడుతుందని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిరసనకారులు తమ ప్రదర్శనలు కొనసాగించడంతో భద్రతా బలగాలు ఆందోళనకారులపై కాల్పులు జరిపారన్న ఆరోపణలతో ఆ ప్రాంతంలో రాత్రికి రాత్రి పరిస్థితి మరింతగా దిగజారింది. ముజఫరాబాద్, రావల్కోట్ ప్రాంతాల్లో భద్రతా బలగాలు అర్ధరాత్రి ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపాయని, కాల్పులు జరిగాయని అక్కడి నుంచి మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిరసన ప్రదర్శనలోకి పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు చేరుకోవడంతో కాల్పుల ఘటన చోటు చేసుకుందని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి చెప్పారు. గడిచిన 50 రోజులుగా అనేక మంది మహిళలు, పిల్లలు నిరసన స్థలంలో ఉండిపోగా నిన్న అనేక డజన్ల మంది వారికి చేరారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ నలుమూలల నుండి ప్రజలు ఈ నిరసన ప్రదర్శనలో భాగస్వాములు అవుతుండటంతో ఈ ఉద్యమం ఆ ప్రాంతం అంతటా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ఈ నిరసన ప్రదర్శన సందర్భంగా 80 మంది మరణించినట్లు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిన్న తెలియజేసింది. తక్షణం స్వతంత్ర నిష్పాక్షిక విచారణ జరిపేలాగా అంతర్జాతీయంగా వివిధ సంస్థలు, దేశాలు ఒత్తిడి తీసుకురావాలని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్కు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాద బృందం ఆయన విడుదల ప్రక్రియను జాప్యం చేస్తున్నారంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ సనాతన హిందూ సమాజానికి ప్రముఖ ప్రతినిధి అయిన చిన్మయ్ కృష్ణదాస్ రాజద్రోహం అభియోగాలపై 2024 నవంబర్ 25 నుంచి ఢాకాలో అరెస్టులో ఉన్నారు. విశేషాలు మరొకసారి. విద్యలో నాణ్యత తగ్గకుండా విశ్వవిద్యాలయాలు జాగ్రత్త వహించాలని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పాకిస్తాన్ సైనిక బలగాలకు వ్యతిరేకంగా నిరసనలు పెరగడంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి మరింతగా దిగజారింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో మూత్ర విసర్జన అనారోగ్య సమస్యలు ఈ అంశం గురించి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం, అనంతరం సినీ గీతాలు వింటారు. ముందుగా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వ్

0: హెర్బల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హెర్బల్ ఆప్కె సాథ్.
1: ముఖాన్ మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగులో తామరా
2: సై బాల్,
1: బొరద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: ఏమండి ఏమండి ఏంటి, ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఆ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పొద్దస్తం రేడియోనేనా?
1: ఇదిగో ఇదిగో వస్తున్నా. మన మార్కాపురం ఆకాశవాణి వారు 34వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారట. ఇందులో పోటీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదే అదే వింటున్నా.
0: అదేంటో నాకు చెప్పవా?
1: ఏమీ లేదు, 5వ తేదీన మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి మంచి బహుమతులు ఇస్తారట.
0: అయితే ఇంకే, ఎప్పుడు రేడియో వింటుంటారు కదా, మీరు ట్రై చెయ్యండి, బహుమతి తప్పకుండా వస్తుంది. ఎంత అదృష్టమో, ఎంచక్క ఇద్దరం వేడుకల్లో పాల్గొనొచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం FM కేంద్రాన్ని చూడవచ్చు, మన చిరకాల వాంచ తీరుతుంది.

0: ఉదయ కిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మూత్ర విసర్జన అనారోగ్య సమస్యలు, ఈ అంశం గురించి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం.
1: డాక్టర్ బాలకృష్ణ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మరి డాక్టర్ గారు ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు ఎక్కువగా ప్రజల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అది వాతావరణ మార్పులు కావచ్చు కానివ్వండి, నీటి వలన మార్పులు కావచ్చు కానివ్వండి, ఎలా అయినా వస్తూ ఉన్నాయి. అయితే ప్రధానంగా మనం పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ చూస్తే ఈ బహిరంగంగా మలమూత్ర విసర్జన చేయడం వల్ల కూడా ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతున్నారు అని అంటున్నారు. అయితే ఇది ఏ రకంగా అలా వస్తాయి అంటారు?
2: ఇప్పుడు మనకు అనారోగ్యం పాలు కావటానికి ముఖ్యమైన కారణం అపరిశుభ్రత. ఈ అపరిశుభ్రత మూలంగా అన్ని రకాలైన వ్యాధులు వస్తుంటాయి. ముఖ్యంగా ఇప్పుడు వాటర్ అంటే నీటి శుభ్రత, పరిశుభ్రత ఏంటి, పరిసరాల శుభ్రత ఏంటి, గాలిలో శుభ్రత ఏంటి, ఇవన్నీ లేకుండా ఉంటే అన్ని అనారోగ్యాలు మనుషులకు వస్తుంటాయి. ఇప్పుడు మన దేశంలో ఏంటంటే ఈ స్వచ్ఛ భారత కార్యక్రమాన్ని పెట్టి స్వచ్ఛ భారత్ను స్వచ్ఛంగా చేయాలని అంటున్నారు. అది ముఖ్యంగా ఈ పరిసరాల శుభ్రతే కాకుండా కూడా అన్నిటిలోనూ పరిశుభ్రత ఉండాలని వాళ్ళ ఉద్దేశము. అది చాలా మంచి కార్యక్రమం. దానికి యుద్ధ ప్రాతిపదికన ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజల్లో కూడా అవగాహన వస్తూ ఉంది. స్వచ్ఛంగా ఉండే భారతం మనకు ప్రజల్లో అనారోగ్యాల పాలు కాకుండా ఉండాలంటే పరిసరాల శుభ్రత మనకు చాలా ముఖ్యం. పరిసరాల శుభ్రత లేకుండా ఉంటే చెత్త చెదారం పేరుకుపోవటము, అవన్నీ కూడా దోమలు వృద్ధి కావటం, ఈగలు వృద్ధి కావటం, ఇవన్నీ వస్తుంటాయి. అవిటి ఈగల వల్ల ఏంటి, దోమల వల్ల ఏంటి, అనేక వ్యాధులు వస్తుంటాయి. అలాగే పల్లెటూరులనేంటి, ఈ కనీసం ఈ పట్టణాల్లో కూడాను ఎక్కడంటే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తుంటారు. అటు అవగాహన లేమైతేనేంటి, లేకుండా ఉంటే వాళ్ళకి వస్తువులు లేకుండానేంటి, ఈ కార్యక్రమాలు మామూలుగా మల విసర్జన, మూత్ర విసర్జన బహిరంగ స్థలాల్లో చేస్తుంటారు. అలా చాలా అది తప్పు. దానివల్ల చాలా అనంతకాలు వస్తుంటాయి. ఇప్పుడు మూత్ర విసర్జనం ఏదో మనకు ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్స్ ఏంటి అటువంటి లేకపోవచ్చు. అందువల్ల ఎక్కడంటే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. అవి అప్పటికైతే ఇప్పుడు మూత్ర విసర్జన మల విసర్జన చేస్తారు, కానీ అవి కొన్ని రోజులు దాంట్లో అనేక క్రిములు ఉంటాయి, మలంలో కానీ మూత్రంలో కానీ. అవి కొన్ని రోజులు అట్లే ఉండిపోతాయి అన్నమాట, ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అవన్నీ. అవి ఈ వర్షాలు వచ్చినప్పుడు కానీ ఈ గాలులు వచ్చినప్పుడు కానీ అవి మెల్లమెల్లగా ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు ఆ ఈ బ్యాక్టీరియా దాంట్లో కలిసిపోయి వాటర్లో కలిసిపోయి ఆ వాటరు డ్రింకింగ్ వాటర్ అయితే తాగినట్లు ఏంటంటే అన్నిట్లో కలిసిపోతుంటాయి. ముఖ్యంగా గ్రామాలు ఏంటంటే చెరువులు

0: ఉంటాయి, ఈ చిన్న చిన్న గుంటలు ఉంటాయి, అవుట్లో వాటర్ తీసుకొని వాళ్ళు తాగుతుంటారు. అవి కలుషితం చేస్తుంటాయి ఈ బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల. ఇవి కొన్ని రోజులు అట్లే ఉండి వర్షాలు వచ్చినప్పుడు అవన్నీ కూడాను చెరువుల్లో గుంటల్లో కలిసిపోయి అవన్నీ కలుషితం అవుతుంటాయి. మన వాళ్ళు ఏంటంటే ఆ నీళ్లు అట్లే కాచకుండా వాటిని పరిశుభ్రం చేయకుండా తాగుతుంటారు. దానివల్ల చాలా రకాలైన వ్యాధులు వస్తుంటాయండి. ముఖ్యంగా ఇటువంటి కలుషితమైన నీళ్లు తాగటం వల్ల టైఫాయిడ్ ఏంటి, విరోచనాలు ఏంటి, తర్వాత పసరికలు, ఇలాంటి జబ్బులు నీళ్ళ కలుషితమైందని వస్తుంటాయి. అలాగే మలంతో అట్లే కొన్ని రోజులు అట్లే పడిపోయి అవి వర్షం వచ్చినప్పుడు కలుషితమయ్యే దానివల్ల ఈ రోగాలు వస్తుంటాయి. తర్వాత పరిసరాల శుభ్రత లేని దానివల్ల చెత్తా చెదారం పెరిగిపోయి ఈ దోమలు అవన్నీ ఎక్కువ ఉధృతంగా అవుతుంటాయి. దోమ కాటు వల్ల చాలా రకాలైన జబ్బులు వస్తుంటాయి మనకు. అంటే మలేరియా ఏంటి, ఫలేరియా అంటే బోదకాలు ఏంటి, తర్వాత డెంగ్యూ జ్వరము, చికెన్ గున్నా జ్వరము, ఇలాంటి దోమ కాటు వల్ల వస్తుంటాయి. కాబట్టి ఈ పరిసరాల శుభ్రత కానీ వాటర్ శుభ్రత, నీళ్లు శుభ్రత ఇవన్నీ లేని దానివల్ల పలు రకాలైన జబ్బులు వస్తుంటాయి. వీటిని మనం చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా పరిసరాలు శుభ్రంగా ఉంచుకునే దానివల్ల దోమలు వృద్ధి కావు, ఈగలు వృద్ధి కావు. ఈగల వల్ల ఏంటంటే ఈ టైఫాయిడ్ అని, తర్వాత పసరికలని ఇలా జబ్బులు వస్తుంటాయి. ఈగలు ఇవి ఈ వ్యాధుల్ని వీటిని వ్యాపింపజేస్తుంటాయి.
1: అయితే మరి ఈ రకంగా ఈ బహిరంగంగా మలమూత్ర విసర్జన చేయకుండా ప్రజలను ఏ రకంగా మనం వారికి అవగాహన కలిగించవచ్చు అంటారు?
0: ముఖ్యంగా వాళ్ళని కొన్ని కార్యక్రమాలు పెంపొందించి వాళ్ళ అవగాహన తీసుకురావాలి ప్రజల్లో. బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల ఎలాంటి జబ్బులు వస్తాయి, ఎలాంటి నష్టాలు వస్తాయని వాళ్ళ అవగాహన కార్యక్రమాలు పెంపొందించి వాళ్ళు ఒక తెలియజేయాలి వాళ్ళకి. అవి ఈ పాఠశాల స్టేజ్ నుంచి రావాల్సి వస్తుంది. పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు బోధించి, పిల్లలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెద్దలకు కూడా వాళ్ళు తెలియజేసి తెలపాల. ముఖ్యంగా పిల్లలకి ఏంటి నేర్పించాలంటే, వాళ్ళు బయట ఆడుకొని వస్తుంటారు, ఇక్కడ మట్టిలో ఆడుతుంటారు, అవన్నీ చేతులు శుభ్రంగా ఉంచుకోరు. ముఖ్యంగా ఈ భోజనానికి ముందు తప్పకుండా సబ్బుతో పరిశుభ్రంగా చేతులు కడుక్కొని తర్వాత భోజనం చేయాల్సి వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయము. ప్రపంచవ్యాప్తంగా దీని గురించి చాలా అవగాహన కార్యక్రమాలు కూడా చేసినారు. అలాంటి పాఠశాలల్లో పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళ పెద్దలకు కూడా చెప్తారు. వాళ్ళకి చదువులోని వాళ్ళు ఉంటారు, పిల్ల పెద్దలు, వాళ్ళు కూడా వీళ్ళు చేసుకుంటూ ఉంటే వాళ్ళు కూడా అలాంటి వాళ్ళకి అవగాహన వస్తుంది. కాబట్టి పాఠశాల స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత గ్రామాల్లో కూడా గ్రామ సేవకులు ఉంటారు, డ్వాక్రా సంఘాలు ఉంటాయి, తర్వాత పంచాయతీలతో కానీ ప్రభుత్వాలు చాలా అవగాహన కార్యక్రమాలు పెంపొందిస్తూ దీనివల్ల ఎలాంటి జబ్బులు వస్తాయి, దాన్ని మనం ఎలా అరికట్టుకోవాలనే అవగాహన కార్యక్రమాలు పెంపొందిస్తే కొంతవరకు మనం వీటిని వ్యాధి వ్యాప్తి చెందకుండా చూసుకోవచ్చు.
1: మరి డాక్టర్ బాలకృష్ణ గారు, ఇప్పుడు పసిపిల్లలు ఉన్నారు, వారిలో నియంత్రణ అనేది ఉండదు ఈ మలమూత్ర విసర్జన, ఎక్కడ పడితే అక్కడ వారు పిల్లలు చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు తల్లిదండ్రులు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: తల్లిదండ్రులు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ చేయాలని కూడా తెలియదు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి, మీరు ఎక్కడంటే అక్కడ మలం కానీ మూత్ర విసర్జన కానీ చేయకూడదు, దానివల్ల చాలా అనర్థకాలు ఉన్నాయని చిన్నపిల్లలకి నేర్పిస్తూ. వాళ్ళకి మరీ చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఇప్పుడు ఇవి వాడుతారు కదా ప్యాడ్స్, అటువంటి వాడుతుంటారు మరీ చిన్నపిల్లలకి అయితే, అవి పెట్టి అవుట్ను కూడాను ఎక్కడంటే అక్కడ పడేయకుండాను కొన్ని డస్ట్బిన్లు అటువంటి వాటిల్లో వేస్తూ వీళ్ళని వాళ్ళు మలమూత్ర విసర్జన చేసిన తర్వాత వాళ్ళకి తెలియకుండా శుభ్రంగా సోప్తో కడిగి, వెచ్చని నీళ్ళతో కడిగి శుభ్రం చేస్తే వాళ్ళకు కూడా జబ్బులు రాకుండా ఉంటాయి. అవి ఎక్కడంటే అక్కడ ఈ బ్యాడ్స్ అవన్నీ పడేస్తే దానివల్ల కూడా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. ఈ వ్యాధులంతా ముఖ్యంగా బ్యాక్టీరియా వల్ల, క్రిముల వల్ల వస్తుంటాయి, వైరస్ కానీ అవన్నీ. అవి రాకుండా చేయాలంటే ఈ శుభ్రత పాటించాల్సి వస్తుంది ప్రతి ఒక్కరూ. ఈ పరిసరాల శుభ్రత ఏంటి, శరీర శుభ్రత కూడా చాలా ముఖ్యం.
1: మరి అంటే డాక్టర్ గారు, పసిపిల్లలు ఆ రకంగా మలమూత్ర విసర్జన చేసినప్పుడు సరిగా శుభ్రత లేనందువల్ల ఎటువంటి వ్యాధులు వస్తాయంటారు?
0: వాళ్ళకి చర్మానికి సంబంధించిన వ్యాధులు రావచ్చు, వాళ్ళ చేతులు కాళ్ళు సరిగ్గా కడుక్కోకుండా ఉండదని వల్ల ఈ టైఫాయిడ్ ఏంటి, తర్వాత పసరికలు ఏంటి, ఇప్పుడు నీరు కలుషితమైతే ఏ జబ్బులు వస్తాయి అవన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. ఇవి ఆ చేత్తో పరిశుభ్రత లేకుండా చేతులతో ఆహారం తిన్నారనుకోండి, అవి కలుషితమైన ఆహారంతో వచ్చే జబ్బులన్నీ కూడా వాళ్ళకి సంక్రమించి
1: కడుపులో కూడా జబ్బులు
0: వస్తుంటాయి. తర్వాత కొంత పురుగులు ఉంటాయి కడుపులో, నుళ్ళు పురుగులు అంటారు, అవన్నీ కూడా పరిశుభ్రత లేని దానివల్ల

0: చేతులు సరిగ్గా కడుక్కోకుండా ఆహారం తీసుకోలేదల్లా ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. దాని వల్ల పురుగుల వల్ల ఏంటి, టైఫాయిడ్ అంటే వేరే చాలా ప్రమాదకరమైన సంఘటనలు కూడా జరుగుతుంటాయి. కాబట్టి ఇది చాలా ముఖ్యం. అది
1: అంటే కొంచెం ప్రాణాంతకమయ్యే వ్యాధులు
0: తప్పకుండా వస్తాయి కదండి. జబ్బు ముదిరింది అనుకుని టైఫాయిడ్ కానీ మలేరియా కానీ ఇలాంటివన్నీ కూడా ముదిరినాయంటే ప్రాణాంతం కూడా సంపాదించాలి.
1: ఇప్పుడు ప్రధానంగా మనం ఈ మధ్య ఎక్కువగా పరిశీలిస్తున్నాం ఈ డెంగ్యూ జ్వరాలని అంటూ ఉన్నారు, వీటికి కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏమన్నా కారణం అంటారు?
0: డెంగ్యూ జ్వరము ఈ దోమ కుట్టేదనాలు వస్తుంటుందండి. ఆ దోమలు కూడాను పగటి దోమలు, రాత్రి దోమలు కాకుండా పగటి దోమలు కుట్టేదనాలు వస్తుంటాయి. ఆ పగటి దోమలు మామూలుగా ఈ కూలర్లో నీళ్లు నిలువ ఉంటాయి, తర్వాత రెఫ్రిజిరేటర్లో నిలువ ఉంటాయి, కొంచెం మన చుట్టుపక్కల పరిశుభ్రత లేకుండా ఎక్కడంటే అక్కడ టైర్లు వేయటం కానీ చీకటి ప్రదేశాలు కానీ అవన్నీ ఉండేటప్పుడు అక్కడ ఈ దోమలు వృద్ధి చెందుతూ ఉంటాయి. అవి రాత్రిప్పుడు కుట్టవు కానీ పగలప్పుడు కుట్టే దోమలు అవి, వాటి వల్ల ఈ డెంగ్యూ జ్వరం వస్తూ ఉంటుంది మామూలుగా. కాబట్టి ఇవి రాకుండా చేయాలంటే వచ్చిన తర్వాత అది ఒక్కొక్కసారి ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు డెంగ్యూ జ్వరం వచ్చిన తర్వాత. అవి రాకుండా చేసుకోవాలంటే పరిసరాలు శుభ్రతగా ఉంచుకోవాలా, కూలర్లో తర్వాత ఫ్రిడ్జ్లో ఇవ్వాలంటే ఎక్కువ రోజులు, అంటే బకెట్లో కూడా మనకు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది, అందువల్ల నిల్వ చేస్తుంటాం బకెట్లో కానీ కుండల్లో కానీ తర్వాత పాత్రలు నిల్వ చేస్తుంటాం. అవన్నీ ఎక్కువ రోజులు నిల్వకుండా రోజు మార్చి రోజు కానీ రోజు కానీ వాటిని ఖాళీ చేస్తూ కొత్త నీళ్లు పెట్టుకుంటూ అట్లా నిల్వ చేసుకుంటూ ఉంటే ఈ దోమలు వృద్ధి కావు. కాబట్టి ఈ దోమ కావటం వల్ల ఈ డెంగ్యూ జ్వరం వస్తుంది, కానీ ఆ దోమలు మనల్ని కుట్టకుండా చూసుకుంటే చాలా మంచిది.
1: బాగుంది. అయితే మన డాక్టర్ బాలకృష్ణ గారు, ఇప్పుడు ఈ రకమైనటువంటి బహిరంగ మలమూత్ర విసర్జన మూలాన వచ్చినటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారిని మీరు ఎంతమంది చూస్తుంటారు? అయితే ఎక్కువగా పల్లెల్లో ఈ రకంగా ఉందంటారా, లేకుంటే మన పట్టణ ప్రాంతాల్లో కూడా అలాగే ఉందంటారా?
0: పల్లెల్లో చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళకేంటే పరిశుభ్రమైన నీళ్లు ఉండవు, వాళ్ళకి పబ్లిక్ టాయిలెట్స్ ఉండవు, ఎక్కడంటే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ తాగే నీళ్లు కలుషితం అవుతుంటుంది. వాళ్ళు మామూలుగా పరిశుభ్రమైన నీళ్లు కూడా తాగరు, ట్యాపులు ఉండకపోవచ్చు, బావులను చేతుకుని తాగుతుంటారు, చెరువుల్లో గుంటల్లో తీసుకుని వచ్చవచ్చు. అవి తప్పకుండా ఈ బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల అవి కలుషితం అవుతుంటాయి ఆ నీళ్లు. దానివల్ల వాళ్ళు సంక్రమిస్తూ ఉంటుంది ఇలాంటి జబ్బులు పల్లెటూరులో ముఖ్యంగా. తర్వాత అక్కడ సైడ్ కెనాల్స్ ఉంటాయి చూడండి, నీళ్లు పోవటానికి వాటికంతా కూడా అవన్నీ కూడా ఉండవు వాళ్ళకి, ఎక్కడంటే అక్కడ నీళ్ళు నిలుస్తూ ఉంటుంది, దోమలు అభివృద్ధి చెందుతుంటాయి. కానీ పట్టణాలలో కూడాను ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటున్నాయి, ఎందుకంటే మన జనాభా చాలా ఎక్కువ కాబట్టి అందరికీ సరిపడ్డ పబ్లిక్ లెట్రిన్స్ కానీ ఇవన్నీ ఉండటం లేదు. కాబట్టి ఎక్కువ పబ్లిక్ లెట్రిన్స్ లేని దాని వల్ల ఎక్కడంటే అక్కడ మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు అవగాహనలేమి చాలా ఎక్కువ. అవి టాయిలెట్ని యూజ్ చేసిన తర్వాత వాటిని కనీసం ఒక బకెట్ నీళ్లు పోస్తే శుభ్రం అవుతాయనే అవగాహన చాలా మందికి తక్కువ. మనం చూస్తుంటాం పబ్లిక్ ప్లేసుల్లో, రైల్వే స్టేషన్లు ఏంటి, బస్ స్టేషన్లు ఏంటి, ఎక్కడంటే అక్కడ సినిమా హాల్లో అయితేనేంటి నీళ్లు సక్రమంగా పోయారు, అసలు మనం అక్కడ ఎంటర్ కాలేం. అందువల్ల ఏంటంటే ఆ పబ్లిక్ లెట్రిన్లు పోవటానికి కూడా చాలా మంది సిద్ధం కారు, అవి చాలా గలీజ్గా ఉంటాయి, వాసన వస్తుందంటే బయట ప్రదేశాలు వెళ్ళిపోతుంటారు. కాబట్టి ప్రజల్లో వాళ్ళకి అవగాహన కల్పించాల, ఎలా యూజ్ చేయాలి టాయిలెట్లు, పోయిన తర్వాత ఎలా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అనేటి ఒక వాళ్ళలో పబ్లిక్లు ఒక అవేర్నెస్ ఒక అవగాహన కార్యక్రమాలు చేపట్టి వాళ్ళకి తెలియజేస్తే చాలా మంచిది.
1: అయితే అలాగే ఇళ్లలో కూడా వారు అంటే అందరూ బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఒక టాయిలెట్స్ అంటే మరుగుదొడ్లు నిర్మించుకోవడం కూడా మంచిదని అంటున్నారు.
0: తప్పకుండా అది చాలా ముఖ్యం. ఇప్పుడు పట్టణాల్లో చాలా మటు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉంటున్నాయి, పల్లెటూరులో లేవు, బహిరంగ ప్రదేశాల్లో నిలుతున్నారు. దానికి ప్రభుత్వం కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది, వాళ్ళకి చాలా ఇన్సెంటివ్స్ ఇస్తూ మీరు మీ ఇంట్లోనే లెట్రిన్లు కట్టించుకుంటే మేము సబ్సిడీ ఇస్తాం అన్నట్టు చేస్తూ ఉంది. అంటే ప్రతి ఒక్కరు ఇళ్లలో వాళ్ళు లెట్రిన్స్ కట్టుకొని బయట మలమూత్ర విసర్జన చేయకుండా ఉంటే ఇలాంటి జబ్బులు రాకుండా మనం మనల్ని మనం కాపాడుకునే పరిస్థితి కలుగుతుంది.
1: అందున ప్రధానంగా ఇటువంటి సమస్యలు స్త్రీలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు, మరి వారికి ఎటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందంటారు?
0: స్త్రీలు ముఖ్యంగా వాళ్ళు చాలా సంకోచపడుతుంటారు, వాళ్ళకి వాళ్ళకి వచ్చిన జబ్బులు చెప్పుకోవటానికి డాక్టర్ల దగ్గర ఏంటంటే ఇంట్లో వాళ్ళు సిగ్గుపడుతుంటారు. వాళ్ళు వీటిని వాళ్ళకి ఎప్పుడు ఎక్కువ ఇంట్లో పనులుంటాయి కాబట్టి వాళ్ళకి ఇలాంటి మలమూత్ర విసర్జనలు చాలా మటుకు ఆపుకుంటూ ఉంటారు. తర్వాత శుభ్రం చేసుకోవటం కూడా వాళ్ళకి ఉండదు, అందువల్ల వాళ్ళు స్కిన్కి సంబంధించిన జబ్బులేంటి, తర్వాత

0: నీళ్లు కూడా సరిగ్గా తాగరు వాళ్ళు టయానికి. దానివల్ల వాళ్ళకి మూత్రకోశ జబ్బులు ఇలాంటివి వస్తుంటాయన్నమాట. కొన్ని ఇళ్లలో సరిగ్గా వెలుతురు కూడా ఉండదు, వాళ్ళు ఎప్పుడు ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి దానికి సంబంధించిన శ్వాసకోశ సంబంధమైన జబ్బులు ఇలాంటివి కూడా వస్తుంటాయి. వాళ్ళు ముఖ్యంగా ఎక్కువ నీళ్లు తాగుతూ వేడికి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా గాలి వెలుతురు వచ్చే ప్రదేశాల్లో ఉంటూ చేస్తూ ఉంటే వాళ్ళకి కొన్ని జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు.
1: అట్లాగే వారు ఎక్కువగా సాయంత్రాల పూట కానివ్వండి, లేకపోతే తెల్లవారుజామున కానివ్వండి, అట్లా ఎక్కువగా ఈ బహిరంగ మలమూత్ర విసర్జనకు వెళ్ళేది స్త్రీలు ఎక్కువ మంది ఉంటున్నారని, ఇలా అంటే వారికి గౌరవానికి కూడా మనం భంగం వాటిల్లకుండా ఇంట్లోనే ఒక మరుగుదొడ్డి నిర్మించి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం సదుపాయాలు కూడా కల్పిస్తూ ఉంది. అయితే ఈ రకంగా చేయడం వల్ల వారిలో అనారోగ్య శాతం కూడా తగ్గే అవకాశం ఉంటుందంట.
0: తప్పకుండానండి, బాగా వెలుతురు వచ్చిన తర్వాత బయట వెళ్ళి మలమూత్ర విసర్జన చేయటం వాళ్ళకి కుదరదు కాబట్టి చీకటిగా ఉండేటప్పుడు తర్వాత ఎవరు కనపడినప్పుడు వెళ్ళి చేస్తుంటారు. అంటే పల్లెటూరులో చాలా మటుకు ఈ లెట్రిన్స్ ఇళ్లలో అందరికీ అందుబాటులో లేవు, అందరికీ ఉండవు. ఉన్నా కూడా వీళ్ళకి ఏంటంటే ఎవరు కనపడకుండా చీకటి ప్రదేశాల్లో వెళ్ళి వాళ్ళ మలమూత్ర విసర్జన చేస్తుంటారు. అప్పుడు వాళ్ళకి కొన్ని వేరే కొన్ని పురుగులు ముట్టే అవకాశం కూడా ఉంటాయి, పాములు తేళ్లు అటువంటి ముట్టేట్టు కూడా ఉంటాయి. అది స్త్రీలకి ఇది ఉంది. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడ వాటర్ ఉండదు, వాటర్ కాకుండా సరిగ్గా వాళ్ళు వాష్ చేసుకోకుండా కూడా వస్తుంటారు. అందువల్ల ముఖ్యంగా స్త్రీల కోసము తప్పకుండా ఇళ్లలో లెట్రిన్ని ప్రతి ఒక్కరూ నిర్మించుకొని ప్రభుత్వం దానికి సబ్సిడీ ఇస్తూ ఉంది. దాని ప్రకారం ప్రతి ఇంటికి వాళ్ళకి కంపల్సరీగా ఒక లెట్రిన్ ఉండాలని ప్రభుత్వం కూడాను చూడాల్సి వస్తుంది. పంచాయతీలు ఉంటాయి, వాళ్ళు డ్వాకరా గ్రూపులు ఉంటాయి, వాళ్ళంతా కూడా అవగాహన కలిగించి ప్రతి ఒక్కరూ ఈ లెట్రిన్ వాళ్ళ ఇంట్లో ఏర్పరచుకునేటట్టు వాళ్ళకి తెలియజేస్తే దానివల్ల ఎలాంటి అనర్థాలు ఉంటాయి బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల వీళ్ళు తెలిపితే చాలా మంచిదండి.
1: మరి డాక్టర్ బాలకృష్ణ గారు, ఈ యొక్క బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి, దానికి ప్రజలు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలనేది చాలా చక్కగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు మూత్ర విసర్జన అనారోగ్య సమస్యలు ఈ అంశం గురించి డాక్టర్ వి బాలకృష్ణ గారితో పరిచయం విన్నారు.
3: అక్క చూడు, హ్యాపీ బర్త్డే రా, చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
4: ఎప్పుడు షాపింగే.
3: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
5: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
6: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
7: నాకు తెలుసు కదా,
6: ఆర్బిఐ అంటుంది
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: ఏక ప్రకార్ సే పీఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: ఏమండి ఏమండి, ఏంటి ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఆ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పొద్దస్తం రేడియోనేనా?
1: ఇదిగో ఇదిగో వస్తున్నా. మన మార్కాపురం ఆకాశవాణి వారు 34వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారట. ఇందులో పోటీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదే అదే వింటున్నా.
0: అదేంటో నాకు చెప్పవా?
1: ఏమీ లేదు, 5వ తేదీన మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి మంచి బహుమతులు ఇస్తారట.
0: అయితే ఇంకే, ఎప్పుడు రేడియో వింటుంటారు కదా, మీరు ట్రై చేయండి, బహుమతి తప్పకుండా వస్తుంది. ఎంత అదృష్టమో, ఎంచక్క ఇద్దరం వేడుకల్లో పాల్గొనొచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం FM కేంద్రాన్ని చూడవచ్చు, మన చిరకాల వాంఛ తీరుతుంది.

కార్యక్రమంలో ఇప్పుడు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం. తల్లిపాలు శిశువుకి ప్రకృతి ప్రసాదించిన తొలి అమృతం. శిశువు ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు, రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడానికి తల్లిపాలు అత్యంత అవసరం.

బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే పసుపు రంగు పాలు శిశువుకు తొలి టీకాలా పనిచేస్తాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మొదటి 6 నెలల వరకు శిశువుకు అవసరమైన అన్ని పోషకాలు తల్లిపాల్లోనే లభిస్తాయి. అంతేకాకుండా తల్లిపాలు శిశువుకు సులభంగా జీర్ణమవుతాయి. దీంతో అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. శిశువుకు న్యూమోనియా, విరోచనాలు, జలుబు, దగ్గు వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి తల్లిపాలు. అలాగే తల్లిపాలలోని పోషకాలు శిశువు మెదడు ఎదుగుదలకు, జ్ఞాపక శక్తి అభివృద్ధికి తోడ్పడతాయి. ముఖ్యంగా బిడ్డకు పాలు ఇవ్వటం ద్వారా తల్లి బిడ్డల మధ్య ప్రేమ, ఆప్యాయత, భావోద్వేగ అనుబంధం మరింత బలపడుతుంది. తల్లిపాలు ఎల్లప్పుడూ తాజాగానే ఉంటాయి. వాటికి ఎలాంటి ఖర్చు ఉండదు. తల్లిపాలు ఇవ్వటం వలన బిడ్డకే కాదు తల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుట్టిన మొదటి గంటలోనే శిశువుకు తల్లిపాలు ఇవ్వటం ఎంతో శ్రేయస్కరం. మొదటి 6 నెలల వరకు తల్లిపాలు ఇస్తూ ఆ తర్వాత అనుబంధ ఆహారం ప్రారంభించిన కనీసం

ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, భావలహరి, మృదుమధుర గీతమంజరి, సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి గురించిన విశేషాలు మాట్లాడుకుందాం. ఒక భక్తుడు పూజ కోసం పూలు కోయాలని పూలతోటకు వెళ్ళినప్పుడు అతనికి ఆ పూల ఆవేదన మనసులో మెదిలింది. హాయిగా చెట్టుపై ఉన్న పూలను కర్కశంగా కోసి సూదులతో గుచ్చి దారాలతో బిగించి మానవులు తమ అలంకరణ కోసం వాడుకోవటం అన్యాయం కదా అని ఆ పూలు బాధపడుతున్నట్లు కవి భావించారు. పూల గురించి ఎందరో కవులు పలు విధాలుగా వర్ణించారు, కానీ ఈ విధంగా స్పందించడం బహుశా తెలుగులో ఇదే ప్రథమం కావచ్చు. కరుణరసం జాలువారుతున్నట్లు పుష్పవిలాపంలో ఇటువంటి పద్యాలు రాయటం వల్ల జంజాల పాపయ్య శాస్త్రి గారికి కరుణశ్రీ అనే బిరుదు సార్థకమైంది. పుష్పవిలాపంలో కరుణశ్రీ గారు రాసిన పద్య శైలి, భావుకత, కరుణరసాల వల్ల ఈ పద్యాలు ప్రతి మనసును తాకాయి. మరి వీరి రచనను ఒకసారి మనము స్మరించుకుందాం. నేనొక పూలమొక్కడ నిలిచి చివాలున కొమ్మ వంచి ఘోరానెడునంతలోన విరులన్నయు జాలిగా నోళ్లు విప్పి మా ప్రాణము తీతువా అనుచూ బావురు మన్నవి కృంగి

போதி. மானசமந்தேதோ தழுக்குமன்னதி புஷ்ப விலாப காவியமை. ఇలా పూలబాధను పుష్పవిలాపంలో రచించారు కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు.

అలాగే కరుణశ్రీ తెలుగుబాల అనే శతకాన్ని కూడా రచించారు. తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెలుగు కవుల వంటి ఘనులు లేరు. తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణజాల తెలుగుబాల. అలాగే కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు. తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా, లలిత సుగుణజాల తెలుగుబాల. మరి ఇవి రచించిన మహాకవి జంఝాల పాపయ్య శాస్త్రి గారు. వీరి గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం. వీరు 1912 ఆగస్టు 4వ తేదీన గుంటూరు జిల్లా కొమ్మూరులో జన్మించారు. చిన్ననాటి నుంచే తెలుగు సంస్కృత భాషలపై మక్కువ పెంచుకుని అనేక పురాణాలు ఇతిహాసాలు అధ్యయనం చేశారు. ఉపాధ్యాయునిగా సేవలు అందిస్తూ సమాజానికి ఉపయోగపడే సాహిత్యాన్ని సృష్టించారు. కరుణశ్రీ రచనల్లో మానవత్వమే ప్రధాన సందేశం. పేదల బాధలు, ప్రకృతి సౌందర్యం, మాతృభూమి పట్ల ప్రేమ, నైతిక విలువలు వంటి అంశాలను హృదయానికి హత్తుకునేలా చిత్రించారు. వీరు పుష్ప విలాపం, కుంతీకుమారి, విజయశ్రీ, తెలుగు తల్లి వంటి అనేక రచనలు రచించారు. తెలుగు భాష ఉన్నంతకాలం కరుణశ్రీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. కరుణశ్రీ జంఝాల పాపయ్య శాస్త్రి గురించిన విశేషాలు విన్నారు కదా, మరి ఇప్పుడు విందాం చిత్రలహరి. ఈ చిత్రం కోసం సుదర్శన్ అశోక్ ఆలపించిన ఈ పాట విందాం.

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది. కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

0: ఏమండి ఏమండి, ఏంటి ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఆ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పొద్దస్తం రేడియోనేనా?
1: ఇదిగో ఇదిగో వస్తున్నా. మన మార్కాపురం ఆకాశవాణి వారు 34వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారట. ఇందులో పోటీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదే అదే వింటున్నా.
0: అదేంటో నాకు చెప్పవా?
1: ఏమీ లేదు, 5వ తేదీన మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి మంచి బహుమతులు ఇస్తారట.
0: అయితే ఇంకే, ఎప్పుడు రేడియో వింటుంటారు కదా, మీరు ట్రై చేయండి, బహుమతి తప్పకుండా వస్తుంది. ఎంత అదృష్టమో, ఎంచక్క ఇద్దరం వేడుకల్లో పాల్గొనొచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం FM కేంద్రాన్ని చూడవచ్చు, మన చిరకాల వాంఛ తీరుతుంది.

మీరు వింటున్నారు మీ అభిమాన మార్కాపూర్ ఎఫ్ఎం 101.5 మెగాహెడ్జెస్పై భావలహరి కార్యక్రమం వింటూ ఉన్నారు. మరి ఇప్పుడు విందాం గూండా చిత్రం కోసం కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ. ఈ సాంగ్ ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్. మరి వేటూరి వారి పదాలతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు పాడిన ఈ పాట మన మనసులో భావాలతో ముడిపెట్టి అందంగా రాశారు వేటూరి వారు. మరి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి మ్యూజిక్ మనందరికీ తెలుసు. ఆ అద్భుతమైన పాట ఇప్పుడు విందాం.

0: మన అందరి వాణి ఆకాశవాణి, సుమధుర వాణి సుస్వరాల మేణి, అశరీర వాణి మాటల గీర్వాణి,
1: పాటల కీరవాణి, అందరినీ అలరించే పూబోని, భావనతో పలకరించే సుభాషిణి,
0: దేశభక్తి దైవభక్తి రంగరించే హితేషిణి,
1: కవుల కళలు గళాలకు ప్రాణం పోసే కళభాషిణి, పాడి పంటలు మొదలుకొని సంగీత సాహిత్యాల మేణి, విజ్ఞాన వినోదాలు పంచే విశ్వవాణి.
0: మన ఆకాశవాణి 34వ వార్షికోత్సవ సందర్భంగా మా శ్రోతలకు నూతన కార్యక్రమాలతో వీణుల విందు చేయనుంది మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: మీ పనులు అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
1: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
0: జస్ట్ ట్యూన్ 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
1: ఫోన్ నెంబర్ 08596-22-3393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఏమండి ఏమండి ఏంటి, ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఆ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పొద్దస్తం రేడియోనేనా?
1: ఇదిగో ఇదిగో వస్తున్నా. మన మార్కాపురం ఆకాశవాణి వారు 34వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారట. ఇందులో పోటీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదే అదే వింటున్నా.
0: అదేంటో నాకు చెప్పవా?
1: ఏమీ లేదు, 5వ తేదీన మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి మంచి బహుమతులు ఇస్తారట.
0: అయితే ఇంకే, ఎప్పుడు రేడియో వింటుంటారు కదా, మీరు ట్రై చేయండి, బహుమతి తప్పకుండా వస్తుంది. ఎంత అదృష్టమో, ఎంచక్క ఇద్దరం వేడుకల్లో పాల్గొనొచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం FM కేంద్రాన్ని చూడవచ్చు, మన చిరకాల వాంఛ తీరుతుంది.

మీరు వింటున్నారు మీ అభిమాన మార్కాపూర్ ఎఫ్ఎం 101.5 మెగాహెడ్జెస్పై భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటున్నారు కదా. ఇప్పుడు విందాం ఎంసీఏ చిత్రం కోసం దివ్యాకుమార్ శ్రావణ భార్గవి ఆలపించిన ఈ పాట విందాం.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కాపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

భావలహరి మృదుమధుర గీతమంజరి మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 8:15 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ నుంచి రిలే.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ. రచన శ్రీ పి సూర్యారావు.
1: గిరిజన ప్రాంతాల్లో వర్షాకాలం సంసిద్ధత, జిల్లాలో హోంశాఖ అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కుమ్మిడి సంధ్యారాణి పర్యటన, జిల్లాలో పూర్తయిన ఎస్ఐఆర్ ప్రక్రియ, వన మహోత్సవం, అరకులో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం వంటి విశేషాలతో కూడిన జూలై నెల అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఆదేశించారు. జూలై మొదటి వారంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులతో కలిసి పాడేరు, అరకు, చింతపల్లి మండలాల్లో పర్యటించిన కలెక్టర్ రోడ్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా పరిస్థితులను సమీక్షించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడా రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టు తెలిపారు. గిరిజన గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు కొత్త పథకాలు అమలు చేయనున్నట్టు చెప్పారు. వర్షాకాలంలో రోడ్లు, వంతెనలు, తాగునీటి పనులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, గిరిజనులకు భూముల పరిరక్షణ కోసం 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని, గిరిజనుల భూములను ఎవరూ ఆక్రమించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. గ్రామాల్లో పర్యటిస్తూ గిరిజన రైతులు గంజాయి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గంజాయి రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని కోరిన మంత్రి, ఈగల్ టీం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గంజాయి సాగు, విక్రయం, రవాణా చట్టరీత్యా నేరమని, ఈ అంశంపై గిరిజనులకు న్యాయపరమైన అవగాహన కల్పిస్తున్నామని మంత్రి అనిత పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ టి నిశాంతి తెలిపారు. జూలై నెలలో చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను 100% పూర్తి చేసి

0: జూలై 15న తుది ఓటర్ జాబితాను ప్రచురించినట్టు వెల్లడించారు. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములైన ఎన్నికల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే సకాలంలో పూర్తి చేయడం సాధ్యమైందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో మెగా నైపుణ్యాభివృద్ధి శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం ద్వారా పలువురు గిరిజన యువతకు పర్యాటక, ఆతిథ్య రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. పర్యాటకం, హాస్పిటాలిటీ రంగాల్లో శిక్షణ పొందిన యువత భవిష్యత్తులో స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వన మహోత్సవం సందర్భంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులో 100 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రకృతి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. జూలై నెలలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2 ప్రధానమైన డిమాండ్లపై ఆందోళనలు జరిగాయి. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అదేవిధంగా హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని వారు కోరారు. మరోవైపు జీవో నెంబర్ 3 రద్దుపై ప్రత్యామ్నాయ జీవో జారీ చేయాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ గిరిజన సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వానికి అందజేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు జూలై నెలలోనూ సందర్శకుల రద్దీ కొనసాగింది. జిల్లాలోని అరకు, మత్స్యగుండం, కొత్తపల్లి జలపాతాలను జూలై నెలలో సుమారు 25,000 మంది పర్యాటకులు సందర్శించినట్టు అధికారులు తెలిపారు. వర్షాకాల నేపథ్యంలో పర్యాటకుల భద్రత కోసం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. ప్రమాదకర ప్రాంతాల్లో అప్రమత్తత చర్యలు తీసుకుంటూ పర్యాటకులకు అవసరమైన సూచనలు అందిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు మీరు అల్లూరు సీతారామరాజు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన పి సూర్యారావు, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు, ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859. కార్యక్రమంలో ముందుగా చిన్న కమర్షియల్ బ్రేక్.
2: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు, మొబైల్ వదిలేయ్.
3: అక్క, బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
2: నంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
3: మరైతే సరైన నంబర్?
2: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
3: మీరు నన్ను కాపాడారక్క.
2: పని నుండి కాదు,
3: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
4: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
1: హలో, హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
5: నమస్తమ్మా, నా పేరు ఓబయ్యమ్మ.
1: ఓబయ్య గారా?
5: ఓబయ్య గారమ్మా.
1: గార్లదిన్నమ్మా. చెప్పండి, ఏ పాట వినాలనుకుంటున్నారు?
5: చదువుకున్న అమ్మాయిలు పాట కావాలమ్మా. చదువుకున్న అమ్మాయిలు.
1: చదువుకున్న అమ్మాయిలు ఏ పాట అండి?
5: నచ్చిన పాట.
1: అందులో హిట్ సాంగ్ ఏదైనా వేయమంటారా?
5: ఓకే,
1: వింటూ ఉంటారా? మరి మిగతా కార్యక్రమాలు వింటారా? మిగతా ఏం కార్యక్రమాలు వింటారు?
5: నేను అన్ని వింటామ్మా, కానీ నాకు చదువు లేదు, అది అన్ని మొత్తం వింటాను. పాటలు గట్లు వింటాం, ఉదయం నుంచి పెడితే సాయంత్రం వరకు వింటూనే ఉంటామా.
1: మీకు రెగ్యులర్ గా దొరుకుతుందండి ఫోన్ లైన్ మార్కాపురం ఎఫ్ఎం తో? ఈ మధ్య రెగ్యులర్ గా మాట్లాడారు కదా. మరి ఎవరైనా వేరే వాళ్ళతో కూడా మాట్లాడించండి, ఫోన్ చేపించండి. మీరు రెగ్యులర్ గా
5: చేస్తున్నారు.
1: ఓకే, మరి విందాం మరి పాట. థ్యాంక్ యూ అండి.
5: సరే అమ్మా.

0: ఏమండి ఏమండి, ఏంటి ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఆ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పొద్దస్తం రేడియోనేనా?
1: ఇదిగో వస్తున్నా. మన మార్కాపురం ఆకాశవాణి వారు 34వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారట. ఇందులో పోటీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదే వింటున్నా.
0: అదేంటో నాకు చెప్పవా?
1: ఏమీ లేదు, 5వ తేదీన మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి మంచి బహుమతులు ఇస్తారట.
0: అయితే ఇంకే, ఎప్పుడు రేడియో వింటుంటారు కదా, మీరు ట్రై చెయ్యండి, బహుమతి తప్పకుండా వస్తుంది. ఎంత అదృష్టమో, ఎంచక్క ఇద్దరం వేడుకల్లో పాల్గొనొచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం FM కేంద్రాన్ని చూడవచ్చు, మన చిరకాల వాంచ తీరుతుంది.

0: హలో
1: హలో, నమస్తే అండి.
0: హలో నమస్తేమా.
1: ఎవరు మాట్లాడుతున్నారు?
0: ఎవరినపాల నుంచి చేశారండి?
1: ఓ, ఎస్ఐ గారు, బాగున్నారా?
0: బాగున్నామ్మా.
1: చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: అమ్మ మొన్న గురువారం రోజు తోక జలారాణి గారు మరణించారు కదా, ఆ పాట ఒకటి వినిపించండి. మర్మయోగి
1: మర్మయోగ
0: రావాలి రావాలి అన్న పాట ఘటసాల గురునారాయణ.
1: రావాలి రావాలి. ఓకే అండి, పాట వచ్చేస్తుంది, మరి విందామా? థ్యాంక్ యూ.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్ పై గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వినిపించే చక్కని కార్యక్రమం. ప్రతి మంగళవారం మరియు బుధవారం రాత్రి 9:30 నుండి 10 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: మీరు కోరుకునే పాట ఈ కార్యక్రమంలో వినాలనుకుంటే ఒక పోస్ట్ కార్డ్ పై మీకిష్టమైన పాట, చిత్రం పేరు, మీ చిరునామాను రాసి ది స్టేషన్ డైరెక్టర్ గీతమాలిక, ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మార్కాపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్కోడ్ 523316 అనే చిరునామాకు పంపించండి. మీరు కోరుకున్న పాటలు విని ఆనందించండి.
0: ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీరు మార్కాపురం ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు వినవచ్చు.
1: వేవ్స్ యాప్ ఓటీటీ ద్వారా కూడా ఎఫ్ఎం మార్కాపురం కేంద్ర కార్యక్రమాలు వినవచ్చు.

0: హలో,
1: నమస్కారం అండి. బాగున్నారండి?
0: బాగున్నామండి. శ్రీనివాస్ గారా?
1: అవునండి.
0: ఓకే, చెప్పండి శ్రీనివాస్ గారు, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మీరు నవ్వుతూ విసుకున్నానండి.
0: చిరునవ్వుతోనా?
1: అవునండి.
0: అందులో ఏ పాట అండి?
1: సంతోషం సగం బలం అని ఉంటుందండి ఆ పాట. కావాలి.
0: సంతోషం సగం బలం.
1: అవునండి.
0: శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి కదా?
1: అవునండి. అవును, మరి అందరండి అంటే హైదరాబాద్ వచ్చామండి.
0: మరి అన్ని కార్యక్రమాలు వింటున్నారా?
1: వీలున్నప్పుడు వింటూ ఉంటానండి.
0: వీలున్నప్పుడు ఓన్లీ హలో ఎఫ్ఎంఏ వింటున్నారా?
1: డాక్టర్ రావు గారు అంటూ ఉంటానండి. అంటే నాకు ఇక్కడ సెక్యూరిటీ డ్యూటీ ఉన్నది, ఒక సమయాన్ని బట్టి వింటూ ఉంటానండి. అంటే పాటలు ఏమైనా దృష్టి ఎక్కువ పెడుతుంటానండి. కొంచెం గాడి దొరికిన పాటలు ఇంకా ఉంటాను.
0: అవునా? ఓకే అండి, పాట వచ్చేస్తుందండి. సంతోషం సగం బలం.
1: అవునండి.
0: సంతోషమే సగం బలం కదా,
1: అవునండి. అవును,
0: లైఫ్లో కూడా సంతోషమే సగం బలం. పాట వచ్చేస్తుంది, విందాం మరి. థ్యాంక్ యూ,
1: అదే. ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.

0: మీ పనుల అలసట మర్చిపోవాలన్నా, ప్రయాణంలో మంచి మిత్రుడు కావాలన్నా,
1: ఎక్కడైనా ఎప్పుడైనా మీకు నచ్చిన నాటి మేటి పాటలు వినాలా, లేదా ఉషారెత్తించే సరికొత్త పాటలు కావాలా?
0: జస్ట్ ట్యూన్ 101.5 MHz మార్కాపురం ఆకాశవాణి హలో ఎఫ్ఎం ద్వారా.
1: ఫోన్ నెంబర్ 0859622393. మీతోనే మీ వెంటే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఏమండి ఏమండి ఏంటి, ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఆ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పొద్దస్తం రేడియోనేనా?
1: ఇదిగో ఇదిగో వస్తున్నా. మన మార్కాపురం ఆకాశవాణి వారు 34వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారట. ఇందులో పోటీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదే అదే వింటున్నా.
0: అదేంటో నాకు చెప్పవా?
1: ఏమీ లేదు, 5వ తేదీన మీకు తెలుసా

0: క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి మంచి బహుమతులు ఇస్తారట.
1: అయితే ఇంకే, ఎప్పుడు రేడియో వింటుంటారు కదా, మీరు ట్రై చేయండి, బహుమతి తప్పకుండా వస్తుంది. ఎంత అదృష్టమో, ఎంచక్క ఇద్దరం వేడుకల్లో పాల్గొనొచ్చు.
0: ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎం కేంద్రాన్ని చూడవచ్చు, మన చిరకాల వాంఛ తీరుతుంది.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: లీలావతి మేడం.
0: లీలావతి గారు చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: అమ్మాయి బాగుంది సినిమాలో మేడం.
0: అమ్మాయి బాగుంది, అందులో ఏ పాట అండి?
1: పాటల పల్లకిలోన రాత్రిలోన నిరంతరం సంతానే సంగీత ఆ సాంగ్ మేడం.
0: బాగా పాడుతున్నారండి, కానీ కాస్త గట్టిగా పాడచ్చు, ధైర్యంగా. బాగా పాడారు, స్టైల్ చక్కగా పట్టుకున్నారు. ఓకే లీలావతి గారు, మీరు ఇంకా ఎవరైనా మిత్రులతో కానీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడించండి, కాస్త కొత్త శ్రోతలకు కూడా అవకాశం ఇస్తూ ఉండండి లీలావతి గారు. వింటూ ఉండండి రెగ్యులర్గా, అప్పుడప్పుడు
1: రెగ్యులర్గా వింటాం మేడం, సాయంత్రం అన్ని వింటుంటాం పొద్దున్న నుంచి మేడం.
0: రెగ్యులర్గా వినండి. కాస్త 1 వీక్ అట్లా గ్యాప్ ఇచ్చి ఒక వారం వారం అట్లా చేయండి ఫోన్, సరేనా?
1: అవును మేడం, వారం గ్యాప్ ఇచ్చా. ఫస్ట్ నువ్వు వచ్చిన వచ్చి చేరేది మేడం.
0: ఓకే, మా పాట విందాం మరి. థ్యాంక్ యూ.

మరి ప్రేమ మరి బెస్ట్ ఫ్రెండ్

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది. కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

0: Là.
1: హలో,
0: నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
0: సుబ్బారావు మేడం, మార్కాపురం నుంచి.
1: మార్కాపూర్ నుంచి సుబ్బారావు గారు. ఏం చేస్తుంటారు సుబ్బారావు గారు?
0: షాప్లో ఉంటా మేడం, బట్టల కొట్లో.
1: ఓకే, ఇంతమంది మాట్లాడారా? ఇదే ఫస్ట్ టైమా?
0: సంవత్సరం మేడం, గ్యాప్ ఇచ్చి ఈరోజు స్టార్టింగ్.
1: అవునా,
0: మళ్ళీ
1: చాలా కాలం తర్వాత మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. అయితే
0: కొంచెం గ్యాప్ తీసుకుందామని వేరే పర్సనల్ గా వర్క్ చేసుకుంటున్నా
1: ఓకే ఓకే, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారండి?
0: మేడం. దళపతి చిత్రం నుంచి చిలకమ్మ చిట్టేంగా సాంగ్ అండి మేడం.
1: ఓకే, చూసారా దళపతి మూవీ?
0: చూశాను మేడం.
1: ఓకే, రేడియో వింటూ ఉంటారా? మార్కాపూర్ ఎఫ్ఎం ఫోన్ చేయటం చాలా కాలం అయింది.
0: వింటున్నాను మేడం, మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేసిన ఈ మధ్య వింటున్నా.
1: ఓకే
0: పని
1: ఓకే
0: మీద
1: ఓకే అండి, విందాం.
0: వాచ్ కోసం చేసుకుంటున్నారంట కదా మేడం.
1: అవునండి.
0: అందరికీ థ్యాంక్ యూ మేడం.
1: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. విందాం మరి సుబ్బారావు గారు.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.
1: హలో,
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: పురోన మేడం గారు. నా పేరు సనప గ్రామం, ఆత్మకూరు మండలం, అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారా? ఆరోగ్యంగా మేడం గారు?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా?
1: బాగున్నా మేడం. సారంగధార చిత్రం పేరు మేడం గారు.
0: సారంగధర.
1: అందులో భానుమతి పాడండి పాట, ఓ రాజా ఇటు చూడ ఓయి అనే పాట వినిపించండి మేడం గారు.
0: ఓకే అండి. ఓ నా రాజా, అదేనా?
1: అవును మేడం గారు.
0: ఓకే అండి, పాట వచ్చేస్తుంది పిల్లని గారు.
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: థ్యాంక్ యూ అండి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: ఏమండి ఏమండి ఏంటి, ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఆ చెవుల్లో ఇయర్ఫోన్స్ పెట్టుకుని పొద్దస్తం రేడియోనేనా?
1: ఇదిగో ఇదిగో వస్తున్నా. మన మార్కాపురం ఆకాశవాణి వారు 34వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారట. ఇందులో పోటీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదే అదే వింటున్నా.
0: అదేంటో నాకు చెప్పవా?
1: ఏమీ లేదు, 5వ తేదీన మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి మంచి బహుమతులు ఇస్తారట.
0: అయితే ఇంకే, ఎప్పుడు రేడియో వింటుంటారు కదా, మీరు ట్రై చేయండి, బహుమతి తప్పకుండా వస్తుంది. ఎంత అదృష్టమో, ఎంచక్క ఇద్దరం వేడుకల్లో పాల్గొనొచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం FM కేంద్రాన్ని చూడవచ్చు, మన చిరకాల వాంఛ తీరుతుంది.

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
0: నేను మనంపల్లి నుంచి ఫోన్ చేయగలుగుతాను మేడం.
1: ఓకే, చెప్పండి. వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారండి?
0: ఎన్కౌంటర్ మూవీ నుంచి కృష్ణ గారి
1: ఏంటండి,
0: ఎన్కౌంటర్
1: ఎన్కౌంటరా?
0: సూపర్ స్టార్ కృష్ణ.
1: అది ఎన్కౌంటర్ లేదండి, ఇంకోటి చెప్పండి.
0: చిత్తం మొదల్లో నుంచి
1: చిత్తమ్మ కూడా అందులో ఏ పాట?
0: అది నామాల స్వామికి అని పాట.
1: ఓకే, వచ్చేస్తుందండి పాట, విందామా?
0: థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో మేడం గారు, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: అనిల్ మాట్లాడమ్మా.
0: హలో,
1: హలో,
0: ఎవరు మాట్లాడుతున్నారమ్మా?
1: మెర్సీ మేడం,
0: మెర్సీ.
1: మార్కాపూర్ నుంచి.
0: ఓకే, అశోక్ గారి వాళ్ళ పాపేనా?
1: అవును మేడం గారు.
0: ఓకే, మెర్సీ. చెప్పమ్మా, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నావు?
1: అనగనగా మూవీ నుంచి చూడు సాంగ్.
0: అనగనగానా?
1: అవును మేడం,
0: ఎవరిది అది? కొత్తదా?
1: కొంచెం కొత్తది.
0: కొంచెం కొత్తది. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు?
1: 10th class మేడం.
0: 10th class. ఎక్కడ?
1: హాస్టల్, గురుకుల్ పాఠశాల.
0: అవునా, మార్కాపురేనా?
1: అవును మేడం.
0: అనగనగా ఒక అమ్మాయి ఉంది, అనగనగా ఒక కుర్రాడు ఉంది, అనగనగా ఒక రోజు ఉంది నాన్న. అనగనగా అనేది లేదు మరి. ఇంకా ఇంకో చిత్రం చెప్తావా?
1: ఆట మూవీ నుంచి టైటిల్ సాంగ్ వేయండి.
0: అవునా, టైటిల్ సాంగ్? ఇన్స్పిరేషనల్ సాంగ్ అడుగుతున్నావు తెలుసు, నువ్వు మంచి పాట కదా.
1: అవును
0: ఓకే,
1: మేడం గారు.
0: ఎలాంటి పాటలు ఎక్కువ ఇష్టం నీకు?
1: మోటివేషనల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం.
0: అందుకే అది అడిగావా? ఓకే, బాగుంది నీ వాయిస్, మెర్సి. ఏదైనా పాట పాడతావా
1: నెక్స్ట్ టైం? పాడతాను
0: నెక్స్ట్
1: మేడం.
0: టైం కాల్ చేసినప్పుడు. మరి మంచిగా ప్లాన్ చేసుకో, మరి పాట వచ్చేస్తుంది, విందామా?
1: అలాగే మేడం.
0: థ్యాంక్ యూ.

0: వెంటనే ఓ పోస్టు కార్డు తీసుకుని ఇలా రాయండి.
1: గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి మార్కాపురం, పిన్కోడ్ 5233316.
0: మీ ప్రేమైన మార్కాపురం ఎఫ్ఎం 101.5 ట్యూన్ చేయండి.
1: ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 ఓ అరగంట పాటు అలా అలా ఆకాశములో విహరించండి.
2: హలో.
3: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి. చల్లా వెంకటేశ్వర గారేనా?
3: నమస్కారం మేడం.
2: నమస్తే. నమస్తే అండి. బాగున్నామండి.
3: మేడం, మన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 33 వసంతాలు పూర్తి చేసుకుని 34వ వసంతంలో అరుగు పెట్టే సందర్భంగా జరిగిన కథ చిత్రం నుంచి భలే మంచి రోజు పసంగైన రోజు అనే సాంగ్ వినిపించాను మేడం.
2: నేను కరెక్ట్ గా ఇదే గెస్ట్ చేశానండి. ఈ పాట అడుగుతారేమో మీరు ఆ సందర్భంగా అన్నప్పుడు ఖచ్చితంగా ఇదే అడుగుతారేమో అనుకున్నాను. కరెక్ట్ గా అదే అడిగారు. మంచి మంచి రోజు, భలే మంచి రోజు అంటే 33 సంవత్సరాల నుంచి.
3: 9వ తారీఖు ఆహ్వానించేదా లేకుంటే మీ వరకేనా?
2: తెలీదండి, ప్రోగ్రామ్ హెడ్ గారి. మరి మీరు మొన్న వచ్చారు కదా, కలిసారు కదా మొన్న.
3: నేను అడగని మర్చిపోయాను మేడం. కదా
2: ఇన్వైట్ చేస్తారో తెలియదండి, కనుక్కుందాం. మరి 33 సంవత్సరాలు
3: ఆహ్వానించండి మేడం, అవకాశం ఉంటే.
2: ఓకే, తప్పకుండా అండి, తెలియజేస్తామండి. థ్యాంక్ యూ అండి.

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది, కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పోషకాల విలువ తెలుసుకో, లంచ్ బాక్స్ ఎలా చేయాలో నేర్చుకో ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత గారి ప్రసంగం అనంతరం వెలుగు కిరణం. కథానకి వింటారు రచన శ్రీమతి టి ఉమారాణి. కార్యక్రమంలో ముందుగా చిన్న కమర్షియల్ బ్రేక్.
1: एक प्रकार से पीएम जय अब गरीबों की जय बन गई है।

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें।
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి, పోషకాల విలువ తెలుసుకో, లంచ్ బాక్స్ ఎలా చేయాలో నేర్చుకో, ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత గారి ప్రసంగం.
2: పాఠశాలలు ప్రారంభమయ్యాయంటే ఇంట్లో అందరికంటే ముందు నిద్రలేచేది అమ్మే. పిల్లలకు లంచ్ బాక్సులు సిద్ధం చేయడం ఆలస్యమవుతుందని ఠంగన నిద్రలేచి వంట పని మొదలు పెడుతోంది అమ్మే. తీరా చేశాక ఇది వద్దు అది వద్దు అని పిల్లలు మారం చేస్తూ ఉంటారు. సరే మరి వారికి నచ్చినే వండి పెడదామనుకుంటే అందులో కొవ్వు పదార్థాలైనా ఎక్కువ అవుతున్నాయి, పోషకాలైనా తక్కువ అవుతున్నాయి, అలాంటి అనారోగ్యాలు పొంచి ఉంటున్నాయి. అందుకే ఏ రోజు ఏం వండాలనే విషయంలో అమ్మకు రోజూ ఒక మదనమే. మరి వారికి సరిపడా షెడ్యూల్ వేసుకుంటే పని సులువు అవుతుంది కదా అమ్మకి. మరి అమ్మ బాక్స్ రెడీనా అని అంటున్నా పిల్లలకి ఏ రోజు ఏం పెట్టాలి అనే వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. మరి సోమవారం లంచ్ బాక్స్లోకి ఏం తయారు చేయాలంటే, ఉదయం పలహారంగా ఇడ్లీ సాంబారు చేసేయండి. ఇడ్లీలో పిండి పదార్థాలు ఉంటాయి, పెసరపప్పు

0: కూరగాయలతో సాంబారు చేస్తే పుష్కలంగా ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. మధ్యాహ్న భోజనంలో అన్నం, కందిపప్పు, బీన్స్ కూర, పెరుగు ఉండేలా చూడాలి. వీటి నుంచి పిండి పదార్థాలు, పీచు, విటమిన్లు, కాల్షియం అందుతాయి. వారికి స్నాక్స్గా నూనె పదార్థాల బదులు ఫైబర్, విటమిన్లు దండిగా ఉండే ఆపిల్ ముక్కలు గాని, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ లభించే 5-6 బాదం లేదా వేరుశనగ పప్పులు బాక్సులో పెట్టవచ్చు. ఇక మంగళవారం ఉదయం కూరగాయలు వేసిన ఉప్మా, ఒక ఆమ్లెట్ వేసి ఇవ్వండి. గుడ్డు నుంచి ప్రోటీను, కూరగాయల నుంచి విటమిన్లు పిల్లలకు అందుతాయి. మధ్యాహ్న భోజనంలో 2 చపాతీలు, అన్నం, బెండకాయ, టమోటా చారు, పెరుగు బాక్సులో పెట్టవచ్చు. విరామంలో తినేందుకు అరటిపండు ఇవ్వచ్చు. ఇందులో పొటాషియం బాగా ఉంటుంది. ఇక బుధవారం ఉదయము బ్రేక్ఫాస్ట్కి మినపట్టు లేదా పెసరట్టు, పల్లి కొబ్బరితో చేసిన చట్నీ టిఫిన్కి ఇవ్వాలి. ప్రోటీను, పిండి పదార్థాలతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు వీటి ద్వారా పిల్లలకు అందుతాయి. ఇక మధ్యాహ్నం భోజనంలో చపాతీలు, అన్నం, పాలకూర పప్పు, క్యారెట్, బీన్స్ కూర, చారు, పెరుగు ఇవ్వండి. ఖాళీ సమయంలో తినేందుకు దానిమ్మ గింజలు ఇవ్వచ్చు. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరో రోజు గురువారం. గురువారం ఉదయము బ్రేక్ఫాస్ట్కి ఉదయం పూరి, ఆలు, క్యారెట్ కర్రీని తయారు చేయండి. గుడ్లు కూడా ఇస్తే పిల్లలకు ప్రోటీన్ బాగా అందుతుంది. మధ్యాహ్నం అన్నంలోకి 2 చపాతీలు, కప్పు అన్నం, ఏదైనా ఒక కూర, చారు, పెరుగు ఇవ్వచ్చు. ఈవినింగ్ స్నాక్స్లోకి తాజా పళ్ళు, కూరగాయలతో చేసిన సలాడ్, క్యారెట్, దోసకాయ విరామంలో తినేందుకు పిల్లలకి ఇవ్వచ్చు. ఇంకా శుక్రవారం ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, పల్లీ చట్నీ లేదంటే అటుకులతో చేసిన పోహ, మరమరాలతో చేసే ఉగ్గాని లేదంటే రవ్వదోశ ఉదయం పిల్లలకి ఇవ్వచ్చు. మధ్యాహ్నం బాక్స్లోకి 2 చపాతీలు, చిక్కుడుకాయ లేదా బంగాళదుంపతో చేసిన కూర, చారు, పెరుగు సర్దేయండి. ఇక విరామంలో జామ, కమలా పండ్లు కాలాన్ని బట్టి ఇవ్వచ్చు. 5-6 జీడిపప్పులు స్నాక్స్గా తినొచ్చు పిల్లలు. ఇకపోతే శనివారం ఉదయము పలహారంలో పులిహోర చేయండి. మధ్యాహ్నం శనివారం హాఫ్ డే ఉంటే పిల్లలింటికి వచ్చేస్తారు కాబట్టి మధ్యాహ్నం వారికి ఇష్టమైన వంటకాలు వేడివేడిగా చేసి పెట్టేయండి. స్కూల్ లేకపోతే వారికి ఇష్టమైన పదార్థాలని తయారు చేసి లంచ్ బాక్స్లో సర్దేయండి. ఇకపోతే ఈ లంచ్ బాక్స్లో పెట్టే ఆహార పదార్థాల వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే, ప్రోటీన్ల వల్ల పిల్లల పెరుగుదల, కణజాల మరమ్మతులకు కీలకంగా మారుతాయి. ఇవి పప్పు, కోడిగుడ్లు, మాంసాహారం వంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి. పిండి పదార్థాలు, ఇవి రోజంతా పిల్లలకు కావలసిన శక్తినిస్తాయి. ఈ పిండి పదార్థాలు అన్నం, ఓట్స్, జొన్నలు, బ్రౌన్ రైస్లో ఉంటాయి. కొవ్వులు, ఇవి గింజలు, విత్తనాలు, డ్రై ఫ్రూట్స్ నుంచి లభించే ఆరోగ్యకరమైన కొవ్వులు పిల్లల మెదడు అభివృద్ధి, హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడతాయి. నిల్వ ఉండే స్నాక్స్ను పిల్లలకు దూరంగా ఉంచడం మంచిది. ఇకపోతే విటమిన్లు, ఖనిజాలు, పండ్లు, కూరగాయల్లో పుష్కలంగా ఉంటాయి ఈ విటమిన్లు, ఖనిజాలు. పాలు పిల్లల వద్దని మారం చేసినా సరే పాలు, పెరుగు ఇవ్వాలి ఖచ్చితంగా పిల్లలకి. ఇవి బలమైన ఎముకల కోసం కాల్షియం అందిస్తుంది పిల్లలకి. ఎటువంటి ఆహార పదార్థాలని పిల్లలకి ఇవ్వకూడదు అని అంటే జంక్ ఫుడ్. జాతీయ పోషకాహార సంస్థ కొన్నాళ్ల క్రితం పాఠశాల విద్యార్థుల ఆహార అలవాట్లపై అధ్యయనం చేయగా 35% మంది జంక్ ఫుడ్ తీసుకుంటున్నట్లుగా వెల్లడైంది. పిల్లలు తినడం లేదని, కొందరు సమయం కుదరక మరికొందరు తల్లిదండ్రులు టిఫిన్ బాక్స్లో జంక్ ఫుడ్ పెట్టి పంపిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారు పిల్లల ఆహారంపై అశ్రద్ధ వహించవద్దు. కష్టమైన సంప్రదాయ వంటకాలను లంచ్ బాక్స్లో ఉండేలా చూడాలి. ఒక ప్లేట్ తీసుకుంటే అందులో సగం పండ్లు, కూరగాయలు, పావుభాగం చిరుధాన్యాలతో చేసిన వంటకాలు, మిగిలిన పావుభాగం ప్రోటీన్లో ఉండే ఆహారం అందించాలి పిల్లలకి. చిప్స్, బ్రెడ్ వంటివి హార్మోన్ల సమతుల్యత దెబ్బతీస్తాయి. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పు ఉండే పదార్థాలను, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పిల్లలు తినకుండా నియంత్రించాలి. బేకరీ ఆహార పదార్థాలు, రెడీ టు ఈట్ చిరుతిండ్లు తగ్గించాలి. వీటిలో కొవ్వు అధికంగా ఉంటాయి కాబట్టి పిల్లలకు అవి దూరంగానే ఉంచడం మంచిది. కాబట్టి ఏ రోజు ఎటువంటి ఆహార పదార్థాలు చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇవి అమ్మలందరికీ ఉపయోగపడతాయని అనుకుంటున్నాను.
1: మీరింతవరకు పోషకాల

కూర్చొని ఏదో ఆలోచనలో నిమగ్నమై ఉంది. నేను ఈ స్కూల్లో చేరే నాటికి స్వాతి 2వ తరగతిలో ఉంది. చురుకైన కళ్ళు, ముద్దొచ్చే బుగ్గలు, చిట్టి చిట్టి మాటలతో అది నాకు డియర్ స్టూడెంట్గా మారింది. కానీ ఈ మధ్య ఎందుకో ఆ పిల్ల వెనకట్లా ఉండటం లేదు. ఎప్పుడూ ఏదో దిగులుగా కనిపించేది. నేను మౌనంగా వెళ్ళి స్వాతి పక్కనే కూర్చొని, ఏంటి స్వాతి, మీ ఫ్రెండ్స్ అంతా అలా సంతోషంగా ఆడుకుంటుంటే నువ్వొక్కదానివే ఒంటరిగా కూర్చున్నావే అని అడిగాను. నాకు ఆడుకోవాలనిపించటం లేదు టీచర్. పోయిన సంవత్సరం అంతా ఆటల్లో బాగానే పాల్గొన్నావుగా, సడన్గా ఏమిటి మార్పు అని అడిగిన నా ప్రశ్నకు విచారంగా ముఖాన్ని పెట్టి మౌనంగా ఉండిపోయింది. మరుసటి శనివారం యథావిధిగా గేమ్స్ పీరియడ్ పిల్లల కేరింతలతో సందడిగా ఉంది. స్వాతి మాత్రం గ్రౌండ్కు కొంచెం అవతల ఉన్న చెట్టు కింద కూర్చొని క్రేయాన్స్తో బొమ్మలకు రంగులు అద్దుతూ ఉంది. తన ఈడు పిల్లలతో ఆడుకుంటూ ఉల్లాసంగా గడపాల్సిన పిల్ల ఇలా ఒంటరిగా ఎందుకుంటుంది? ఆ పిల్లలో వచ్చిన మార్పు నాకు ఆశ్చర్యంగా ఉంది. స్వాతిని క్లాస్ రూమ్లోకి తీసుకురమ్మని జాస్మిన్ని పంపించాను. ఏంటి టీచర్,

0: పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వెలుగు కిరణం కథానిక, రచన శ్రీమతి టి ఉమారాణి.
1: స్కూల్ ప్లేగ్రౌండ్ పిల్లల ఆటపాటలతో సందడిగా ఉంది. పడమటి కిరణాల వెలుగులో పిల్లల ముఖాలు బంగారు రంగులో మెరిసిపోతున్నాయి. అందరూ నవ్వులతో కేరింతలతో ఆటలాడే సమయం. స్వాతి మాత్రం దిగులుగా ముఖం పెట్టుకొని ఒంటరిగా

ఎదురింతలతో సందడిగా ఉంది. స్వాతి మాత్రం గ్రౌండ్కు కొంచెం అవతల ఉన్న చెట్టు కింద కూర్చొని క్రయాన్స్తో బొమ్మలకు రంగులు అద్దుతూ ఉంది. తన ఈడు పిల్లలతో ఆడుకుంటూ ఉల్లాసంగా గడపాల్సిన పిల్ల ఇలా ఒంటరిగా ఎందుకుంటుంది? ఆ పిల్లలో వచ్చిన మార్పు నాకు ఆశ్చర్యంగా ఉంది. స్వాతిని క్లాస్ రూంలోకి తీసుకురమ్మని జాస్మిన్ని పంపించాను. ఏంటి టీచర్, పిలిచారంట అంటూ క్లాస్ రూంలోకి వచ్చింది. ఇలా రామ్మా, నా పక్కన కూర్చో, ఇదిగో ఈ బిస్కెట్స్ తిను. వద్దు టీచర్, ఆకలిగా లేదు. చూడు స్వాతి, ఎందుకలా దిగులుగా ఉంటున్నావు? ఇంట్లో ఏమైనా సమస్య? అన్నయంగా అడిగాను. ఏం చెప్పాలో తెలియక ఆ పిల్ల నేలచూపులు చూస్తూ నిల్చుంది. పిల్లల మనసెరిగిన నేను, పర్వాలేదులెమ్మా, నీకేం భయం లేదు, నాతో ధైర్యంగా మాట్లాడవచ్చు అన్నాను. నిన్న రాత్రి మమ్మీని బాగా కొట్టాడు. అప్పుడప్పుడు తాగి వచ్చి మమ్మీని తిట్టడం కొట్టడం చేస్తుంటాడు. రాత్రంతా మమ్మీ జ్వరంతో మూలుగుతూ ఉంది. అడ్డు వెళ్ళిన నన్ను కూడా తోసేశాడు అంది. మీ డాడీ అప్పుడప్పుడు వచ్చి నిన్ను స్కూల్ దగ్గర విడిచిపెట్టి వెళ్తుంటాడుగా, చూడటానికి సాఫ్ట్గానే కనిపిస్తాడే అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాను. మామూలుగా నేనంటే నాన్నకి ఇష్టమే, మామూలప్పుడు ముద్దులు కూడా పెడతాడు, నన్ను దగ్గరికి తీసుకొని ప్రేమగా మాట్లాడతాడు, కానీ తాగినప్పుడే కళ్ళు ఎర్రగా మారిపోతాయి, మమ్మీపై పోట్లాటకు దిగుతాడు, మా ఇద్దరిపైన కేకలు వేస్తుంటాడు. ఈ మధ్య ఉద్యోగం పోయినప్పటి నుండి మరీ ఎక్కువసార్లు తాగొస్తున్నాడు టీచర్, దుఃఖంగా పలికింది. స్వాతి చెప్పింది విన్నాక నా మనసంతా దిగులతో నిండిపోయింది. అసలు ఏముంది ఆ సీసాలో? ఎందుకు ఈ మగవాళ్ళు దానికి బానిసలై నిండు జీవితాన్ని చెడగొట్టుకొని ఇలా కుటుంబాలని కష్టాల పాలు చేస్తుంటారు? నాకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. మగవాళ్ళవి వ్యసనాల వెతలు, ఆడవాళ్ళవి కష్టాల కథలు అని ఆలోచిస్తూ పడుకున్నా. ఏమిటోయ్, భర్త రాకను కూడా గమనించినంత ఆలోచనలు అంటూ రాగానే పరిహాసమాడారు మావారు. ఏమండి, ఒకసారి మీరు మా స్కూల్ స్టూడెంట్ స్వాతి వాళ్ళ నాన్న మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తారని చెప్పారు కదా, అతన్ని ఉద్యోగం నుండి ఎందుకు సస్పెండ్ చేశారు? ఆసక్తిగా అడిగాను. ఓ, బాబురావు గురించా? స్వతహాగా అతను మంచివాడే, కానీ త్రాగి డ్యూటీకి రావటం, అప్పుడప్పుడు చెప్పా పెట్టకుండా డ్యూటీలకు గైర్హాజరు కావటమే కాక ఒకసారి ఫుల్గా తాగి మా మేనేజర్ గారితోనే గొడవకి దిగాడు, అందుకే అతన్ని సస్పెండ్ చేశారు. ఏమండి, స్వాతి బ్రిలియంట్ స్టూడెంట్, మీరు బాబురావు తాగుడు మానేసేలా కౌన్సిలింగ్ ఇస్తే తను మారే అవకాశం ఉంటుంది కదా అని అడిగాను. నువ్వు ఒక పిచ్చి మాలోకానివి, తాగుడికి బానిసై ఉద్యోగాన్నే పోగొట్టుకున్న వ్యక్తిపై నేనిచ్చే కౌన్సిలింగ్ పనిచేస్తుందా? తాగేవాళ్ళు ఆల్కహాల్ సీసా లాంటి వారు, తాగకముందు నిండుగా కనిపిస్తారు, తాగిన తర్వాతే ఖాళీ సీసాల్లో మారిపోతారు. అలా అనకండి, ఒక్కసారి మనం వెళ్ళి ప్రయత్నం చేద్దామండి. అబ్బబ్బా, అనుకున్న పని సాధించేంతవరకు ఒక పట్టాన వదలవు కదా అంటూ చిరుకోపం ప్రదర్శించారు. అలా అన్నారే కానీ తన మనసుకు తెలుసు, మాట కరుకు మనసు చెరుకు. మరుసటి రోజు సాయంత్రం నేను మా వారు స్వాతి ఇంటికి వెళ్ళాం. మమ్మల్ని చూడగానే స్వాతి ముఖం ఆనందంతో విప్పారింది. రండి టీచర్ అంటూ ఇంట్లోకి తీసుకువెళ్ళింది. ఇంటి బయట మంచంపై పడుకొని శూన్యంలోకి చూస్తున్న బాబురావు మమ్మల్ని చూసి ఆశ్చర్యంతో, సూపర్నెంట్ గారా, కూర్చోండి సార్ అంటూ లేచి మంచంపై దుప్పటి పరిచాడు. ఇంతలో తన భార్య కూడా వచ్చి అక్కడే నిల్చుంది. డాడీ, మా క్లాస్ టీచర్ అంటూ నన్ను వాళ్ళ నాన్నకు పరిచయం చేసింది. ఇంతలో స్వాతి వాళ్ళమ్మ, అమ్మాయి ఎప్పుడూ మీ గురించి, మీ మంచితనం గురించి చెప్తూనే ఉంటుంది మేడం, మరింత దూరం రావటం మీ గొప్ప మనసుకు నిదర్శనం అంది ఆనందంతో. నేను పాపను కొంచెం సేపు బయట ఆడుకొని రమ్మా అని పంపించి బాబురావు వైపు తిరిగి, పాప చాలా బ్రిలియంట్ స్టూడెంట్, చదువుల్లో ఆటల్లో ఎప్పుడూ తనే క్లాస్ ఫస్ట్, అలాంటి అమ్మాయి ఈ మధ్య చదువులో వెనకబడిపోయింది, ఆ అమ్మాయి ఎదుగుదల బాధ్యత గల తండ్రిగా మీదే కదా అన్నాను. నిజమేనమ్మా, మాకు కూతురైనా కొడుకైనా అదొక్కటే, అదంటే నాకు ప్రాణం అన్నాడు బాబురావు. ఇంతలో మా వారు కలగజేసుకొని, కూతురిపైన ఒట్టి ప్రేమ సరిపోదు, కాస్త త్యాగం కూడా కావాలి, నీకేమైనా జరిగితే ఆ కుటుంబానికి దిక్కెవరు, నీ త్రాగుడు అలవాటు వలనే కదా ఉద్యోగం నుండి సస్పెండ్ అయింది, ఇవన్నీ నీపై అధికారిగా చెప్పడం లేదు, నీలో కొంచెం మంచితనం ఉంది, అదే మమ్మల్ని ఇంత దూరం రప్పించింది,

0: థ్యాంక్ యూ సార్. ఈ అలవాటుని మానివేయాలని ఎన్నోసార్లు అనుకుంటా, కానీ మానలేకపోతున్నాను. అనేక చికాకు ఆలోచనలు, సమస్యలు, ఏం చేయాలో పాలిపోని పరిస్థితి అంటూ తన వేదన వ్యక్తం చేశాడు. ఏ సమస్య అయినా మనం సృష్టించుకుంటే వచ్చేవే. కూతురుపై నిజంగా నీకు ప్రేమే ఉంటే, నీ కుటుంబ భవిష్యత్తును నీవు కాంక్షించేవాడివే అయితే ఇప్పుడే తాగుడు మానివేయాలి అని గట్టిగా నిర్ణయించుకో. ఎంప్లాయీస్ యూనియన్ నుండి నిన్ను ఉద్యోగంలోకి తీసుకోమని మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేద్దాం. ఏమంటావు?
1: థ్యాంక్ యూ సార్, కానీ ఈ అలవాటును పూర్తిగా మానుకోలేకపోతున్నా.
0: మానివేయాలి అనే కోరిక నీలో బలంగా ఉంటే చాలు. ఆల్కహాలిక్స్ అనానిమస్ అనే స్వచ్ఛంద సంస్థ సహాయక బృందం నిర్వహించే సమావేశాలకు హాజరయ్యి రాష్ట్రంలో ఎంతోమంది ఈ వ్యసనాన్ని నుండి బయటపడ్డారు. ఏఏ గ్రూప్ వారు మీ వంటి వారికి సహాయం చేసే ఒక సంఘం. ఈ గ్రూపులు 60కి పైగా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో వారు మీ నుండి డబ్బు ఆశించరు. ఇంతలో బాబురావు భార్య కలగజేసుకొని, సార్ మీరు ఈ అడ్రస్ ఇచ్చి పుణ్యం మూట కట్టుకోండి, మేము రేపే బయలుదేరి వెళ్తామంది.
1: అలాగే, అడ్రస్ రాసుకో బాబురావు. మనకి దగ్గరలో ఉన్న ఏఏ గ్రూప్ సమావేశాలు గుంటూరు రింగ్ రోడ్లో ఉన్న ఒక స్కూల్లో ప్రతి ఆదివారం మరియు ప్రతి బుధవారం జరుగుతాయి. వాళ్ళ మొబైల్ నంబర్ 9848017754 అంటూ వివరాలు అందించారు మా వారు. 3 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు బాబురావు స్వాతిని తీసుకొని మా ఇంటికి వచ్చాడు.
0: సార్, మీ దయవల్ల యూనియన్ వారి సహకారం వల్ల మరలా ఉద్యోగంలో చేరమని ఆర్డర్స్ వచ్చాయి.
1: థ్యాంక్ యూ సార్, స్వీట్ ప్యాకెట్ టీపాయిపై ఉంచాడు.
0: మంచిది బాబురావు. మరి ఆ మహమ్మారి వ్యసనాన్ని తగ్గించావా?
1: ప్రస్తుతానికి దాన్ని దూరంగా ఉంటున్నాను సార్.
0: ఆల్కహాలిక్ అనానిమస్ గ్రూప్ వారి దయవల్ల ఆ పాడు అలవాటును నియంత్రించుకోగలిగాను. నా భార్యకి, కూతురికి కూడా అల్ ఎనాన్, అల్ అటీన్ అనే గ్రూపుల ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది.
1: వెరీ గుడ్. నీలాంటి వారికి ఆ సంఘం గురించిన వివరాలు తెలియజేస్తావు కదూ అన్నారు మా వారు.
0: తప్పకుండా సార్ అంటూ మా నుంచి సెలవు తీసుకొని బయలుదేరారు.
1: ఏమండి, ఇందాక మాటల సందర్భంలో బాబురావు 2 సంఘాల గురించి చెప్పాడు, వాటి గురించి మీకేమైనా తెలుసా అంటూ నా సందేహాన్ని మా వారి ముందు ఉంచాను.
0: ఆల్కహాలిక్ బారిన పడిన తండ్రులతో మానసికంగా గాయపడిన ఆల్కహాలిక్ పిల్లల కోసం అటువంటి పిల్లలే నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ అల్ అటీన్, తాగుడు వ్యసనాలున్న భర్తలతో వేసారి మానసికంగా కృంగిపోయిన భార్యలు వారిలో మార్పు వచ్చాక తమలాగే గాయపడిన ఇతర కుటుంబ సభ్యులను కౌన్సిలింగ్ చేసేందుకు ఏర్పడిన సంఘమే అల్ ఎనాన్.
1: మీకెన్ని విషయాలు తెలుసండి, అందుకే ఈ విషయంలో మీ సహాయాన్ని కోరింది అంటూ మా వారిని పొగడ్తలతో ముంచెత్తాను.
2: మీరు ఇంతవరకు వెలుగు కిరణం కథానిక విన్నారు. రచన శ్రీమతి టి ఉమారాణి. కార్యక్రమంలో ఇప్పుడు ఫిలిం గీతం విందాం.

0: ఏమండి ఏమండి ఏంటి, ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఆ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పొద్దస్తం రేడియోనేనా?
1: ఇదిగో ఇదిగో వస్తున్నా. మన మార్కాపురం ఆకాశవాణి వారు 34వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారట. ఇందులో పోటీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదే అదే వింటున్నా.
0: అదేంటో నాకు చెప్పవా?
1: ఏమీ లేదు, 5వ తేదీన మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి మంచి బహుమతులు ఇస్తారట.
0: అయితే ఇంకే, ఎప్పుడు రేడియో వింటుంటారు కదా, మీరు ట్రై చేయండి, బహుమతి తప్పకుండా వస్తుంది. ఎంత అదృష్టమో, ఎంచక్క ఇద్దరం వేడుకల్లో పాల్గొనొచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం FM కేంద్రాన్ని చూడవచ్చు, మన చిరకాల వాంఛ తీరుతుంది.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో అలాగే మనల్ని సేద తీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 10 గంటలుగా వస్తోంది. మరికొంచెం సేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి.
1: అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలోని భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, కేంద్ర సహాయ మంత్రులు, ప్రజాప్రతినిధులు, జీఎంఆర్ గ్రూప్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధానమంత్రి టెర్మినల్ భవనాన్ని సందర్శించి ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. చెక్ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతల గురించి జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవంలో గిరిజన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే తింసా నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాలకు చెందిన గిరిజన మహిళలు, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు కలిపి మొత్తం 13,750 మంది ఈ నృత్యంలో పాల్గొని ప్రధానమంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రయాణికుల టెర్మినల్ భవనం నుంచి సభా వేదిక వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై తింసా నృత్య ప్రదర్శన సాగింది. ఓపెన్ టాప్ జీప్ లో సభా వేదికకు వెళ్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాంస్కృతిక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభోత్సవం అనంతరం ప్రధానమంత్రి విమానాశ్రయంలోని వివిధ సదుపాయాలను పరిశీలించారు. చెక్ఇన్ హాల్, ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలు, సాంకేతిక వ్యవస్థలను ఆయన పరిశీలించగా విమానాశ్రయ మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యూసిటీ నమూనాలను జీఎంఆర్ ప్రతినిధులు వివరించారు. టెర్మినల్లో ఏర్పాటు చేసిన భారీ వీడియో వాల్లో ప్రదర్శించిన ఉత్తరాంధ్ర చరిత్ర, ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి వివరించారు. విమానాశ్రయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు కళా సంపదను ప్రతిబింబించే కళాఖండాలను ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు. సభ ప్రాంగణానికి చేరుకున్న ప్రధానికి ప్రజలు జాతీయ జెండాలు ఊపుతూ కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలికారు. సభావేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొందూరు ఖాదీ శాలువతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సత్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఉత్తరాంధ్ర కళా వైభవానికి ప్రతీక అయిన బొబ్బిలి వీణను ప్రధానమంత్రికి జ్ఞాపికగా అందజేశారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం సభావేదిక నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలోని పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ టెస్టింగ్ యూనిట్కు శంకుస్థాపన చేశారు. కర్నూలులో విండ్ సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థను ప్రారంభించారు. అనంతపురంలో 2,500 మెగావాట్లు, కర్నూలులో 1,000 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలను ప్రారంభించారు. కర్నూలు ఐవీ రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుకు పెంచలకోన ఎర్రపాడు మధ్య నిర్మించనున్న వంతెనకి శంకుస్థాపన చేశారు. ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ 4 లేన్ల ఎక్స్ప్రెస్ వే, ఖమ్మం దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి 4 లేన్ల బైపాస్ రహదారులను ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి, స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి ఇది అత్యంత కీలకమైన రోజని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

0: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవాలను స్మరిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి మోదీ, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన నేలపై ఆయన పేరుతో విమానాశ్రయాన్ని ప్రారంభించడం గర్వకారణమన్నారు. దేశ సంస్కృతి చరిత్రను గౌరవించే విధంగా విమానాశ్రయాలకు మహనీయుల పేర్లు పెడుతున్నామని పేర్కొన్నారు. విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడం రాష్ట అభివృద్ది ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విమానాశ్రయంతో పాటు రహదారి అనుసంధానం, ఇంధన భద్రతకు సంబంధించిన పలు ప్రాజెక్టులు రాష్ట సమగ్ర అభివృద్దికి దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన అభివృద్దికి నిదర్శనంగా నిలుస్తాయని పేర్కొంటూ రాష్ట ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
1: ఆజ్ యహా కరీబ్ 18,000 కరోడ్ రూపీస్ కి వికాస్ పరియోజనాఓ కా శుభారంభ, లోకార్పణ ఔర్ శిలాన్యాస్ హువా హై. ఎయిర్పోర్ట్ కే సాథ్ సాథ్ యే ప్రాజెక్ట్ ఆంధ్ర కి రోడ్ కనెక్టివిటీ సే భీ జుడే హై. ఇన్మే ఎనర్జీ సిక్యూరిటీ సే జుడే ప్రాజెక్ట్ భీ హై. యే వికాస్ కార్య ఇస్ బాత్ కే ప్రతీక్ హై కి ఇస్ సమయ ఆంధ్ర కి స్పీడ్ సే ఆగే బఢ్ రహా హై. मैं आप सभी को इन प्रोजेक्ट की बहुत बहुत शुभकामनाएं देता हूं.
0: భోగాపురం ప్రారంభోత్సవంలో 13,000 మందికి పైగా గిరిజన మహిళలు తిమ్సా నృత్యంతో గిన్నీస్ రికార్డు సృష్టించడం అభినందనీయమని ప్రధానమంత్రి ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్దిని వేగంగా ముందుకు తీసుకువెళ్తోందని అన్నారు. అల్లూరి సీతారామరాజు గిరిజన సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పవిత్ర నేలపై ఆంధ్రప్రదేశ్కు మరో కీలక మౌలిక వస్తువుల ప్రాజెక్టు అందుబాటులోకి రావడం గర్వకారణమని అన్నారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్ర అభివృద్దికి కొత్త దిశను చూపించడమే కాకుండా ఆంధ్ర యువతకు ఉపాధి, పెట్టుబడులు, పర్యాటకం, పారిశ్రామిక రంగాల్లో విస్తృత అవకాశాలకు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, అలాగే దేశ ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
1: ఈ ధర్తి అల్లూరి సీతారాం రాజు కి ధర్తి హై. అల్లూరి సీతారాం రాజు జీనే జిస్ ధర్తి పర్ ఆదివాసీ హితో కే లియే అప్నా జీవన్ సమర్పిత్ కియా, ఆజ్ उसी धरती पर आंध्र प्रदेश के एक नए एयरपोर्ट की शुरुआत हो रही है. ये एयरपोर्ट आंध्र और उत्तर आंध्र की ग्रोथ का रनवे है. ये आंध्र के युवाओं के बेहतर भविष्य का लॉन्च पैड है. मैं आंध्र प्रदेश के लोगों को, देश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: ఆంధ్రప్రదేశ్ యువతకు సాఫ్ట్వేర్, ఐటీ, సాంకేతిక రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం ఉందని ప్రధాని మోదీ అన్నారు. అందుకే విశాఖలో సెమీ కండక్టర్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్తో పాటు అనేక అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. సెమీ కండక్టర్ పరిశ్రమ, ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. భోగాపురం విమానాశ్రయంతో పాటు ప్రారంభించిన అన్ని అభివృద్ది ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ను ప్రగతి పదంలో మరింత ముందుకు తీసుకువెళ్లి స్వర్ణాంధ్ర, వికసిత భారత లక్ష్యాలను సాకారం చేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
1: ముజే పూరా విశ్వాస్ హై, ఆజ్ యహాన్ జితనే భీ ప్రాజెక్ట్ కి శురువాత్ హుయి హై, జిన్కి నీవ్ రఖీ గయీ హై, వో సారే ప్రాజెక్ట్ స్వర్ణ ఆంధ్ర ఔర్ వికసిత భారత్ కే సంకల్ప్ కో पूरा करने में बहुत बड़ा योगदान देंगे. आंध्र प्रदेश विकसित भारत के सपने को पूरा करने के लिए एक बहुत बड़ा ऊर्जा स्रोत बन रहा है. मैं एक बार फिर इन सभी परियोजनाओं के लिए आंध्र प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं.
0: అంతకుముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇకపై అభివృద్దిలో ఉత్తమ ఆంధ్రగా నిలుస్తుందని చెప్పారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్ర దశ మారబోతోందని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ది చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని చెప్పారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందని, స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి పెట్టడం గర్వకారణమని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలు వేగంగా అభివృద్ది చెందడంతో పాటు యువతకు విస్తృత అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
2: మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయి. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈ రోజు నిర్మాణం అయిందంటే ఇది

0: అందరికీ గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు.
1: బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాల్ విసిరిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం విమానాశ్రయానికి పెట్టడం ఎంతో స్ఫూర్తిదాయకమని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. అల్లూరి స్ఫూర్తి ఇకపై రెక్కలపై ప్రపంచ నలుమూలలకు చేరుకుంటుందని ఆయన అన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ది ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయమని అభివర్ణించారు. ఏ దేశమైనా కేవలం ప్రకటనలతో అభివృద్ది చెందదని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడు నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. విశాఖపట్నంలో భారీ పెట్టుబడులతో వస్తున్న ప్రాజెక్టులు రాష్ట అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 20 లక్షల ఉపాధి అవకాశాలు ఏర్పడి ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
2: మన ఉత్తరాంధ్రకి ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, 20 లక్షల పెట్టుబడులు వచ్చింది ఆంధ్రప్రదేశ్ కి. 144 కోట్ల తాలూకు ప్రజల ఆకాంక్షల్ని ఎంతో మంది తీసుకెళ్తున్నారంటే ఒకే ఒక నాయకుడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ఈ రోజు ఎయిర్పోర్ట్ ఆఫీసర్ ఎయిర్పోర్ట్ అవసరం లేదన్న వ్యక్తులకి సమాధానం ఇదే, ఇన్ని వేల మందికి ఇన్ని వేల కోట్ల పెట్టుబడి వచ్చింది అంటే ఆశీస్సులు కావాలంటే దేశం కోసం నిలబడే నాయకుడికి మన అండగా ఉంటే ఏం జరుగుద్ది అంటానికే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు ప్రారంభోత్సవం నిలబెట్టిన నిదర్శనం.
1: భోగాపురం విమానాశ్రయం రాకతో ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఈ అవకాశాలు రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, వాటిని సద్వినియోగం చేసుకుని ఉత్తరాంధ్రను అభివృద్ది పదంలో ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం విమానాశ్రయం సింహద్వారంలో మారనుందని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఉత్తర ద్వారంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
3: 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి భోగాపురం విమానాశ్రయం ఎంతో మంది యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్ కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందని దానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ రోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను.
1: ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు భోగాపురం విమానాశ్రయం ఒక వరమని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో ఉత్పత్తి అయ్యే వస్తువులను నేరుగా విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 160కి పైగా పెరిగిందని, సామాన్య ప్రజలు కూడా విమాన ప్రయాణం చేయాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఉడాన్ పథకం ద్వారా దేశ విమానయాన రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయని చెప్పారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు నడయాడిన పౌరుషాల గడ్డ ఉత్తరాంధ్ర అని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే భోగాపురం వంటి భారీ విమానాశ్రయం రికార్డు సమయంలో పూర్తయిందని లోకేష్ తెలిపారు. పోలవరం, అమరావతికి నిధులు, విశాఖ రైల్వే జోన్, ఉక్కు కర్మాగారం రక్షణకు ప్రత్యేక ప్యాకేజీ, కర్నూలులో హైకోర్టు బెంచ్, గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఏఎంసీఏ ఫైటర్ జెట్ ప్రాజెక్టులు రాష్ట్రానికి రావడంలో ప్రధానమంత్రి సహకారం ఉందని అన్నారు. గతంలో ఉత్తరాంధ్ర అంటే వెనుకబాటుతనం, వలసలు గుర్తుకు వచ్చేవని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోందని లోకేష్ అన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ది చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాకుండా ఈ ప్రాంతానికి ప్రపంచంతో అనుసంధానం కల్పించే అభివృద్ది ద్వారంగా మారనుంది. మెరుగైన రవాణా సౌకర్యాలు, పారిశ్రామిక పెట్టుబడులు, పర్యాటక అభివృద్ది, యువతకు ఉపాధి అవకాశాలతో ఉత్తరాంధ్ర ఆర్థిక ప్రగతికి కొత్త ఊపునిచ్చే కేంద్రంగా భోగాపురం విమానాశ్రయం నిలవనుంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఏర్పాటైన ఈ విమానాశ్రయం ఆయన స్ఫూర్తిని ప్రపంచానికి చాటడంతో పాటు ఉత్తరాంధ్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు రెక్కలు అందించే వేదికగా మారనుంది. రోడ్డు, రైలు, విమాన అనుసంధానంతో ఈ ప్రాంతం భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి కీలక శక్తిగా మారనుంది. అభివృద్ది అవకాశాలు, అంతర్జాతీయ అనుసంధానానికి ప్రతీకగా నిలిచే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమాన

ఆశ్రయం స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఒక కీలక అధ్యాయాన్ని ప్రారంభించిందని చెప్పవచ్చు. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఊయల ఈ చిత్రానికి చిత్రపాడిన సిరివెన్నెల గీతం, ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు దమ్మోజ్ నెహాన్చారి, దమ్మోజ్ మధుసూదనాచారి శ్రీవాణి, దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి, విష్ణు వరలక్ష్మి.

కార్యక్రమంలో ఇప్పుడు పవిత్ర బంధం. ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీతరచన ఆరుద్ర, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్ కార్తికేయ. ఇంకా చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ.

రావణుడే రాముడైతే ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, జీకే వెంకటేష్ సంగీతం. ఈ పాటను కోరుతున్నవారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు.

శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సిరివెన్నెల గీతం, కెవి మహదేవన్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అబేదా ఆయేషా.

0: విద్యార్థే ఇప్పుడు మీ వంతు సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బాబాయ్ అబ్బాయ్ ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి.

మంచు పల్లకి ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన శ్రీశ్రీ గీతం, రాజన్ నాగేంద్ర సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుండి సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్.

కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమలేఖలు. ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గోపీ గీతం, సత్యం సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, పున్న వెంకటేశం, గంగాధర శ్రీనివాస్.

కార్యక్రమంలో ఇప్పుడు కొండవీటి దొంగ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా. ఈ పాటను కోరుతున్న శ్రోత కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలు లంక నుండి ఎస్వి సుబ్రహ్మణ్యం గారు. ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డూబాబా వీరందరూ కూడా ఈ చిత్రం నుంచే వేరే పాట కోరుతున్నారు. వారి కోసం కూడా ఇదే పాట ప్లే చేస్తున్నాను.

కార్యక్రమంలో ఇప్పుడు సూపర్ మ్యాన్ ఈ చిత్రానికి పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, చక్రవర్తి సంగీతం. ఈ పాటను కోరుతున్నవారు మండవల్లి నుంచి విశ్వక్ సింగ్.

కార్యక్రమంలో చివరిగా వెలుగు నీడలు ఈ చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన శ్రీశ్రీ గీతం పెండియాల సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృందా, చిన్నముంతల.

మీరింతవరకు రావోయేతది కార్యక్రమంలో వాట్సప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సిరివెన్నెల, ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన సిరివెన్నెల గీతం, కెవి మహదేవన్ సంగీతం.

తాజ్ మహల్ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన చంద్రబోస్ గీతం, ఎంఎం శ్రీలేఖ సంగీతం.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాల కార్యక్రమం శుభ సంకల్పం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పల్లవి బృందం పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.
1: హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వంతు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: కార్యక్రమంలో ఇప్పుడు పెదరాయుడు ఈ చిత్రానికి కేజే యేసుదాస్ చిత్రపాడిన శ్రీహర్ష గీతం కోటి సంగీతం.

శ్రీమంతుడు చిత్రానికి ఎమ్మెల్యే కార్తికేయ పాడిన ఆ పాటతో చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. మరికొన్ని పాటలు 12:10 లాహిరి లాహిరిలో వినవచ్చు.

పళ్ళు జామి పళ్ళు ద్రాక్ష గుత్తులు ఆడపిల్లలాడుకునే

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నీట్ నిరసనల సమయంలో పోలీసు చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయసభలు ఈ మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు పార్లమెంటులో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్

0: రిజిజు బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొరియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు భారతీయ క్రీడాకారులు పలువురు వివిధ విభాగాల్లో మ్యాచ్లు ఆడనున్నారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగినట్లు ఆరోపిస్తున్న పోలీసుల లాఠీఛార్జ్ వంటి వివిధ అంశాలపై ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టడానికి ప్రయత్నించగా విద్యార్థుల నిరసనలపై పోలీసు చర్యలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. కేంద్ర హోంమంత్రి ఈ పోలీసు చర్యపై అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభకు అంతరాయం కలిగించడం తగదని, సభను నడిపేందుకు అందరూ సహకరించాలని ఓం బిర్లా కోరారు. పార్లమెంట్ చర్చలు సంభాషణలకు వేదికైన అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ అని, నినాదాలు చేసేందుకు లేదా ప్లకార్డులు ప్రదర్శించడానికి ఇది వేదిక కాదని ఆయన స్పష్టం చేశారు.
1: कि हम सदन में चर्चा करें, संवाद करें, अपनी सहमति असहमति व्यक्त करें, लेकिन सदन चर्चाओं के लिए ही चर्चा संवाद से हम देश की जनता का कल्याण कर पाएंगे. मैं सबको पर्याप्त अवसर दूंगा. सदन की कार्यवाही आज 2 बजे तक के लिए स्थगित की जाती है.
0: గందరగోళం కొనసాగడంతో లోక్సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభ ఉదయం 11 గంటలకు సమావేశమైనప్పుడు మంత్రులు పత్రాలను సభకు సమర్పించారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం చైర్మన్ సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్షాల నిరసనల మధ్య జీరో అవర్ చేపట్టారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ అయోధ్య రామాలయంలో విరాళాల దొంగతనం జరిగిందన్న అంశాన్ని ప్రస్తావించారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, గతంలో అయోధ్య రామాలయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు ఇప్పుడు విరాళాల దొంగతనంపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. వారు మొసలి కన్నీరు కారుస్తూ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, దేశానికి క్షమాపణ చెప్పాలని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. పార్లమెంట్ అందరిది అని, కాంగ్రెస్ పార్టీ తమకు కేటాయించిన సమయాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన అన్నారు. పోలీసులు చర్యపై హోంమంత్రి సమాధానం ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్ష సభ్యులు సభ ముందు భాగంలోకి దూసుకురావడంతో గందరగోళ పరిస్థితుల మధ్య సభాధ్యక్షుడు సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ ఈరోజు పార్లమెంట్ భవన సముదాయంలో మంగళ్ మిలన్ వ్యూహాత్మక సమావేశం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో పాటు పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. ఎన్డీఏ కూటమిలో సంపూర్ణ ఐక్యతను ప్రదర్శించే లక్ష్యంతో పార్లమెంట్ సమావేశాల సమయంలో ప్రతి మంగళవారం ఈ సమావేశాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. చివరిసారిగా ఈ సమావేశం జూలై 20వ తేదీన జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ విడిపోయిన వర్గమైన, తాజాగా ఏర్పడిన నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన ఎంపీలు కూడా ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమైన బిల్లులపై చర్చలో పాల్గొనకుండా ప్రతిపక్షాలు మొండికేశాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పార్లమెంట్ వెలుపల నిన్న మీడియాతో మాట్లాడుతూ, లోక్సభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ బిల్లు ఆమోదం పొందిందని, ప్రతిపక్ష పార్టీల నుంచి ఒక్క సభ్యుడు కూడా చర్చలో పాల్గొనలేదని రిజిజు చెప్పారు. అదేవిధంగా రాజ్యసభలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు కూడా ఆమోదం పొందినప్పటికీ ప్రతిపక్షాలు చర్చలో పాల్గొనలేదని ఆయన అన్నారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని పార్లమెంటు వెలుపల ప్రతిపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారని, అయితే వారికి అవకాశం ఇచ్చినప్పుడు వారు మాట్లాడడానికి ఇష్టపడటం లేదని రిజిజు అన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సాగకుండా ప్రతిపక్షం అడ్డుకుంటోందని భారతీయ జనతా పార్టీ కూడా ఆరోపించింది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాల సభ్యులు జీరో అవర్ ప్రశ్నోత్తరాల సమయంలో కావాలనే ఆందోళన చేస్తున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మీడియా సమావేశంలో విమర్శించారు. పౌరులకు ప్రయోజనకరమైన బిల్లులు ఆమోదించే సమయంలో కాంగ్రెస్ పార్టీ చర్చల్లో పాల్గొనలేదని ఆయన అన్నారు. పార్లమెంట్ మకర ద్వారం వద్ద హిందువులను, స్వామీజీల నమ్మకాలను బాధపెట్టే విధంగా ప్రతిపక్ష పార్టీ విన్యాసాలు చేస్తోందని సంబిత్ పాత్రా అన్నారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఒక మాట కూడా మాట్లాడలేదని సంబిత్ పాత్రా చెప్పారు.
2: కరోడో రూపాయ ఖర్చ్ హోతే హై ఏక్ సెషన్ కే సభీ సాంసద్ అప్నే క్షేత్రో సే ప్రశ్న లేకర్ ఆతే హై వో చాహతే హై.

0: कि प्रश्न पूछा जाए, मंत्रालय जवाब दे, मगर जब से सदन आरंभ हुआ है क्वेश्चन आवर पार्लियामेंट में हो नहीं रहा। जीरो आवर के लिए पार्लियामेंट में बाधाएं उत्पन्न की जा रही, लगभग किसी बिल पे चर्चा नहीं हो रही।
1: आकाशवाणी वार्ता వింటున్నారు. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లో హిమాలయ పర్వత స్థానువుల దిగువ ప్రాంతాలు, సిక్కింలో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, కేరళ, మాహే, హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్లో కూడా ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అస్సాంలోని అనేక జిల్లాలను, ముఖ్యంగా రెండు పొరుగు రాష్ట్రాలను ఆనుకున్న ప్రాంతాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అస్సాంలోని కచ్చార్, దీమా హసౌ, వెస్ట్ కార్బి ఆంగ్లాంగ్, విశ్వనాథ్, లఖీపూర్, ధీమాజీ, తిన్సుఖియా జిల్లాలను ఈ వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేయవచ్చునని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. అస్సాంను ఆనుకునున్న నాగాలాండ్ జిల్లాలకు కూడా భారత వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఒడిశాలో మహానది, ఇతర ప్రధాన నదుల్లో వరద నీరు క్రమంగా తగ్గుముఖమట్టడంతో వరద పరిస్థితి మెరుగుపడుతోంది. అయినప్పటికీ అత్యధికంగా ప్రభావితమైన గ్రామాల్లో వేలాది మంది ప్రజలు ఇప్పటికీ నీట మునిగి ఉన్న ప్రాంతాలు, దెబ్బతిన్న ప్రాథమిక సేవల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రెండు రోజులు కాను ఒడిశాకు కూడా భారత వాతావరణ శాఖ వర్షపాతం హెచ్చరికలు జారీ చేసింది. నిన్న రాత్రి నుంచి మహానదిలో వరద నీరు తగ్గుతుండటంతో జగత్సింగ్పూర్ జిల్లాలోని అనేక గ్రామాలకు కొంత ఉపశమనం లభించింది. అయితే లోతట్టు ప్రాంతాల నుంచి నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టకపోవడంతో చాలా కుటుంబాలు ఇంకా నిరాశ్రయులుగానే ఉన్నాయి. కేరళలో భారీ వర్షాల నేపథ్యంలో తిరువనంతపురం, కొల్లం మినహా మిగిలిన 12 జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురం, కొల్లం జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 353 సహాయక శిబిరాలు ఏర్పాటు చేయగా 13,496 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటి వరకు 56 ఇళ్లు పూర్తిగాను, 499 ఇళ్లు పాక్షికంగాను దెబ్బతిన్నాయి. వరదలు, వర్షాల కారణంగా కేరళలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర రోడ్డు అంబులెన్స్లను అత్యవసర వైద్య సంరక్షణ కోసం అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర మోటార్ వెహికల్ రూల్స్ 1989 సవరణను ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రతిపాదిత అత్యవసర అంబులెన్స్ సేవ వేగవంతంగా అత్యవసర ప్రతిస్పందనకు తోడ్పడుతుందని, మారుమూల ప్రాంతాల్లో అత్యవసర వైద్య చికిత్సలు అందించగలుగుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కొరియా మాస్టర్స్ 2026 బ్యాడ్మింటన్ క్వాలిఫైయింగ్ మ్యాచ్లో మన దేశానికి చెందిన తుషార్ సువీర్ ఈరోజు జపాన్కు చెందిన ప్రత్యర్థి చేతిలో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. దక్షిణ కొరియాలోని అస్సాం నగరంలో ప్రారంభమైన బీడబ్ల్యూఎఫ్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈ నెల 9వ తేదీ వరకు మ్యాచ్లు జరుగుతాయి. మహిళల డబుల్స్లో ప్రియా కొంజంగ్బామ్, శృతి మిశ్రా, పురుషుల డబుల్స్లో కృష్ణ ప్రసాద్ గరగా, పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ ఈరోజు తమ మ్యాచ్లో ఆడనున్నారు. పివి సింధు, ఉన్నతి హుడా ఈ టోర్నమెంట్ నుంచి విశ్రాంతి తీసుకుంటున్నందువల్ల తన్వీ శర్మ భారత మహిళల సింగిల్స్ పోటీలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తారు. విశేషాలు మరొకసారి. నీట్ పోలీస్ చర్యతో సహా వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు పార్లమెంట్లో ఏ అంశంపైనా చర్చలో పాల్గొనడం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర ఆరోపించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొరియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు భారతీయ క్రీడాకారులు పలువురు మ్యాచ్లు ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవనలహరి.
1: ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో ఇంట్లో వయోధికుల పట్ల నిర్లక్ష్యం, కుటుంబాల బాధ్యత, ఈ అంశంపై జంగారెడ్డిగూడెం ఏపీ స్టేట్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ శ్రీ ఎం రామచంద్రరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.

0: కుక్కునూరి రామచంద్రరావు గారు, నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: రామచంద్రరావు గారు, మీరు ప్రస్తుతం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నివసిస్తున్నారు. అలాగే మీరు రిటైర్డ్ ఎన్సీసీ ఆఫీసర్గాను, స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, అదేవిధంగా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్గా సేవలు
1: అందిస్తున్నారు.
0: అసలండి, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు బాగా ఎక్కువ ఉండేవండి. ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ గురించి, అట్లాగే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ గురించి ఒక్కసారి వివరించండి.
1: భారతీయ సామాజిక జీవన వ్యవస్థలో ఉమ్మడి కుటుంబానికి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉండేది. ఎందుకంటే మన జీవన విధానానికి కుటుంబ గౌరవం అనేది ఒక ప్రత్యేకంగా ఉండేది. అయితే ఈ భారతీయ కుటుంబ వ్యవస్థ చూసి విదేశీయులు కూడా చాలా ఆశ్చర్యపోయేవారు, ఇప్పటికీ కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే ప్రపంచంలో ఎన్ని విప్లవాలు వచ్చినా, ఎన్ని మార్పులు వచ్చినా మారంది ఏంటంటే మన కుటుంబ వ్యవస్థ. రాజ్యాలు, రాజకుటుంబాలు ఎన్నో అంతరించిపోయినాయి. ప్రపంచంలో ఎన్నో సాంప్రదాయాలు అలాగే సంస్కృతులు కూడా కాలగర్భంలో కలిసిపోయినాయి. అయినప్పటికీ కూడా చరిత్రలో ఇలాంటి మార్పులు ఎన్ని వస్తున్నా కానీ బలంగా నిలబడి ఉన్నటువంటిది ఏంటంటే కుటుంబ వ్యవస్థ మాత్రమే. కానీ ఈ మధ్యకాలంలో ఈ కుటుంబ వ్యవస్థకి కొద్దిగా ఇబ్బందులు కలగటం మొదలుపెట్టింది. దానికి కారణం ఏంటంటే తమ యొక్క పిల్లలు వాళ్ళ అభివృద్ధిలోకి వెళ్లాలనే ఆలోచనతో తల్లిదండ్రులే వారిని చదువు నిమిత్తంగా కానీ ఉద్యోగ నిమిత్తంగా కానీ ఇతర ప్రాంతాలకి పంపించడానికి వారు ఏమాత్రం కూడా సంశయించట్లేదు. తర్వాత వారి యొక్క భవిష్యత్తు ఏంటి, వార్ధక్యంలో వారు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడతారు అని కూడా ఆలోచించకుండా పిల్లల యొక్క భవిష్యత్తే మనకు ముఖ్యమనే ఆలోచనతో వారిని పంపిస్తున్నారు. అదే కాకుండా ఇక కొన్ని కుటుంబాల్లో అయితే వివాహం జరిగేటప్పుడే కుటుంబం నుంచి ఉమ్మడి కుటుంబంలో పెద్దవాళ్ళు మనకు పనికిరారు, వాళ్ళు లేకుండా కుటుంబాన్ని మనం విడి కుటుంబంగా మనం బయటకు వచ్చేయాలి, పెద్దవాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టం లేదని చెప్పి వివాహాలు జరిగిన వెంటనే వారి పెద్దల నుంచి విడదీసి వారి కుటుంబాలు ఇవాళ సొంతంగా ఏర్పడుతున్నాయి. దానివల్ల ఇవాళ ఉన్నటువంటి పెద్దలకి ఎక్కడ కూడా వారిని పోషించడం అనేది ఒక భారంగా ఉంది. పెద్దలు వారికి అడ్డంగా ఉంటున్నారు. కాబట్టి పెద్దల యొక్క జీవనం, వారి యొక్క వార్ధక్యం, ఇంతకాలం పాటు పిల్లల్ని వారు ఎంతో అభిమానంతో వారు తిని తినక వారి యొక్క అభివృద్ధి ధ్యేయంగా వారి యొక్క రక్తమాసాలు ధారపోసి పిల్లల్ని అభివృద్ధి చేశారు. కానీ అటువంటి పిల్లలు పెద్ద అయిన తర్వాత తమ యొక్క అభివృద్ధికి కారణమైనటువంటి తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా వారిని ఒంటరిగా వదిలేసి ఈరోజు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అలాగే దాంతోపాటుగా కుటుంబాల్లో ఎన్నో వేధింపులకు కూడా గురి చేస్తున్నారు. ఈ వేధింపులు అనేది కూడా అనేక రకాలుగా ఉంటుంది. ఆ వేధింపులకు గురి చేయడంలో ఇవాళ ఎంతకాలం గౌరవంగా పనిచేసి గౌరవంగా జీవించి పిల్లల యొక్క అభివృద్ధిని కోరుకున్నటువంటి వారు తమకి ఈ రకమైనటువంటి వేధింపులకు గురి అయితే వాళ్ళలో అనేక రకాలైనటువంటి కుంగుబాటు అలాగే అనేక రకాల బాధలు పడుతూ జీవితాన్ని చరమదశలో చాలా అగౌరవంగా గడుపుతున్నారు. దీనికి అవసరం అని చెప్పని ఐక్యరాజ్యసమితి ఈ వృద్ధుల మీద పెరుగుతున్నటువంటి వేధింపుల నిమిత్తంగా దాన్ని అరికట్టాలి అని ప్రపంచ స్థాయిలో ఒక ప్రతి సంవత్సరం కూడా జూన్ 15 నాడు వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం అనే దాన్ని ఏర్పాటు చేశారు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో. ఆ రోజు ప్రపంచ స్థాయిలో అన్ని చోట్ల కూడా యువకులతోటి అలాగే స్వచ్ఛంద సంస్థలతోటి అలాగే అపార్ట్మెంట్స్లోనూ కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వృద్ధులు మనకి కుటుంబానికి ఎంత అవసరం అనే విషయాన్ని తెలియజెప్పి యువతలో కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని తీసుకొచ్చి వారిని దీని మీద వృద్ధుల యొక్క ఆవశ్యకతను తెలియజేయడానికి ఈ అవగాహన సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. సుమారు 21 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం కొనసాగుతుంది. కానీ ఈ వయోవృద్ధుల మీద వేధింపులు మాత్రం తగ్గట్లేదు. ఎందుకంటే ఇవాళ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చేసిన సర్వే ప్రకారంగా ప్రతి 6 వయోధికుల్లో ఒకరు ఏదో రకమైనటువంటి వేధింపులకు గురవుతున్నారు. ముఖ్యంగా దీనికి కారణం 71% కొడుకులు కోడళ్ళు కుటుంబ సభ్యుల చేత వేధింపులు బాధలకి గురవుతున్నారు. అదే ఇవాళ చూస్తుంటే దినపత్రికల్లో వృద్ధుల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు, దాడులు, దోపిడీలు, హత్యలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఈ పరిస్థితికి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవటం అనేది దీని యొక్క ప్రధాన కారణం. ఎందుకంటే సమాజంలో నైతిక విలువలు పతనమైపోయినాయి. వారు తమ రక్షణకి చట్టాలు ఉన్నాయని సీనియర్ సిటిజన్స్కి వృద్ధులకి తెలియడం లేదు. అలాగే సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియట్లేదు. అలాగే వాళ్ళ దయనీయ స్థితిలో పండుటాకులు విలవిల్లాడిపోతూ వారి యొక్క వార్ధక్యంలో చాలా

ఇబ్బందులకు గురవుతున్నారు. వృద్ధుల వేధింపులు నివారించడానికి ప్రభుత్వాలు కొన్ని చట్టాలు చేసినాయి కాబట్టి ఆ చట్టాలను కూడా సక్రమంగా పటిష్టంగా అమలు చేసినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా మనకి జరుగుతాయని చెప్పని మనం భావించవచ్చు. అయితే అక్కడ వేధింపులు అని చెప్పేటప్పటికి వేధింపుల్లో రకాలు ఏమిటి అని ఆలోచిస్తే కొట్టడం, తిట్టడం, ఆస్తులు బలవంతంగా రాయించుకోవడం, వీలునామాలు రాయించుకోవడం, తిండి పెట్టకపోవడం, రోగాల బారిన పడితే కనీసం మందులు ఇవ్వకపోవడం, పేర్లు పెట్టి పిలవడం, ఈ రకంగా మానసికంగా శారీరకంగా వృద్ధుల్ని ఆర్థిక వేధింపులకి గురి చేస్తున్నారు. ఈ వేధింపుల్లో చెప్పాలంటే ఈ మధ్యకాలంలో మాకు దగ్గర ప్రాంతంలో జరిగిన సంఘటన, ఒక భార్యాభర్తలు తమకి ఉన్నటువంటి తమ కుమార్తెకు తమకు ఉన్నటువంటి 6 ఎకరాల్లో 4 ఎకరాల పొలం పెళ్లి టైంలో ఇచ్చారు, మిగిలిన 2 ఎకరాలు ఇమ్మని చెప్పని ఆ భర్త పోయి ఒంటరిగా ఉన్నటువంటి ఆ మహిళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆఖరికి ఆవిడ నా తదనంతరం నీకే వస్తుందిలేమో అన్నా సరే నువ్వు రాస్తావా లేదా అని చెప్పని వాళ్ళిద్దరినీ కూడా గదిలో పెట్టి గదిలోకి వచ్చే వంట వండుకుంటారు కదా అని గ్యాస్ బర్నర్ తిప్పి వాళ్ళు ఆ గ్యాస్ బర్నర్ అంటిస్తే ఆ గ్యాస్ లీక్ అయి చనిపోతారు.

ఆ ప్రయత్నం చేసింది. అలాగే ఇంకా వేధింపుల రకాలు చాలామందికి కొన్ని విషయాలు తెలుసు, కానీ ఇంత ముఖ్యమైన సున్నితమైన విషయం ఏంటంటే, ఒక ఆమె భర్త చనిపోతే కొడుకుని చిన్నప్పటి నుంచి కూడా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసింది. పెళ్ళి అయిన తర్వాత ఆమె అత్తగారు అడ్డంగా ఉందని, అత్తగారిని బయటికి వెళ్ళిపోవాలి అని కోరితే, ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళాలని చెప్పారంటే ఊరి పెద్దలు అలా కాదని చెప్పిన ఇంట్లోనే వారిద్దరికి చెరుకోగది ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అత్తగారి మీద వేధింపులు జరపడంలో కొత్తగా ఏంటంటే, ఆమె ఉదయం లేచేటప్పటికి కాలకృత్యాలు తీర్చుకోవాలి కాబట్టి ఆవిడ లేచే టైంకి వాళ్ళకున్నటువంటి ఒకటే బాత్రూంలోకి వెళ్ళి కూర్చుని ఆవిడ బయటికి రాకుండా గంట 2 గంటల సేపు బాత్రూంలో కూర్చుని ఉండిపోద్ది. అంటే ఈవిడ ఎక్కడికి బయటకు వెళ్ళలేదు, అక్కడ ఏం చేయాలో తెలియదు, చెంబుచ్చుకుని బయటకు వెళ్ళలేరు. కాబట్టి ఇటువంటి వేధింపుల్లో రకాలు ఎలా ఉంటాయనే దానికి అదొక ఉదాహరణగా మీ అందరూ కూడా భావించాలని చెబుతున్నాం. అలాగే ఇదే కాకుండా అపార్ట్మెంట్లో కూడా ఒంటరి వృద్ధులు ఉంటే వారు ఏం చేయలేరు, వార్ధక్యంలో ఉన్నారు అని వారి మీద తిరగబడడం, లేకపోతే వారి ఆస్తులు కాజేయటానికి, ఇలాంటి అనేక విషయాలు ఇవాళ మనం వృద్ధుల మీద జరుగుతున్న వేధింపుల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అన్నింటినీ కూడా మనం నిరోధించడానికి ప్రభుత్వం మనకి 1984లో ఇటువంటి వేధింపులకి వృద్ధులు గురవుతున్నారని తెలిసి మొట్టమొదటిసారి 1984లో వియన్నాలో అన్ని దేశాలు కూడా అక్కడ సమావేశమయ్యి సీనియర్ సిటిజన్స్ పరిస్థితి, ఈరోజు ఇన్ని రకాల వేధింపులకు గురవుతున్నారు, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఆలోచన కోసం వారందరూ అక్కడ సమావేశమయ్యారు. ఆ రోజు అక్కడ 60 సంవత్సరాలు నిండిన వ్యక్తిని సీనియర్ సిటిజన్ అని పిలవాలి అని ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి సీనియర్ సిటిజన్ అనే పదం 1984లో వియన్నాలో పుట్టింది. ఆ తర్వాత మనకి 1990లో ఐక్యరాజ్యసమితి ఒక వృద్ధుల యొక్క సంక్షేమం కోసం చెప్పని జాతీయ స్థాయిలో ఒక జాతీయ ప్రణాళిక అనేది దాన్ని ఏర్పాటు చేయాలి అని వారు భావించి ఒక జాతీయ విధానం వృద్ధుల ఎడలు ఉండాలని ఆ జాతీయ విధానాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని అన్ని దేశాలు కూడా ఆచరించాలి అని వారు సలహా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మన భారతదేశంలో 1990లో జాతీయ విధానాన్ని ఆమోదించింది. 1999లో అప్పుడున్నటువంటి వాజ్పేయి ప్రభుత్వం దీన్ని జాతీయ విధానాన్ని ఎన్పిఓపి నేషనల్ పాలసీ అండ్ ఓల్డర్ పర్సన్స్ అనేదాన్ని మన భారతదేశంలో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని చెప్పని భారతదేశం కోరింది. దాంట్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా జాతీయ విధానం 2003లో ఇక్కడ దాన్ని ఆమోదించింది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే అసలు జాతీయ విధానం అంటే ఏంటి? ప్రతి వ్యక్తి కూడా తన యొక్క వయస్సులో, తన యొక్క ఉద్యోగంలో, తన కుటుంబం కోసం, సమాజం కోసం, దేశం కోసం కష్టపడి వారి వార్ధక్యంలో, చర్మాంకంలో రక్తమాంసాలు అరిగిపోయి, లెక్కలు అరిగిపోయి వారు సేవలు తీర్చుకునే సమయంలో ప్రభుత్వాలు ఈ వృద్ధులకి వారి యొక్క చర్మదశ గౌరవప్రదంగా, వారిని జీవించడానికి అనుకూలంగా ప్రతి డిపార్ట్మెంటు కూడా వారికి డిస్కౌంట్లు, రిబేట్లు, కన్సెషన్లు ఇవ్వాలి అనేది దాని యొక్క సారాంశం. అయితే దాన్ని ఎంతవరకు అమలు చేస్తున్నారు అనేది చూస్తే, మొట్టమొదట మన జాతీయ విధానం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రైల్వే కన్సెషన్ని ఏర్పాటు చేసి వృద్ధులకి, ఆడవారికి 50%, మగవారికి 40% వారికి రైల్వేలో కన్సెషన్ ఇచ్చేవారు. అయితే అది కాలక్రమేణా మన కోవిడ్ సమయంలో 2019లో ఈ జాతీయ ప్రయోజనం దృష్ట్యా సీనియర్ సిటిజన్స్ ఆ కోవిడ్ టైంలో బయట తిరగకూడదని, దాన్ని తాత్కాలికంగా మేము నిలుపుదల చేస్తామని చెప్పని కోవిడ్ టైంలో నిలుపుదల చేయడం జరిగింది. అయితే దాన్ని ఇప్పటికీ కూడా తిరిగి పునరుద్ధరించలేదు. కాబట్టి అది ఇవాళ సీనియర్ సిటిజన్స్కి వారి యొక్క వార్ధక్యంలో వారు ఆదాయం ఉండదు కాబట్టి వారికి ఉన్నటువంటి కొద్ది డబ్బుతోటి తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలన్నా, పిల్లల దగ్గరికి వెళ్ళాలన్నా కానీ వారికి ఆర్థికంగా సరిపోవట్లేదు. కాబట్టి వారికి కొద్దిగా సపోర్ట్ ఇవ్వడానికి గాను కేంద్ర ప్రభుత్వాన్ని మేము మళ్ళీ ఈ మధ్య కోవిడ్ పూర్తయిన తర్వాత తిరిగి మామూలు పరిస్థితులు వచ్చినాయి కాబట్టి పునరుద్ధరించమని, దానికి జాతీయ విధానంలో క్లాజ్ 68 ప్రకారంగా ఇవ్వవలసి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని తిరిగి పునరుద్ధరించవలసిందిగా మేము కోరుతున్నాం. దాని మీద మేము పార్లమెంట్ మెంబర్లకి, రైల్వే మంత్రి గారికి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. త్వరలోనే వస్తుందని కనీసం 60 సంవత్సరాలు దాటిన వారికి కాకపోయినా ఒక 70 సంవత్సరాలు దాటిన వారికైనా దీన్ని ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తే కొంతలో కొంతైనా ఉపయోగం ఉంటుందని చెప్పని మేము భావిస్తున్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విషయం మీద పూర్తి శ్రద్ధ చేయాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా 1990లో జరిగిన తర్వాత తిరిగి 2004లో స్పెయిన్లో మిగిలిన అన్ని దేశాలు కలిసి
వృద్ధుల యొక్క సాధక బాధకాలు తీర్చడానికి, వారి యొక్క ఇబ్బందుల్ని అధిగమించడానికి ప్రభుత్వాలు ఏం చేయాలని ఆలోచిస్తే ఆలోచించి కొన్ని సలహాలు

సూచనలు అన్ని దేశాలకు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల ప్రకారంగా వృద్ధులకి ఉన్నటువంటి రాబోయే రోజుల్లో వృద్ధులు పడబోయే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మన కేంద్ర ప్రభుత్వం 2007 సంవత్సరంలో తల్లిదండ్రులు వృద్ధులు పోషణ సంరక్షణ అనే చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీన్ని ఏర్పాటు చేయడానికి ముందుగానే మనకి రాజ్యాంగంలోనే 41వ అధికారం ప్రకారంగా సీనియర్ సిటిజన్స్ వారి యొక్క సంక్షేమం చూడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది అని రాజ్యాంగం 41వ అధికారంలో ఇవ్వబడింది. అలాగే దాంతోపాటుగా 1956లో కూడా దత్తత పోషణ అనేటువంటి ఒక చట్టం ఏర్పాటు చేశారు. దాని ప్రకారంగా కూడా తమను తాము పోషించుకోలేనటువంటి వృద్ధుల యొక్క బాధ్యత చూడవలసిన వృద్ధులను చూడవలసిన బాధ్యత పిల్లలది అని చెప్పని దాంట్లో కూడా ఉంది. ఇది కాకుండా 1973లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పని దాని ఒకటి ఏర్పాటు చేసి దాని ప్రకారంగా తమను తాము పోషించుకోలేనటువంటి వృద్ధులు, తమకు ఆ సొంత ఆస్తి లేని వృద్ధులు తమ పిల్లల్ని తాము జీవించడానికి చరమదేశ గడుపుకోవడానికి పిల్లలు చూడాలని, వారి యొక్క పోషణ భారం పిల్లలే చూడాలి అనేది ఆ 1973 సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఇవ్వబడింది. దాని ప్రకారంగా కోర్టుకి వెళితే ఆ ప్రకారంగా కోర్టు నుంచి అటువంటి ఉత్తర్వులు వృద్ధులకు వస్తాయి. కానీ అది చాలా కాలయాపన, అలాగే దాంతోపాటుగా డబ్బుతో ఖర్చుతో కూడిన పని. కానీ చర్మాంకంలో వృద్ధుల దగ్గర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఎవరు కోర్టుకి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని 2004లో అన్ని దేశాలు స్పెయిన్లో ఏర్పాటు చేసిన సమావేశ ఫలితంగా ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని 2007లో ఈ తల్లిదండ్రుల వృద్ధుల పోషణ సంరక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంచేత దాన్ని మనం ఆ చట్టం ఏర్పడిన తర్వాత అటువంటి చట్టం ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి 5000 చట్టాల్లో కూడా అంత గొప్ప చట్టం లేదు. కానీ దాన్ని ఆచరించడానికి కానీ ఇవాళ పటిష్టమైనటువంటి ఆచరణ మనకి కనపడడం లేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ముందుగా ఆ చట్టం మనకేం చెబుతుందో అందులో కొన్ని విషయాలని మనం మాట్లాడుకుందాం. అయితే దాంట్లో తల్లిదండ్రులు వృద్ధులు సంరక్షణ పోషణ పోషణ సంరక్షణ అనేది ఆ చట్టంలో చాలా క్లారిటీగా రాబోయే రోజుల్లో వృద్ధుల యొక్క ఇబ్బందులు ఎన్ని పడతారో అవన్నీ కూడా ఆలోచించి చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అందులో సెక్షన్ 4 ప్రకారంగా తల్లి తండ్రి తమని తాము పోషించుకోలేని స్థితిలో ఉంటే వారు సెక్షన్ 5 ప్రకారంగా ప్రతి జిల్లాలో కూడా ఈ చట్ట ప్రకారంగా ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక ట్రిబ్యునల్ అనేది సీనియర్ సిటిజన్స్ కోసం ఏర్పాటు చేశారు. అంటే ట్రిబ్యునల్ అంటే అది ఒక కోర్టు. అది అయితే ఆ కోర్టులో దానికి ట్రిబ్యునల్ చైర్మన్గా ఆర్డీఓ గారు పనిచేస్తుంటారు. వారు ఈ చట్ట ప్రకారంగా వారు సెక్షన్ 5 ప్రకారంగా అక్కడ సీనియర్ సిటిజన్స్ యొక్క దరఖాస్తుని వారు పరిశీలించి దాని మీద కొంత ప్రొసీజర్ ఏం చేయాలో అదంతా ఇచ్చారు. కాబట్టి ఎవరైనా సరే తల్లిదండ్రులు వారి యొక్క పోషించుకోలేని వారు, అలాగే దాంతోపాటుగా పిల్లల మీద ప్రేమతోటి తమ యొక్క ఆస్తులు గనక వారికి రాసిస్తే రాయించుకున్న తర్వాత తల్లిదండ్రుల్ని పట్టించుకోకుండా వారి యొక్క సంపాదించినటువంటి ఇంటిలో ఉన్నా లేదా వారి ఆస్తిని అనుభవిస్తూ ఉన్నా సరే దాని మీద ఆ తల్లిదండ్రులు ట్రిబ్యునల్ చైర్మన్ గారికి ఒక దరఖాస్తు చేసుకుంటే దాన్ని వెంటనే ట్రిబ్యునల్ చైర్మన్ వారిని కూడా విచారించి తిరిగి ఏదైతే తల్లిదండ్రులు తమ పిల్లలకి రాసిచ్చారో ఆస్తిని రద్దు చేసే అధికారం ట్రిబ్యునల్ చైర్మన్కి ఉంది. దాంతోపాటుగా ఆ చట్టం ఆ సెక్షన్ ఇంకా ఏం చెబుతుందంటే ఎవరైనా తల్లిదండ్రుల్ని పిల్లలు బయటికి గెంటేశారు లేకపోతే వేధింపులకు గురి చేస్తున్నారు లేకపోతే వారిని ఇబ్బంది పెడుతున్నారని కనుక ఎక్కడైనా పేపర్లో వస్తే చాలు, దాన్ని సుమోటోగా కూడా ఆ ట్రిబ్యునల్ దాన్ని కేసుగా పరిగణించి దాన్ని ఆ విధంగా వారికి సమన్లు ఇచ్చి అది కూడా పరిష్కారం చేసే అవకాశం ఈ చట్టంలో కల్పించారు అది. అలాగే దాంతోపాటుగా మనకి ఇది ఎంతకాలంలో నెరవేర్చాలి, ఎంతకాలంలో, ఎందుకంటే సీనియర్ సిటిజన్ ఎంతకాలం జీవిస్తారో తెలియదు. కాబట్టి దానికోసరం చెప్పిన చట్టంలో ఏం కల్పించారంటే మనకి ఎవరైనా దరఖాస్తు తమ పిల్లల నుంచి తమకి పోషణ చేయించండి అని కనుక ఇస్తే తమ పిల్లలు వారికి ఎంతకాలంలో పరిష్కారం ఇవ్వాలి. అది ఆర్డీఓ గారు 90 రోజుల్లో అంటే 33 నెలల్లో కాలంలో పరిష్కారం చేసి వాళ్ళ యొక్క పిల్లలు 10,000 రూపాయలు దాటకుండా ఎంతమంది 3 ఉంటే 3,500 చొప్పున 10,000, అలాగే 5 ఉంటే 5,000, ఇద్దరే ఉంటే 2,500 చొప్పున వారికి ఇవ్వాలని దానికి చట్టంలో రాయబడి ఉంది. అలాగే ఉత్తర్వులు గనక 3 నెలలు అమలు జరగకపోతే వారి మీద ట్రిబ్యునల్ చైర్మన్ ఒక వారెంట్ జారీ చేయొచ్చు. జారీ చేసి అది ఎంతైతే ఎందుకంటే బాకీ ఒకవేళ చేసిన

0: తర్వాత అమౌంట్ కనుక ఇవ్వకపోతే వారి మీద దీంట్లో సెక్షన్ 14 ప్రకారంగా వారికి బాకీ ఉన్నటువంటి డబ్బు మీద 18% వరకు కూడా అంటే రూపాయన్నర వడ్డీతో సహా ఇప్పించాలని చెప్పని చట్టం తెలియజేస్తుంది. ఇలాగ ఏ చట్టంలో కూడా ఎంత పర్సెంట్ వడ్డీ ఇవ్వాలని ఏ చట్టంలోనూ కూడా రాయబడి ఉండదు. కాబట్టి ఇది చాలా గొప్ప చట్టం ఇది అని దానిని చెప్పక తప్పట్లేదు. ఒకవేళ ఆ అమౌంట్ ఇచ్చేవరకు కూడా వారు ఏదైతే బాకీ ఉన్నారో ఉత్తర్వులు ఇచ్చినటువంటి ఆ మొత్తం ఇవ్వకపోతే కనుక వారికి నెల రోజుల వరకు జైలు శిక్ష కూడా వారికి వేసే అవకాశం ఆర్డీఓకి ఉందండి ఇది. అలాగే అదేవిధంగా ఈ మధ్య మన వెస్ట్గోదావరి జిల్లాలో నర్సాపురంలో ఒక అక్కడ ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు జైలు శిక్ష 15 రోజులు తల్లిదండ్రులను చూడనటువంటి కొడుకులకి జైలు శిక్ష కూడా వేయటం జరిగింది. అలాగే ఇందులో సెక్షన్ 17 ప్రకారంగా లాయర్లకి మినహాయింపు ఇచ్చారు. ఎలాగంటే ఇవాళ సహజంగా మనం లాయర్ దగ్గరికి వెళ్ళాలంటే చాలా డబ్బుతో కూడింది, కానీ సీనియర్ సిటిజన్స్కి వారి యొక్క అమాయకత్వంలో వారి యొక్క దాన్ని వారిని ఎదుర్కోలేక ఉంటారు. కాబట్టి ఈ చట్టంలో ఆర్డీఓ దగ్గర కేవలం సీనియర్ సిటిజన్స్ తరఫున ఒక వ్యక్తిని ప్రభుత్వమే నియమించాలి, వాడిని కన్సిలేషన్ ఆఫీసర్ అంటారు. వారు ఈ సీనియర్ సిటిజన్స్ తరఫున ఆర్డీఓ గారి దగ్గర వీరి యొక్క సమస్య గురించి తెలియజేస్తారు. వారు వారి యొక్క పిల్లలు ఎవరు కూడా కోర్టు ప్లేడర్లను తెచ్చుకుంటే అది అంగీకరించరు ఈ చట్టం. కాబట్టి ప్లేడర్లకి ఇందులో అవకాశం లేదు. అలాగే ముఖ్యంగా సెక్షన్ 19 అని చెప్పని ఉంది, ఇది చాలా గొప్ప సెక్షన్ ఇది. ఎవరైనా ఒంటరి వృద్ధులు ఈ మధ్యకాలంలో చూస్తుంటే సహజంగా ఇవాళ ఎవరు ముందెళ్తారో ఎవరికి తెలియదు, కాబట్టి కుటుంబంలో ఉన్నటువంటి ఒంటరి వృద్ధులు వారి యొక్క పోషణ చేసుకోలేక ఇవాళ వృద్ధాశ్రమాల్లో చేరవలసిన పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇళ్ల దగ్గర ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఎవరైతే ఇంటి పెద్ద ఉంటున్నారో ఇంటి పెద్దని కుటుంబంలో పిల్లలు చూడాలంటే వారికి ఆటంకంగా ఇబ్బందిగా వారిని భావిస్తున్నారు. కాబట్టి అలాంటి ఒంటరి వృద్ధుల కోసం అని చెప్పని ప్రతి జిల్లాలో కనీసం ఒక వృద్ధాశ్రమాన్ని 150 మంది అందులో చేరే అవకాశం ఉండేలాగా ప్రతి జిల్లాలో కూడా ఒక వృద్ధాశ్రమం నిర్మించాలని సెక్షన్ 19 తెలియజేస్తుంది. అలాగే దాంతోపాటుగా సెక్షన్ 20లో సీనియర్ సిటిజన్స్కి ప్రత్యేకంగా వైద్య సదుపాయంకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, అలాగే వారి కోసం ప్రతి హాస్పిటల్లో కూడా ప్రత్యేక వార్డులు, దాన్ని జిరియాట్రిక్ వార్డ్స్ అంటారు పెద్దల కోసం, అలాగే జిరియాట్రిక్ వార్డ్స్లో అక్కడ వైద్యం చేయడానికి ఒక నిష్ణాతులైనటువంటి డాక్టర్ కూడా అన్ని వ్యాధులకి వృద్ధులకి సంబంధించినటువంటి ఒక డాక్టర్ని కూడా ఏర్పాటు చేయాలని దాంట్లో ఆ సెక్షన్ తెలియజేస్తుంది. అలాగే ఇదే కాకుండా ఇవాళ ఉన్నటువంటి ఇన్ని హక్కులు ఉన్నాయి అనే విషయాన్ని ప్రభుత్వం కల్పించింది, గొప్ప చట్టాన్ని ఇచ్చింది, కానీ అది ప్రజలకి తెలియట్లేదు. ముఖ్యంగా వృద్ధులకి, గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకి 0.5% కూడా ఈ చట్టం ఉంది, మనకి ఈ హక్కులు ఉన్నాయి అని తెలియడంలా. కాబట్టి అది కూడా ఈ చట్టంలోనే సెక్షన్ 21 ప్రకారంగా ఏం చెప్తుందంటే గ్రామీణ స్థాయి వరకు కూడా వృద్ధులకి ఆ చట్టాన్ని ప్రచారం చేయాలని చెప్పని దాంట్లోనే తెలియజేస్తుంది అది. అలాగే ముఖ్యంగా వృద్ధులు ఇవాళ ఎక్కడ చూసినా కానీ ఆస్తి ప్రాణ సంరక్షణకి ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా దోపిడీలు, లేకపోతే వారి మీద దాడులు, హింస, చంపేయడం ఇటువంటి ఎన్నో కూడా మనం ఇవాళ చూస్తున్నాం. ఉదాహరణకి ఇవాళ మదనపల్లిలో ప్రత్యేకంగా అక్కడ ముష్టి చెక్క బెల్లం కలిపి తినిపిస్తే చనిపోతారని తెలిసి అక్కడ వృద్ధుల్ని వాళ్ళు అక్కడ ప్రయత్నం చేసి ఒక తండ్రిని ఆ కొడుకులు అటువంటి ప్రయత్నం చేశారు. అలాగే అనకాపుర దగ్గర ఒక గ్రామంలో తమకున్నటువంటి ఆస్తి కొడుకు ఇచ్చిన తర్వాత తన ఇల్లు తామె ఒక్క ఆమె ఉంటుంది, ఆమె తదనంతరం ఇల్లు ఇద్దాం కదా అని తమ పేరు మీద ఉంచుకుంటే అది కూతురికి ఎక్కడ రాసేస్తుందో అని ఆ కొడుకు జేసీబీ తెచ్చి ఆ బిల్డింగ్ని పడగొట్టేశాడు. అయితే అంటే ఆ రకంగా ఆమె అతను మాతృ రుణాన్ని ఆ రకంగా తీర్చుకున్నాడు. అలాగే వేరొక చోట విజయనగరం జిల్లాలో అక్కడ కారు పెట్టి కారుతోటి వృద్ధుల్ని పరిగెట్టించి పొలంలో ట్రాక్టర్ తోటి వాళ్ళని దొల్లించి దొల్లించి వాళ్ళ మీదకే ట్రాక్టర్ ఎక్కించేశాడు. ఇటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం ఇవాళ, మనం రోజు నిత్యం కూడా పేపర్లో చూస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ఆస్తి ప్రాణ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.
1: అయితే రామచంద్ర గారు, మొత్తం మీద ఇప్పుడు మీరు ఎన్నో ఉదంతాలు చెప్పారు, వీటికి సంబంధించి మీ ఏదైతే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తగిన పరిష్కారాలు ఏమైనా మరి చేయడం కానీ అలాంటివి జరుగుతుందా?
0: మేము దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సంఘాలు ఏర్పాటు చేసాం. ప్రతి జిల్లాలో కూడా మండలాల్లో గ్రామస్థాయి కూడా ఉద్యమాన్ని తీసుకెళ్లాలనుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ సీనియర్ సిటిజన్స్ 2011లో 10% ఉన్నటువంటి జనాభా 2024కి 11% వచ్చారు, అలాగే 2036 వచ్చేటప్పటికి జాతీయ స్థాయిలో

0: 15% ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో 19% అవుతుంది. 2047 వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్లో జాతీయ స్థాయిలో 18% అయితే మన ఆంధ్రప్రదేశ్లో 23% అవుతుంది. అంటే రేపు 2047 వచ్చేటప్పటికి ప్రతి నలుగురిలోనూ కూడా ఒక సీనియర్ సిటిజన్ తయారవుతున్నాడు. కాబట్టి సిల్వర్ సునామీ అని చెప్పని ఇవాళ రాబోయే రోజుల్లో వృద్ధులేక సమస్య మన దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా వృద్ధులు జనాభా వృద్ధ సమాజం ఎక్కువగా ఏర్పడుతుంది. అదే ఉత్తర తూర్పు రాష్ట్రాల్లో యువకులు ఉంటున్నారు, కానీ మన దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రమే వీళ్ళు ఏర్పడుతున్నారు. కాబట్టి దీని మీద రాబోయే రోజుల్లో ఈ సమస్యను అధిగమించడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా విజన్ 47 అనే దాన్ని ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకుని వృద్ధులేక సంక్షేమం కోసం భారత్లో కూడా ప్రత్యేక సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలని, దేశ ఆర్థిక వ్యవస్థలో వీళ్ళని కేవలం లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా భాగస్వాములుగా చేయాలని ఈ మధ్యకాలంలో నీతి ఆయోగ్ కూడా చెప్పింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వృద్ధుల యొక్క సంక్షేమం కోసం చర్యలు చేపట్టాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎన్నో రిప్రజెంటేషన్లు వినతులు ఇవ్వటం జరుగుతుంది.
1: మొత్తం మీద రామచంద్రరావు గారు, కుటుంబాల్లో వృద్ధులకు కరువు అయ్యేటువంటి ఆదరణ మెరుగుపడేటువంటి అవకాశం ఏమైనా ఉందా? ఏం చేయాలి? ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తే ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉందా?
0: దాని మీదే మేము ఏం చేస్తున్నామంటే కేవలం ఇవాళ చట్టం మీదే కాకుండా చట్టం మీద అవగాహన వృద్ధులకి కలిగిస్తున్నాం. గ్రామాల్లో సంఘాల తరఫున గ్రామీణ స్థాయి వరకు కూడా సంఘాలని ఇవాళ సుమారు 1 లక్ష నుంచి 2 లక్షల సభ్యులు మా రాష్ట్ర సంఘంలో ఉన్నారు. మేము అన్ని జిల్లాల్లో అన్ని చోట్ల కూడా సంఘాల ద్వారా చైతన్యం కలగజేయాలని చెప్పి అనుకుంటున్నాం. అలాగే దీంతోపాటుగా యువతలో కూడా మార్పు తీసుకురావాలని ఇంటర్ జనరేషనల్ బాండింగ్ అనే దాని మీద వ్యత్యాసం, అంటే ఇవాళ జనరేషన్లో ఉండేటువంటి గ్యాప్ని పూడ్చడానికి, జనరేషన్లో ఉండే అంతరాన్ని పోగొట్టడానికి కాలేజెస్కి వెళ్ళి అక్కడ నైతిక విలువల మీద విద్యార్థులకి తెలియచేయాలని చూస్తున్నాం. అలాగే దాంతో భాగంగా ఇంకా ప్రభుత్వం కూడా ఏ కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పని, దీన్ని పాఠ్యాంశాల్లో కూడా చేర్చి విద్యార్థుల్లో కూడా చిన్నప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళ యొక్క ఆవశ్యకత, అలాగే ఇంట్లో కుటుంబ పెద్దల యొక్క గౌరవాన్ని, వారి సమాజానికి సంపద అనే విషయాన్ని తెలియజేయడానికి ప్రభుత్వాలు కూడా అన్ని సిలబస్లో కూడా హై స్కూల్ స్థాయి నుంచి కాలేజీ స్థాయి వరకు కూడా పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పని కూడా మేము ప్రభుత్వాలను కోరుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఒక్కటే చెప్తానండి, ఇవాళ పిల్లలకి డైపర్స్ వేస్తారు, కానీ ఇవాళ మార్కెట్లో చూస్తే డైపర్స్ పిల్లలు వాడే డైపర్స్ కంటే పెద్దలు వాడే డైపర్స్ ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. అంటే దాన్ని బట్టి పిల్లల జనాభా కంటే పెద్దల యొక్క జనాభా పెరుగుతుంది అనే విషయాన్ని ప్రభుత్వాలు గమనించి దీని మీద వృద్ధులకి కావాల్సిన సదుపాయాలు, అంటే ఇప్పటివరకు కూడా ప్రత్యేకంగా అదనంగా ఇచ్చేటువంటి వడ్డీ, ఫిక్స్డ్ డిపాజిట్లు ఇచ్చే వడ్డీ కేవలం 0.5 ఇస్తున్నారు, కాబట్టి దాన్ని 2% ఇవ్వాలని చెప్పి అంటున్నాం మేము. అందుచేత ఇటువంటి కొన్ని కోరికలు మాకు సీనియర్ సిటిజన్స్కి చేయవలసినటువంటి అవసరం ఉంది, కాబట్టి ప్రభుత్వాన్ని మేము అది కూడా కోరుతున్నాం. కాబట్టి దీని మీద దృష్టి సారించి మాతో ప్రత్యేకమైన సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లో మా యొక్క సూచనలు సలహాలు తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రత్యేకంగా, ముఖ్యంగా ఇది కాకుండా జనాభా పెరుగుతుంది కాబట్టి వాళ్ళు కేరళలో కూడా మనకంటే వేగంగా పెరుగుతున్నారు, కాబట్టి ఈ మధ్యకాలంలో అక్కడ ప్రత్యేక కమిషన్ వృద్ధులకి వేయటం జరిగింది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక కమిషన్ని ఏర్పాటు చేసి వృద్ధుల సంక్షేమానికి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం సార్.
1: ధన్యవాదాలు ఉక్కునూరి రామచంద్రరావు గారు, నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్, నమస్తే సార్.
2: మీరింతవరకు ఇంట్లో వయోధికుల పట్ల నిర్లక్ష్యం, కుటుంబాల బాధ్యత ఈ అంశం గురించి కె రామచంద్రరావు గారు, సెక్రటరీ జనరల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం వారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట వినండి.

0: ఈనాటి జీవనలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.

ప్రేమ కథ చిత్రానికి రాజేష్ అనురాధ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. ఇప్పుడు జీవితరథం చిత్రానికి పి సుశీల్ పాడిన పాట.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను రాష్ట మంత్రులు పి నారాయణ, అనగాని సత్యప్రసాద్, ఎస్ సవిత ఈరోజు పరిశీలించారు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది వికేంద్రీకరణను సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదాయం, వ్యయం, ఆర్థిక నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ది కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలపై వివరాలను ముఖ్యమంత్రి తెలియజేశారు. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం సహా రాష్ట్రంలోని కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పునర్నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. రాష్ట ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను పారదర్శకంగా ప్రజలకు తెలియజేయడమే ఈ శ్వేతపత్రం విడుదల ప్రధాన ఉద్దేశమని చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ,
1: ఆ రోజు ఏదైతే మేము ఎలక్షన్ ముందు చెప్పామో దాని ప్రకారం ఈ 2 సంవత్సరాల్లో అనునిత్యం పనిచేసి ఏం చేయాలో చేశాం. కొంతవరకు

0: చర్చ్ చేయగలిగాం. రివైవింగ్ బ్రాండ్ ఆంధ్ర, వన్స్ బ్రాండ్ ఆంధ్ర రివైవ్ అయితే మిగిలినటువంటి కూడా ఆటోమేటిక్ గా ఫ్లో వస్తుంది. ఫుల్ఫిల్లింగ్ వెల్ఫేర్ కమిట్మెంట్స్, ఊపిరి పీల్చుకోలేని ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ఫుల్ఫిల్ చేయాలి, ఫుల్ఫిల్ చేస్తున్నాం. మేము చెప్పినట్టు అన్ని చేసుకుంటూ డేట్స్ పెట్టి ఆ డేట్ ప్రకారం అమలు చేస్తూ వస్తున్నాం.
1: రాష్ట్రంలో ప్రజల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. సాంకేతికత, సమర్థవంతమైన పోలీసింగ్, నిరంతర పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్లో నేరాల నియంత్రణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం నేరాలు 6.17%, మహిళలపై నేరాలు 9.8%, హత్యలు 53.9% తగ్గాయని వెల్లడించారు. అలాగే నేరాలకు వేసే శిక్షల రేటు 50.1% పెరగటం పోలీసు శాఖ పనితీరుకు నిదర్శనమన్నారు. నేరాలను అరికట్టడమే కాకుండా నేరస్తులకు శిక్ష పడేలా దర్యాప్తు వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి అనిత తెలిపారు. సముద్ర మంథన్ కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్కు అధిక ప్రయోజనాలు కల్పించాలని, ఈ కార్యక్రమం ద్వారా ఏర్పడే ఉద్యోగాల్లో రాష్ట తీర ప్రాంత యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర పెట్రోలియం సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అధ్యక్షతన జరిగిన పెట్రోలియం సహజ వాయు మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ అండ్ గ్యాస్ జోన్, కాకినాడ లేదా విశాఖపట్నంలో కామన్ ఆఫ్షోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కేంద్రం ద్వారా స్థానిక యువతకు అవసరమైన సాంకేతికత నైపుణ్య శిక్షణ అందించి చమురు, సహజవాయు రంగాల్లో ఉపాధి అవకాశాలు పెంచేలా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు సానా సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లాలోని చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను రాష్ట వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథితో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా 1.93 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ
2: 100 PHC రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 1200 కోట్ల నిధులు తీసుకురావడం జరిగింది. NHM కింద గాని, 15 ఫైనాన్స్ కమిషన్ కింద గాని అనేక చోట్ల పూర్తి అయ్యాయి. ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాబోయే రోజుల్లో సంజీవని కార్యక్రమం ద్వారా డాక్టర్లే మన గ్రామానికి వచ్చి 41 రకాల పరీక్షల్ని నిర్వహించి ఒక వ్యక్తి కేంద్రిత ఆరోగ్య వ్యవస్థను నిర్మించడం కోసం ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్ 2026 పంట కాలానికి సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద అన్ని ఖరీఫ్ పంటలకు బీమా నమోదు, ప్రీమియం చెల్లింపు గడువును 15వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. వర్షాభావ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాల నుంచి రక్షణ పొందేందుకు అర్హులైన రైతులందరూ 15 లోపు పంటల బీమాలో నమోదు చేసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను రాష్ట మంత్రులు పి నారాయణ, అనగానే సత్యప్రసాద్, ఎస్ సవిత ఈరోజు పరిశీలించారు. ఇందులో భాగంగా ఐకానిక్ టవర్స్, ప్రజాప్రతినిధుల నివాస సముదాయాలను సందర్శించిన మంత్రులు నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల వివరాలను పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ మంత్రులకు వివరించారు. అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్లలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాల నిర్మాణం పూర్తి కావడం సంతోషకరమని అన్నారు. ఈ నెల 13వ తేదీన ఈ నివాసాలను సాధారణ పరిపాలనా శాఖకు అధికారికంగా అప్పగించనున్నామని మంత్రి వెల్లడిస్తూ
3: ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వించే విధంగా వంచి రాజధాని కట్టాలని చెప్పేసి తక్కువ సమయంలో అద్భుతమైన కట్టడాలు తీసుకురావడం, ఐకానిక్ టవర్స్ అవ్వచ్చు, సెక్రటరేట్ అవ్వచ్చు, అసెంబ్లీ అవ్వచ్చు, అలాగే మినిస్టర్స్ క్వార్టర్స్, జడ్జెస్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా త్వరలో పూర్తవుతుంది. చాలా ఆనందంగా ఉంది. అలాగే నూతనమైన టెక్నాలజీ వాడి మనం ఈ యొక్క ఐకానిక్ టవర్స్ కూడా వాడుతూ ఉన్నాం. అంటే మన భారతదేశంలో ఎప్పుడు కూడా ఇలాంటి టెక్నాలజీ వాడలేదు. త్వరగా ఈ ఎక్సెస్ క్వార్టర్స్ అన్ని కూడా పూర్తి అవటం

0: ఒక ఎకోసిస్టమ్ ఈ ప్రాంతం డెవలప్ అయితే.
1: పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుత్ ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీ ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ పి త్రినాథరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల్లో విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించడం, ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. తడి చేతులతో లేదా తడి బట్టలతో విద్యుత్ పరికరాలను తాకరాదని, నాణ్యమైన విద్యుత్ పరికరాలనే వినియోగించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని అనంతపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రేమంత్ కుమార్ తెలిపారు. అనంతపురంలోని రైతు బజార్లో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రేమంత్ కుమార్ మాట్లాడుతూ, మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం కింద ఎంపిక చేసిన విక్రయ కేంద్రాల్లో నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఈ నెల 28వ తేదీన ఉద్యోగ మేళాను నిర్వహించనున్నామని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ సంస్కృతి సేవా సంస్థ సహకారంతో ధర్మవరంలోని సీఎన్బి కళ్యాణ మండపంలో నిర్వహించనున్న మేళాలో 90కి పైగా ప్రముఖ సంస్థలు పాల్గొని వివిధ రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు నైపుణ్యం పోర్టల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రముఖ తెలుగు కవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి జయంతి ఈరోజు 1912 ఆగస్టు 4న గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొమ్మూరు గ్రామంలో జన్మించిన జంధ్యాల పాపయ్య శాస్త్రి 20వ శతాబ్దంలో తెలుగు సాహిత్య ప్రపంచంలో విశిష్ట స్థానాన్ని సంపాదించారు. సులభమైన శైలి, సమకాలీన తెలుగు నుడికారంతో రచనలు చేశారు. కరుణరస ప్రధానంగా అనేక కవితలను రచించి కరుణశ్రీ అనే బిరుదు పొందారు. తెలుగు కవిత్వానికి విశిష్ట సేవలు అందించిన జంధ్యాల పాపయ్య శాస్త్రి 1992 జూన్ 21న కన్నుమూశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్దిని సమన్వయంతో ముందుకు తీసుకువెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని రాష్ట హోంమంత్రి వంగలపూడి అంతి పేర్కొన్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను రాష్ట మంత్రులు పి నారాయణ, అనగాని సత్యప్రసాద్, ఎస్ సవిత ఈరోజు పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: వనితావాణి.
1: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
3: LIC యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్ పల్ ఆప్కె సాథ్.
4: అక్క చూడు,
5: హ్యాపీ బర్త్డే రా,
4: చూపించు. ఆ, నా ఫేవరెట్ కలర్.
5: ఎప్పుడు షాపింగే.
4: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
6: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
7: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి సరే.

0: చోట పెట్టుబడి పెట్టండి. పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది. దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
0: ఆర్బీఐ అంటుంది.
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వంతు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్. ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వంతు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
4: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి గురించి శ్రీమతి ఆకొండి శ్యామలా మారుతి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు.
5: హిమశైలపు శిఖరమెక్కి వీక్షించితి విశ్వమంత, ఏ జనముల బలిమి ఎంత, నా జన్మకు గల కలిమి ఎంత అని విజయదరహాసంతో గొంతెత్తి పాడారు నిండా 20 ఏళ్లు నిండని లక్ష్మీకాంతమ్మ తనకు జరిగిన అభినందన సభలో. ఆంధ్ర సరస్వతి లక్ష్మీకాంతమ్మ 1917 డిసెంబర్ నెలలో పింగళీనామ సంవత్సరం మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు మండపేటలో నాళం కృష్ణారావు సుశీల దంపతులకు 2వ సంతానంగా జన్మించారు. వీరి బాల్యం ఎక్కువగా ఏలూరులో మోతేవారి ఇంట్లో జరిగింది. ఆ రోజుల్లో గురుకుల విద్యా పద్ధతులే కొనసాగుతున్నాయి. జాతీయోద్యమంలోని నాయకులు జాతీయ విద్య కోసం ప్రయత్నిస్తున్నారు. స్త్రీ జనోద్ధరణం దేశమంతటా విస్తరిస్తున్న కాలం అది. భక్తుల కామాక్షమ్మ ప్రేరణతో రాజమహేంద్రవరంలో 1920లో నాళం రామలింగయ్య వైశ్య సేవా సదనాన్ని ప్రారంభించారు. ఈ సంస్థే తర్వాత కాలంలో ఆంధ్ర యువతీ సంస్కృత కళాశాలగా రూపుదిద్దుకున్నది. ప్రిన్సిపల్ కామాక్షమ్మ కోరిక మేరకు నాళం కృష్ణారావు తమ కుమార్తె లక్ష్మీకాంతమ్మను సేవా సదనానికి విద్యాభ్యాసానికై పంపారు. ఆంధ్ర మహిళా గానసభ వారు నిర్వహించే వీణావాదన పోటీలలో లక్ష్మీకాంతమ్మ స్వర్ణ పతకం పొందారు. సేవా సదనంలో హిందీ తరగతులు ప్రారంభించగా ఆమె ప్రాథమిక మాధ్యమిక తరగతుల్లో కృతార్థులయ్యారు. సత్యాగ్రహోద్యమంలో ఆమె భాగస్వామ్యం. గాంధీజీ 2వ పర్యాయం 1929 మార్చి ఏప్రిల్ నెలల్లో ఆంధ్ర ప్రాంత పర్యటనకు వచ్చారు. ఖద్దరు ప్రత్యేకతను వివరించారు. కులమత వైషమ్యాలు మాని ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని బోధించారు. అప్పటికీ లక్ష్మీకాంతమ్మకు 12 ఏళ్ల వయస్సు. ఆమె శేషు అనే అమ్మాయితో కలిసి రాజమండ్రిలో జరిగే ఊరేగింపుల్లో పాల్గొనేవారు. ఊరేగింపు ముందట మైక్రోఫోనుల్లో పాటలు పాడేవారు. గరిమళ్ళ సత్యనారాయణ రచించిన మా కొద్దీ తెల్లదొరతనము, హరీంద్ర చటోపాధ్యాయ రచించిన షురూ హువా హై జంగ్ హమారా పాటలతో పాటుగా హెడ్ కానిస్టేబుల్ సమ్మయ్య, పోలీస్ అధికారి ముస్తఫా, సర్కిల్ ఇన్స్పెక్టర్ డప్పుల సుబ్బారావులపై నాళం కృష్ణారావు రచించిన పాటలు పాడేవారు. స్వాతంత్రోద్యమంలో తలమునకలుగా ఉన్న నాళం కృష్ణారావు కుటుంబం గాంధీ సమక్షంలో విదేశీ వస్త్రదహనం చేశారు. ఆ కార్యక్రమంలో లక్ష్మీకాంతమ్మ తల్లి సుశీలమ్మతో కలిసి పాల్గొన్నది. స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ దేశ భాషల కోసం, బీదల సేవ కోసం, సంఘ సంస్కరణ కోసం వివిధ లక్ష్యాలతో వ్యక్తి శక్తిగా మారి త్యాగధనులుగా జీవితాశయాలకు పాటుపడుతున్న కాలంలో లక్ష్మీకాంతమ్మ జన్మించారు. ఆ కాలంలో ఒక రంగంలో పనిచేస్తున్నవారు ఇతర రంగాల్లో కూడా సేవలందించేవారు. లక్ష్మీకాంతమ్మ విద్యార్థిగానే గాంధీజీ పిలుపుతో స్ఫూర్తి పొంది సత్యాగ్రహోద్యమంలో పాల్గొన్నారు. ఖాదీ వస్త్రాలు అమ్ముతూ హాకింగ్లు చేయటం, పికెటింగ్లకు వెళ్ళటం, ఊరేగింపులలో పాల్గొనటం, ఉపన్యాసాలివ్వటం, చురుకుగా చేసిన సేవ

కార్యక్రమాలు సబర్మతి ఆశ్రమాన్ని నుండి కాంగ్రెస్ నాయకుల నుండి ఇంగ్లీష్ రహస్య పత్రాలకు రాత్రిపూట తెలుగు అనువాదాలను రాయటం మొదలైన ఎన్నో విశిష్ట సేవలందించారు. బాపూజీ విదేశీ వస్త్రదహన కార్యక్రమంలో రాజమహేంద్రవరంలో లక్ష్మీకాంతమ్మ తల్లి అయిన సుశీలమ్మ పాల్గొన్నారు. అప్పుడు గాంధీజీ లక్ష్మీకాంతమ్మను పిలిచి ఆడవాళ్ల దగ్గర నుంచి సోనా లావో అని ఆదేశించారు. ఆమె సంతోషంతో స్త్రీ సమూహంలోకి చొచ్చుకునిపోయి బాపూజీ బంగారం అడుగుతున్నారు, బానిస బతుకులకు విముక్తి కల్పించే నిధి ఇది అని నినాదాలిస్తూ మహిళలను బంగారం కోసం అభ్యర్థిస్తే బంగారం నగలు గుట్టలుగా పోగుపడ్డాయి. అవన్నీ చూసి సంతోషించిన గాంధీజీ నవ్వుతూ ఆమె భుజం తట్టి తుమ్హారా బాగ్ క్యా హే అని అడిగారు. ఆమె వెంటనే తన ఎడమ చేతి గాజు తీసి గాంధీజీకి ఇచ్చేశారు. ఆవేళ బాపు స్పర్శ రామాయణంలో సేతుబంధన సమయంలో శ్రీరామచంద్రుడు తనకు సాయం చేసిన ఉడతపై ప్రేమతో తన వేళముద్రలు ఇప్పటికీ ఉన్నంత ప్రస్ఫుటంగా అట్లాగే ఉండి ఆమె త్యాగానికి స్వాతంత్రోద్యమ నిర్వహణకు ప్రేరణగా నిలిచిపోయాయి. అంతేకాదు, గాంధీజీకి గాజునిచ్చిన చేతిని ఇది గాంధీ చెయ్యి అని గర్వంగా చేయెత్తి చూపేదాన్ని అని ఆమె స్వయంగా ఆనందంగా చెప్పుకున్నారు. పట్టుదలకు సంస్కారానికి ఆటపట్టైన రాజమండ్రిలో జాతీయోద్యమం ఉధృతంగా నడుస్తుంది. అప్పుడు చదువుకుంటున్న లక్ష్మీకాంతమ్మ గాంధీజీ పిలుపుతో స్ఫూర్తిని పొంది సత్యాగ్రహ సమరంలో పాల్గొన్నారు. ఖాదీ వస్త్రాలు అమ్మకాలు, ఊరేగింపులు మొదలైన కార్యక్రమాల్లో ఆమె చురుకుగా వ్యవహరించారు. సబర్మతి ఆశ్రమం నుండి కాంగ్రెస్ నాయకుల నుండి ఉద్యమానికి సంబంధించి రాజమహేంద్రవరానికి వచ్చిన ఇంగ్లీష్ కరపత్రాలను తండ్రి కృష్ణారావు రాత్రివేళల్లో రహస్యంగా తెలుగులో అనువదించి చెబుతుండగా లక్ష్మీకాంతమ్మ రాసేవారు. నిజంగా ఇది సాహసోపేత్తమైన పనే కదా. లక్ష్మీకాంతమ్మ తల్లి సుశీలమ్మ స్వయంగా రాట్నం మీద ఉడికిన ఖద్దరుతో నూలు చీరలు నెయ్యించుకుని ధరించేవారు. కుటుంబం అంతా ఖద్దరు వస్త్రాలు ధరించడం ప్రారంభించారు. ఆ విధంగా లక్ష్మీకాంతమ్మ కూడా ఖద్దరు వస్త్రధారణను చిన్నతనం నుండే నేర్చుకున్నారు. ఆ కాలపు పద్ధతులను బట్టి లక్ష్మీకాంతమ్మకు బాల్య వివాహం 1930 మార్చిలో జరిగింది. వివాహమైనా ఆమె విద్య మానలేదు. 1935 నాటికి ఉభయ భాషా ప్రవీణ పూర్తి చేసేంత వరకు ఆమె రాజమండ్రిలో స్వాతంత్రోద్యమ కార్యకలాపాల్లో పాల్గొంటుండేది. రాజమండ్రి అధ్యయన కేంద్రం, ఉద్యమ కేంద్రం కాగా మెట్టెనిల్లు చీరాల బాపట్ల పట్టణాలు. ఆమె సాహితీవేత్తగా సామాజికవేత్తగా ఎదగడానికి కేంద్రాలయ్యాయి. ఆమె కలం నుండి సంస్కృతాంధ్ర భాషల్లో 18 గ్రంథాలు వెలువడ్డాయి. అందులో ప్రసిద్ధిగాంచినవి ఆంధ్ర కవయిత్రులు, అఖిల భారత కవయిత్రులు, నా తెలుగు మాంచాల గ్రంథాలు. ఆంధ్ర కవయిత్రులు గ్రంథరచనకు గృహలక్ష్మీ పత్రిక చెన్నపూరివారి స్వర్ణ కంకణం అందుకున్నారు. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ అవార్డు పొందారు. 1951లో మద్రాసు తెలుగు భాషా సమితి వారు ఆంధ్ర కవయిత్రులు గ్రంథరచన పోటీకి పిలుపునిచ్చారు. లక్ష్మీకాంతమ్మ ఎన్నో అవస్థలు పడి ఎన్నో ప్రదేశాలు తిరిగి ఎందరెందరినో కలిసి సమాచారాన్ని సేకరించి ఆంధ్ర కవయిత్రులు గ్రంథాన్ని రచించారు. ఇందులో దాదాపుగా 200 మంది కవయిత్రులను వారి గ్రంథ సమీక్షలతో లోకానికి వెల్లడించారు. లక్ష్మీకాంతమ్మ సాహితీ సేవ తరతరం గుర్తించుకోదగింది. ఆంధ్ర కవయిత్రులు గ్రంథరచయిత్రిగా గజాధిరోహణ గౌరవం పొందారు. వారి సరస్వతీ సామ్రాజ్య వైభవం

0: కనకాభిషేక మహోత్సవ సభలో అనంతపురంలో ఆవిష్కృతమయ్యింది. ప్రతిష్టాత్మకమైన అనేక అవార్డులు పొందారు. లక్ష్మీకాంతమ్మ జీవితం అనే పుస్తకంలో ప్రతి పుట విలువైనదే. ఆమె తన స్వీయ చరిత్ర సాహితీరుద్రములో తనను గూర్చి చెప్పుకున్న మాటలు అక్షర సత్యాలు. ఆమె ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ. విదూషీమణిగా, కవయిత్రిగా, ఉపన్యాసకురాలుగా, సమాజ సేవకురాలుగా విశేష ప్రజ్ఞను ప్రదర్శించిన స్త్రీరత్నం, కళాప్రపూర్ణ శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ. నిజంగా ఆమె సాహితీరంగంలో రుద్రమే.
1: మీరింతవరకు స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి గురించి శ్రీమతి ఆకొండి శ్యామలా మారుతి శ్రీదేవి గారి ప్రసంగం విన్నారు. రేపిదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్రోద్యమ నాయకురాలు గోగినేని భారతీదేవి గారి గురించి డాక్టర్ వెలుగోలు నాగరాజలక్ష్మి గారి ప్రసంగం వింటారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: మీరింతవరకు లలిత గీతం విన్నారు. ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి సంపూర్ణ ఆహారం తల్లిపాలు శ్రీమతి సిహెచ్ సుష్మా గారు అందించే వివరాలు వినండి.
1: పుట్టిన దగ్గర నుండి బిడ్డ కేవలము తల్లిపాలతోనే పెరుగుతాడు. ఈ ప్రక్రియ మానవులలోనే కాదు, అన్ని ప్రాణులలో సర్వసాధారణం. బిడ్డ శరీర పెరుగుదలకు, నిర్మాణానికి అవసరం అయినన్ని పోషకాలు తల్లిపాలు బిడ్డకు అందిస్తాయన్నమాట. తల్లిపాలలో ఉండే లాక్టోజ్ అనే తీయటి చక్కెర వంటి పదార్థము బిడ్డకు కావలసిన శక్తిని ఇస్తుంది. ఈ లాక్టోజ్ ప్రేగులలో హానికరమైన క్రిములను నశింపచేస్తుంది. తల్లిపాల ఉష్ణోగ్రత బిడ్డ త్రాగటానికి అనువైనంత వేడి మాత్రమే కలిగి ఉంటుంది. బి విటమినులు కూడా తల్లిపాలలో కొంత మోతాదులో బిడ్డకు లభిస్తాయి. బిడ్డ పెరుగుదల తల్లి గర్భములోనే మొదలవుతుంది. అందువలన గర్భిణీ స్త్రీ పాలిచ్చే తల్లి బిడ్డ ఆరోగ్యం కొరకు బలమైన ఆహారం తీసుకోవటం మంచిది. చంటి బిడ్డకు తల్లిపాలను మించిన ఆహారం ఇంకొకటి లేదు. పుట్టినప్పటి నుండి బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి. బిడ్డకు తల్లి రోజు పాలిస్తుంటేనే తల్లికి పాలు ఎక్కువగా పడతాయి. తల్లిపాలు ప్రకృతి సిద్ధమైన సంపూర్ణ ఆహారం. అందుకే బిడ్డ పెరుగుదలకు తల్లిపాలు భగవంతుడు ప్రసాదించిన వరం అని భావిస్తారు. బిడ్డ మానసిక ఎదుగుదలకు తల్లిపాలు ఎంతో తోడ్పడతాయి. తల్లిపాలు బిడ్డకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తల్లిపాల వలన బిడ్డకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ దరిచేరవు. తల్లిపాలు ఇచ్చే సమయంలో తల్లి స్పర్శ బిడ్డకు ఆనందాన్ని, రక్షణ భావాన్ని కలిగిస్తుంది. తల్లిపాలు బిడ్డకు పట్టటం వల్ల తల్లి బిడ్డల మధ్య ఉండే సహజమైన సున్నితమైన అనుబంధం ఏర్పడి ప్రేమానురాగాలు పెరుగుతాయి. తల్లిపాలు త్రాగే పాపాయలలో ఆయా నెలల్లో ఎదగాల్సిన, పెరగాల్సిన శారీరక మానసిక ఎదుగుదల క్రమముగా ఉంటుంది. తల్లిపాలు పోషక విలువలు. తల్లి ప్రసవము తరువాత మొదటి 2-3 రోజులలో తల్లి స్తన్యముల నుండి కొలెస్ట్రమ్ అనే చిక్కటి పసుపు పచ్చని ద్రవము స్రవిస్తుంది. వీటిలో మాంసకృతులు, ఖనిజ లవణాలు, విటమిన్ ఏ శరీర రోగ నిరోధక శక్తికి ఉపయోగపడే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తల్లి బిడ్డకు తప్పక ఈ కొలెస్ట్రమ్ను తాగించాలి. వీటిని మురుపాలు అంటారు. ఈ మురుపాలు మురికిపాలు అనే అపోహతో పిండి పారబోయకుండా బిడ్డకు తప్పక త్రాగించటం మంచిది. తల్లిపాలు మాంసకృతులను, క్రొవ్వు, విటమిన్లు, కాల్షియం, ఇనుము, ఇతర ఖని

లవణాలను బిడ్డ పెరుగుదలకు కావలసిన పరిమాణాలలో అందజేస్తాయి. తల్లిపాల నాణ్యత 4 నెలల తరువాత తగ్గుతుంది. తల్లికి మంచి పోషకాహారం ఇస్తే పాలలో అన్ని పోషకాలు బిడ్డ ఎదిగే కొద్దీ 6 నెలల వరకు సరిపోతాయి. అందుకే 6 నెలల తరువాత బిడ్డకు తల్లిపాలతో పాటు అదనంగా ఆహారం ఇవ్వాలి. తల్లిపాలలో ఉన్న క్రొవ్వు పదార్థం బిడ్డకు కావలసిన వేడిని శక్తిని ఇస్తుంది. విటమిన్ ఏ బిడ్డ కంటి చూపు లోపం రాకుండా రక్షిస్తుంది. వివిధ అధ్యయనాల ప్రకారం బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించినట్లయితే నవజాత శిశువులకు ప్రాణాపాయమైన అంటువ్యాధుల నుండి రక్షణ. 6 నెలల కాలము కేవలము తల్లిపాలు ఇవ్వటం వలన సంవత్సరంలోపు పిల్లల మరణాలకు ప్రధాన కారణమైన నీళ్ల విరేచనాలు మరియు శ్వాసకోశ వ్యాధుల నుండి రక్షణ కలుగును. 2008 సంవత్సరంలో వెలువడిన తల్లి పిల్లలకు పోషణపై జరిగిన ల్యాన్సెట్ అధ్యయనం ప్రకారం కూడా మొదటి 6 నెలలు కేవలం తల్లిపాల వలన పిల్లల ఆరోగ్యాభివృద్ధి జరుగుతుంది అని తెలియజేయబడింది. తల్లి పాలు ఇవ్వటం వలన ప్రసవానంతర రక్తస్రావం, రొమ్ము క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్, ఎముకల బలహీనత మొదలగు జబ్బుల నుండి తల్లికి రక్షణ కలుగును. దీనితో పాటు కలిగే సహజ గర్భ నిరోధక శక్తి వలన వెనువెంటనే గర్భం దాల్చకుండా కూడా తల్లులకు రక్షణ కలుగుతుంది. పాలు పట్టించు విధానము. పాలిచ్చే ప్రతి తల్లి సంతోషంగా ఉండాలి. చిరాకుతో బాధతో బిడ్డకు పాలు ఇవ్వకూడదు. తల్లి కూర్చొని పాపాయిని ఒడిలోకి తీసుకుని పాపాయి తలను ఎత్తుగా ఉండేలాగా ఒడిలో పొదుపుకొని పట్టుకొని పాపాయికి పాలు ఇవ్వాలి. పాపాయికి పాలు త్రాపిన వెంటనే భుజం మీద వేసుకొని తేన్పు వచ్చేదాకా వీపు మీద మృదువుగా తట్టాలి. ఏదో ఒక పని చేసుకుంటూనో నిద్రపోతూనో పాపాయికి యాంత్రికంగా పాలు ఇవ్వకూడదు. ఇలా ఇవ్వటం వల్ల పాపాయి ఆరోగ్యకరంగా ఉండదు. ప్రసవించిన మొదటి 3-4 రోజుల్లో పాలు ఉన్నా లేకపోయినా ప్రతి 3-4 గంటలకు ఒకసారి పాపాయికి పాలు పట్టించాలి. పాపాయికి పాలు ఇచ్చిన ప్రతిసారి 2 రొమ్ములలో ఇవ్వాలి. పాపాయికి పాలు ఇచ్చే సమయంలో తల్లి బిడ్డతో ప్రేమగా మాట్లాడాలి. తల్లి బిడ్డకు ప్రేమగా తాకుతూ ఉంటే బిడ్డ ఆనందంగా పాలను త్రాగుతుంది. బిడ్డ శారీరకంగా మానసికంగా ఎదుగుతుంది. బిడ్డకు పాలు ఇచ్చే తల్లి తీసుకోవలసిన ఆహారం. గర్భవతిగా ఉన్నప్పటికంటే పాలు ఇచ్చే తల్లి ఎక్కువ బలమైన ఆహారాన్ని తీసుకోవాలి. రోజుకు సుమారుగా 1/2 లీటరు పాలు త్రాగాలి. పిండి పదార్థాలు ఉండే వరి, గోధుమ, జొన్న మొదలైన వాటితో చేసినవి తినాలి. మాంసకృతులు లభించే ఆహార పదార్థాలు, పప్పులు, మాంసము, చేపలు మొదలైనవి తినాలి. విటమిన్లు, ఖనిజాలు లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు విరివిగా తీసుకోవాలి. రోజు గ్రుడ్డు తప్పకుండా తీసుకోవాలి. మంచినీళ్లు ఎక్కువగా త్రాగాలి. పథ్యం చేయరాదు. పచ్చళ్ళు, కారము, మసాలాలు తీసుకొనకూడదు. కందిపొడి, ధనియాల పొడి, కరివేపాకు కారం లాంటివి అస్సలు తినకూడదు. మంచి ఆహారం తీసుకుంటూ తగినంత విశ్రాంతి తీసుకోవాలి. తల్లి పాలు చాలకపోతే ఏం చేయాలి? తల్లి పాలు చాలకపోతే శిశువుకు ఆవు లేదా గేదె పాలు గాని దొరికే డబ్బా పాలు గాని ఇవ్వాలి. బిడ్డకు ఇవ్వడానికి ముందు పాలను బాగా మరిగించాలి. మొదటి రోజుల్లో పాలకు అంతే పరిమాణంలో కాచి చల్లార్చిన నీళ్లు కలపవచ్చు. 4 వారాల వయస్సు వచ్చినప్పటి నుండి నీళ్లు కలపని పాలు ఇవ్వవచ్చు. ఆవు లేదా గేదె పాలు పడుతున్నప్పుడు శిశువులకు ఇనుము

0: విటమిన్ సి అదనంగా ఇవ్వాలి. ప్రతిసారి సుమారు 120 నుండి 180 మిల్లీలీటర్ల పాలలో ఒక టీ స్పూన్ చక్కెర కలిపి రోజులో 6 నుండి 8 సార్లు పట్టాలి. డబ్బా పాలను కలిపే సమయంలో డబ్బా పైన రాసిన సూచనలను ఖచ్చితంగా పాటించాలి. ఆహారం తయారు చేస్తున్నప్పుడు తినడానికి వాడే కప్పు, స్పూను, సీసాలు, పీకలు మరిగే నీళ్ళలో ఉంచి సూక్ష్మ క్రిములు లేకుండా శుభ్రంగా ఉండేలాగా జాగ్రత్త పడాలి. పై పాలు శిశువులకు అవసరమైన దానికంటే ఎక్కువ పట్టకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో తక్కువ ఖర్చుతో తయారు చేసిన అదనపు ఆహారాన్ని ఇవ్వటం మంచిది. పాలు ఇచ్చే తల్లి తీసుకోవలసిన జాగ్రత్తలు. స్త్రీ గర్భవతిగా ఉన్నప్పటి నుండి బిడ్డకు పాలు ఇవ్వడానికి మానసిక సంసిద్ధతను పొందాలి. బిడ్డకు పాలు పట్టటం అలవాటు చేస్తే పాల గ్రంథులు ప్రతిస్పందించి పాల ఉత్పత్తిని పెంచుతాయి. రొమ్ము మొనను వేళ్లతో పట్టుకొని బయటకు లాగి సాగదీసి పాపాయి నోటికి అందించాలి. పాపాయి పాలు త్రాగే సమయంలో రొమ్ము ముక్కుకు అడ్డుపడకుండా చెయ్యి రొమ్మును నొక్కిపెట్టి ఉంచాలి. పాపాయికి పాలు ఇచ్చే ముందు, ఇచ్చిన తరువాత రొమ్ములను శుభ్రంగా కడగాలి. తల్లి ఆందోళనగా, చిరాకుగా ఉంటే పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. పాపాయి పాలు త్రాగుతూ ఏడుస్తుంటే మరో రొమ్మును పట్టించాలి. పాలు రాకపోతే కొన్ని నీళ్లు తాకి తల్లి స్థిమితంగా కూర్చుని పాపాయికి పాలు తాగించాలి. పాపాయి రొమ్మును నోట్లో పెట్టుకొని గగ్గోలు పెడుతుంటే పాలు రావటం లేదని గమనించాలి.
1: కార్యక్రమంలో మీరింతవరకు సంపూర్ణ ఆహారం తల్లిపాలు శ్రీమతి సిహెచ్ సుష్మా గారు అందించిన వివరాలు మీరింతవరకు విన్నారు.
2: ఈనాటి వనితావాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుంచి వార్తా ప్రసారం.
3: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Parliament remains gridlocked as repeated protests by opposition members over various issues disrupt proceedings in both houses. Flood situation continues to improve in Odisha as water levels in major rivers recede. Tamil Nadu opposition leader Udayanidhi Stalin taken into police custody over controversial remarks. Unrest mounts in POJK after Pakistani forces open fire on unarmed civilians in Bagh district. Fresh shipping attack in Strait of Hormuz deepens uncertainty over peace talks between US and Iran to end war. And Indian shuttlers begin campaign at Korea Masters Badminton Tournament in Asan. Both Houses of Parliament have been adjourned till 2 p.m. following repeated disruption by opposition members over several issues, including alleged police action during students' protest over the NEET paper leak issue. When the Rajya Sabha reassembled after the first adjournment at 12 noon, Chairman C.P. Radhakrishnan took up question hour amid uproar by the opposition members. Several members asked questions which were replied to by the ministers. However, due to protest and sloganeering by the opposition members, the chairman adjourned the house till 2 p.m. Earlier, when the upper house assembled at 11 a.m, the ministers laid papers on the table of the house. The report of the department-related parliamentary standing committee on housing and urban affairs was tabled in the house. The chairman took up the zero hour amid opposition uproar. Leader of the opposition Mallikarjun Kharge raised the matter of alleged theft of donations from the Ayodhya Ram temple. Parliamentary Affairs Minister Kiran Rijiju said the Congress and Samajwadi Party, which opposed the Ram temple in Ayodhya, are now attempting to mislead the public regarding the alleged theft of donations. He stated that these people are shedding crocodile tears and they should apologize to the country. Mr. Rijiju said the house

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

టీన్ టైం హిందీ చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా అడిగే ప్రశ్న ఏమిటంటే, నేనొక పూల మొక్క కడ నిలిచి చివాలున కొమ్మ వంచి గోరానడునంతలోన విరులన్నీయు జాలిగ నోళ్ళి విప్పి మా ప్రాణము తీతువాయటంచు బావురు మన్నివి కుంగిపోతి. ఇది పుష్ప విలాపం. దీన్ని రచించిన రచయిత పేరు ఏమిటి, ఆయన బిరుదు కూడా ఏమిటి? అదండి ఈరోజు కార్యక్రమంలో మొదటి ప్రశ్న. మరి సమాధానాలు వచ్చేలాగా పాట విందాం.

ఎస్, మరి యువలయలో మొట్టమొదటి ప్రశ్న మీ అందరి కోసం అడిగేశారు. మరి క్వశ్చన్ మీ అందరికీ తెలుసు కదా, పుష్ప విలాపం ఎవరు రాశారు అని. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారో చూద్దాం. సో భాస్కరుని సత్యనారాయణ, అరుణ్ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాత నగర్, ఒంగోలు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ వచ్చేసింది. మరి వీరితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, శ్యామ్ నెల్లూరు నుంచి ఈ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి భట్టిప్రోలు సత్యనారాయణ రైట్ ఆన్సర్. ఇంకా సూర్యనారాయణ తెనాలి నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా సేమ్ అదే టైంకి పంపించిన వాళ్ళు ఎవరంటే, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ. ఆత్మకూరు నుంచి ఆదిశేషు, అనంతపురం నుంచి అనురాధ. ఎస్, వీరందరూ ఒకే టైంకి పంపించారండి, కంగ్రాచ్యులేషన్స్. మరి ఇంకా రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లు ఏంటో చూద్దాము. అయ్యో, సో రాంగ్ ఆన్సర్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, శ్రీశ్రీ అని పంపించారు. సో రాంగ్ ఆన్సర్ అండి, శ్రీశ్రీ. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎస్, చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, ఇనమడుగు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. ఎం కొండారెడ్డి ఎక్కడి నుంచి అనేది పంపించలేదు, బట్ ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి, సిద్ధవటం మండలం కడప జిల్లా. ఎస్ రైట్ ఆన్సర్. ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అనంటే, కడప నుంచి శ్రీదేవి, శైలజ, కళ్యాణ్, లలిత, మల్లిక్ సత్తుపల్లి నుంచి, ఎం రావు ఒంగోలు నుంచి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్. ఇంకా సుబ్రహ్మణ్య, పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, సమీనా నెల్లూరు నుంచి, కంకటాల సత్యనారాయణ, సుభద్రాదేవి, నాగేంద్రన్, లక్ష్మీ, ప్రియాంక గుండుగొల నుంచి, దైదభిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, కడప నుంచి వినయ్, ప్రవీణ, రహేన, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి,

ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ అమ్మనగుర్తి నుంచి, ఇంకా దైద త్రివేణి చిన్మయి ప్రీతం నల్గొండ నుంచి, మిడదల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, లతా సుహాస్ హోస్కోట నుంచి, భోగిరాధుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి, మహమ్మద్ ఇనాయతుల్లా ఇషరతుల్లా ఇబాత్తుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్టిక్ నుంచి, హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గశివయ్య ముంతపెద్దన్న, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, కే సురేంద్రనాథ్ జార్సుగూడ ఒడిశా నుంచి, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నుంచి, ఇంకా దేవరాజు గట్ట నుంచి, సల్మన్ రాజు సూర్యపల్లి నుంచి, శశిరెడ్డి చిన్నప్ప ముంతా పెద్దన్న గురుగుంట నుంచి, ఇంకా అహోబిలం వెంకటేశ్వర్లు నరేందర్ రెడ్డి ఇంకా వారి మిత్రబృందం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల అయాన్స్ నాగటిపండు ఇంకా వారి కుటుంబ సభ్యులు, మూసాపేట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ వారి కుటుంబ సభ్యులు, రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి కానుగుల గోపాల్, కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, శేషాద్రి ఎక్కడి నుంచి అనేది రాయలేదండి, శేషాద్రి గారు రైట్ ఆన్సర్ పంపించారు, దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి, కేశవరావు అత్తిల్ నుంచి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుంచి శెట్టి సూరిబాబు, జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల నుంచి, మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి, ఇంకొల్లు గాంధీ మార్కెట్ నుంచి హుస్సేన్ దదా అక్రమ్ అన్నారం విజయ్ కుమార్ కరీముల్లా తయూబ్, దంపూర్ బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర ఇనమడు గురించి, ఇంకా తుమ్మ పద్మావతి మురళి భట్టిప్రోల్ నుంచి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, మంగళగిరి నుంచి దామర్ల చినమస్తాన్ పెదమస్తాన్ రావు, ఇంకా దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి, నంద్యాల జిల్లా భానుముక్కల్ నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్, చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ హన్విత, సో పేరైతే పంపించలేదు, ఇరుసుమండ నుంచి అయితే పంపించారు ఎం రామ్మోహన్ రావు, ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు, గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్, హాయ్ అని పంపించారు కానీ ఆన్సర్ పంపించలేదేంటండి, ఆన్సర్ పంపిస్తే కదా మీ పేరు చదివేది, సో రైట్ ఆన్సర్ పంపించండి, సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చెబ్రోలు రవి, ఇనమడుగు నుంచి కొల్ల సుధాకర్ రెడ్డి, నెల్లూరు నుంచి ప్రసాద్ వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు, ఇంకా ముట్టలూరు విలేజ్ నుంచి దేవాంశిక రిషిధర్ స్వీటీ రైట్ ఆన్సర్, సో ఇదండి ఇట్లా రైట్ ఆన్సర్ పంపించారు. పుష్ప విలాపం రచయిత కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. సో మరి సెకండ్ క్వశ్చన్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సూపర్ నోవా అంటే ఏంటి, సూపర్ నోవా అంటే ఏంటి.

యా క్వశ్చన్ మాత్రం ఇంకోసారి అడగండి అనే రిక్వెస్ట్ వచ్చేస్తుంది, అందుకని ఇంకొక సాంగ్ కూడా వచ్చేస్తుంది, క్వశ్చన్ కూడా మీరు మళ్ళీ వినండి. సూపర్ నోవా అంటే ఏంటి? సో సూపర్ నోవా అంటే ఏంటి అనేది నా క్వశ్చన్ అనమాట. సో మరి మీ ఆన్సర్ నెక్స్ట్ సాంగ్ అయిపోయే లోపల నాకు పంపించేసేయండి.

సో మరి అదండి సంగతి. మరి సూపర్ నోవా అంటే ఏంటి అన్న నా ప్రశ్నకి ఆన్సర్ ఎవరు పంపించారు చూద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. వీరు రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాట్స్ అండి. ఇంకా వీరితో పాటుగా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, జస్ట్ స్టార్ లేదు నక్షత్రం అంటే కుదరదండి, సూపర్ నోవాకి నక్షత్రానికి చాలా తేడా ఉంది. సో స్టార్ అని నక్షత్రం అని కాదు, అది ఏంటి అనేది నాకు పంపించాలన్నమాట. సో మరి ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, ఇంకా తెర్తల ప్రసాద్ ట్రంక్ రోడ్ నెల్లూరు నుంచి, రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి, అనన్య చైత్ర నీరజ్ మోక్షిత్ ఎక్కడి నుంచి అనేది లేదు, ఆన్సర్ మాత్రం రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే సో రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. ఇంకా కడప నుంచి వినయ్ ప్రవీణ తులసి ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి సుశీల రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, సమీర్ నెల్లూరు నుంచి, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి భట్టిప్రోలు సత్యనారాయణ, సూర్యుడి కన్నా పెద్ద నక్షత్రం కానే కాదండి, వరగండి బద్రి విశాల నెల్లూరు నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, రేణుకా గోపరాజు కడప నుంచి, రకరకాల ఆన్సర్స్ పంపించారు. జస్ట్ నక్షత్రం అని, సూర్యుడి కన్నా పెద్దదని, స్పేస్లో ఉన్నదని, ఇట్లా చాలా వచ్చాయి. కో అవన్నీ మాత్రం రాంగ్ ఆన్సర్స్ అనమాట. జస్ట్ భారీ విస్ఫోటనం అన్నారు. భారీ విస్ఫోటనం ఏంటి, ఏం విస్ఫోటనం చెందింది అది కదా చెప్పాల్సింది. సో ఇంకా ఎస్ అలాంటి ఆన్సర్సే పంపిస్తున్నారు, పవర్ఫుల్ అండ్ లుమినస్ ఎక్స్ప్లో

భుజన్ అన్నారు, కానీ అది ఏంటి అనేది మాత్రం రాయలేదు. సో ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువళ్ళం కామినిగడ్డ నుంచి రైట్ ఆన్సర్. కాసల పద్మ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. గీతిక అభిరామ్ మను ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రైట్ ఆన్సర్. దైత భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. ఎందుకని అసలు మూకుమ్మడిగా ఒకటే డిసైడ్ అయిపోయారు, సూర్యుడి కంటే పెద్ద నక్షత్రం అనేసి. సో మెజారిటీ అలా ఆన్సర్ పంపించారు, సూర్యుడి కన్నా పెద్ద నక్షత్రం అన్నది కాదండి. సో ఆన్సర్ నేను చెప్పేస్తాను, రాంగ్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరూ రెడీగా ఉండండి, మరి రైట్ ఆన్సర్ ఏంటో చెప్పేస్తాను. భోగనాథన్ వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా ఇషరతుల్లా ఇబాతుల్లా భవానిపేట గ్రామం కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్. సురేంద్రనాథ్ ఝార్సుగూడ ఒరిస్సా నుంచి రైట్ ఆన్సర్. శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తికమక్కగా ఉన్నది. సో తికమక్క ఏం లేదండి, చాలా ఈజీ. అయితే ఈ సూపర్ నోవా అనేది ఎందుకు ఈరోజు ఈ ప్రశ్న అడిగాను అనేది నేను చెప్తాను, జస్ట్ వెయిట్. గుండుగొలం నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి. నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి దైద త్రివేణి, చిన్మయి, ప్రీతం. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు. మహేంద్ర తెనాల నుంచి. గణేష్ నెల్లూరు నుంచి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు. నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చేబ్రోలు రవి, ఇనమడుగు నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి, ఇంకా నెల్లూరు నుంచి ప్రసాద్. ధవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్యా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఆత్మకూరు నుంచి ఆదిశేషు. కుంచి రామూర్తి బెంగళూరు నుంచి. తెరట్ల ప్రసాద్ ట్రంక్ రోడ్ నెల్లూరు నుంచి. రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి. సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి. జరిగిన దినేష్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి. ప్రభా చీరాల నుంచి. సూర్యగ్రహణం ఉంది అందుకనే అంటున్నారు, సూర్యగ్రహణానికి సూపర్ నోవాకి సంబంధం ఏమీ లేదండి. సూపర్ నోవా వేరు, సూర్యగ్రహణం వేరు. ఓకే. దంపూర్ బలరామ్ రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇంకా తుమ్మ పద్మావతి ఇనుమడుగు నుంచి. ప్రశ్న మరొకసారి చెప్పరా? అయిపోయిందండి, టైం అయిపోయింది కదా. సో గాంధీ మార్కెట్ ఇంకోల్ నుంచి హుసేన్ దాదా అక్రమ్, అన్నారం విజయ్ కుమార్, కరీముల్లా, తయ్యూబ్, కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ. హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గశివయ్య, ముంతపెద్దన్న. చిలుక నారాయణ, అనసూయ, యమున, జంకంపేట నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి. సో ఇంతకీ ఈ సూపర్ నోవా అంటే ఏంటంటే ఆకాశంలో అత్యంత కాంతివంతంగా వెలుగుతూ పేలిపోయే నక్షత్రాన్ని సూపర్ నోవా అని అంటారనమాట. సో ఈ నక్షత్రం బాగా చాలా కాంతి, చాలా ఎనర్జీ వస్తుంది, భారీ స్థాయిలో విస్ఫోటనం సంబంధించి చాలా వెలుతురునిచ్చి చాలా ఎనర్జీ విడుదల చేసి ఆ స్టార్ అనేది పేలిపోవడం జరుగుతుంది, దాన్ని సూపర్ నోవా అంటారు. మరి ఈరోజే ఈ క్వశ్చన్ ఎందుకు అనంటే, సూపర్ నోవా ఇదే రోజున చాలా చాలా చాలా సంవత్సరాల క్రితం అంటే క్రీస్తు శకం 185వ సంవత్సరంలో చైనీస్ ఆస్ట్రోనామర్స్

గమనించారు అనమాట. ఫస్ట్ సూపర్ నోవాని అప్పుడు గమనించారు. సో అప్పటి నుంచి ఈ సూపర్ నోవాస్ వస్తూనే ఉన్నాయి. అలా స్టార్స్ కొన్ని పేలిపోతూ ఉంటాయి, అలా సూపర్ నోవాస్ వస్తూ పోతూ ఉంటాయి అనమాట. మరి అదండి ఈరోజు యువలయ. సో మళ్ళీ యువలయలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ జస్ట్ స్టే ట్యూన్డ్.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో అమరవాణి 9వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీమతి CH పావని వనలత, విద్యార్థి ఎస్టీ సాయి విష్ణు.
3: ప్రణామ అధ్యాపికాజీ.
4: ఆశీష్ ఆవో బయటో విష్ణు. ఆజ్ హమ్ కవి కబీర్ ఔర్ కవివర్ వృందిజీ కి నీత్ నీతి దోహె కే బారే మే పడేంగే. పాఠ కా అంశ హై అమర్ వాణి. పెహలే కవి పరిచయ బతాఉంగీ, ధ్యాన్ సే సునో. కబీర్ దాస్ హిందీ సాహిత్య కే నిర్గణ్ జ్ఞానాశ్రయ శాఖా కే ప్రతినిధి కవి తే. కబీర్ కి రచనాయే బీజక్ నామక్ గ్రంథ మే సంకలిత్ హై. వే పడే లికే నహీ తే, కింతు కబీర్ దాస్ జ్ఞానీ తే. చూడు, కబీర్ దాసు హిందీ సాహిత్య నిర్గుణ జ్ఞానాశ్రయ శాఖకు చెందిన గొప్ప కవి. వీరి రచనలు బీజక్ అను గ్రంథంలో లభించెను. కవి కబీర్ దాసు చదువుకోలేదు, కానీ గొప్ప జ్ఞానవంతులు. అచ్చా, అబ్ పెహలే కబీర్ కా పెహలా దోహా పడ్తీ హూ, ధ్యాన్ సే సునో.
3: జీ అధ్యాపికా జీ.
4: దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్. జో సుఖ్ మే సుమిరన్ కరే, దుఃఖ్ కాహే కో హోయ్. అచ్చా, అబ్ తుమ్ పడో.
3: జీ అధ్యాపికా జీ. దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్. జో సుఖ్ మే సుమిరన్ కరే, దుఃఖ్ కాహే కో హోయ్.
4: అబ్ సునో, కబీర్ కేతే హై కి దుఃఖ్ కే సమయ మే సబ్ లోగ్ భగవాన్ కో యాద్ కర్తే హై, లేకిన్ సుఖ్ కే దిన్ మే భగవాన్ కా స్మరణ హీ నహీ కర్తే. యది హమ్ లోగ్ సుఖ్ కే సమయ మే భీ భగవాన్ కా స్మరణ కరే తో దుఃఖ్ కైసే హో సక్తా హై. ఇస్లియే భగవాన్ కా స్మరణ సదా కర్నా చాహియే. కవి కబీరు ఈ విధంగా చెప్తున్నారు. ఏమని, దుఃఖ సమయంలో అందరూ కూడా భగవంతుని గుర్తు తెచ్చుకుంటారు. అంటే ఆపదలు వచ్చినప్పుడు దేవుడా రక్షించు అంటూ భగవంతుని ప్రార్థిస్తారు. కానీ సుఖంలో అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఎన్నడూ కూడా భగవంతుని తలుచుకోరు. కాబట్టి మనము సుఖంలో కూడా భగవంతుని స్మరించుకున్నట్లయితే అసలు మనుషులకు దుఃఖములు ఎందుకు కలుగుతాయి? అందువలన భగవంతుని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి అని కవి కబీరు చెప్తున్నారు. అచ్చా, అబ్ దేకో దూసరా దోహా బతాఉంగి.
3: జీ అధ్యాపికా జీ.
4: సునో, ధీరే ధీరే రే మనా, ధీరే సబ్ కుచ్ హోయ్. మాలీ సీచే సౌ ఘడా, ఋతు ఆయే ఫల్ హోయ్. అబ్ తుమ్ పడో.
3: ధీరే ధీరే రే మనా, ధీరే సబ్ కుచ్ హోయ్. మాలీ సీచే సౌ ఘడా, ఋతు ఆయే ఫల్ హోయ్.
4: అచ్చా, తుమ్నే టీక్ పడా. కవి కబీర్ దాస్ కహతే హై కి సారే కామ్ ధీరే ధీరే నిచ్చే సమయ పర్ హీ హోతే హై. శీఘ్రతా దిఖానే మాత్ర సే కోయే కామ్ నహీ హోతా. ఫల్ జల్దీ పానే కి అభిలాషా సే మాలీ సౌఘడే పానీ సే పేడ్ సీంచతా హై. తో భీ సమయ సే పెహలే పేడ్ సే కోయే ఫల్ నహీ మిల్తా. మౌసమ్ కే ఆనే పర్ హీ పేడ్ సే ఫల్ నికల్తే హై. ఇసీ ప్రకార్ జల్దబాజీ కర్నే మాత్ర సే కోయే కామ్ నహీ హోతా. కవి కబీర్ దాస్

0: ఈ విధంగా చెబుతున్నారు. అన్ని పనులు నెమ్మది నెమ్మదిగా సరియైన సమయంలోనే జరుగుతాయి. తొందర పడినంత మాత్రాన ఏ పని జరగదు. ఇప్పుడు పండ్లు త్వరగా పొందాలనే ఆకాంక్షతో తోటమాలి 100 కుండల నీరు చెట్టుకు పోసి తడిపినట్లయితే వెంటనే, అంటే కాలం కాని కాలంలో పండ్లు కాయవు. అంటే ఋతువు వచ్చినప్పుడే చెట్లకు పండ్లు కాస్తాయి. కాబట్టి తొందరపడినంత మాత్రాన ఏ పని వెంటనే జరగదు. అగ్లా దోహ పడతీ హూ ధ్యాన్ సే సునో.
1: జీ అధ్యాపికా జీ.
0: సాయి ఇత్నా దీజియే జామీ కుటుం సమాయ్ మై భీ భూకా నా రహూ సాధు నా భూకా జాయ్. అచ్చా అబ్ తుమ్ పడో.
1: జీ అధ్యాపికా జీ. సాయి నా ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ్ మై భీ భూఖా నా రహూ సాధు నా భూఖా జాయ్.
0: కవి కబీర్ భగవాన్ సే ఇస్ ప్రకార్ ప్రార్థనా కర్తే హై. హే భగవాన్, కృపా కర్కే ముజే ఇతనీ హీ సంపత్తి దీజియే జిస్సే మై అప్నే పరివార్ కా పోషణ కర్ సకూ, మేరీ భూఖ భీ మిట్ జాయ్, ఔర్ మేరే ఘర్ ఆయే సాధు లోగోం కీ భూఖ భీ మిటా సకూ. అర్థాత్ సాధు లోగోం కా ఆదర్ కర్నే కా పవిత్ర కామ్ హో సకే. కవి కబీర్దాసు భగవంతుడిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఓ పరమాత్మ, దయచేసి నా కుటుంబాన్ని పోషించుకోగలిగే ఇంకా నా ఆకలి తీర్చుకుని నా ఇంటికి వచ్చిన సాధువుల ఆకలిని కూడా తీర్చగలిగినంత సంపదనే నాకు ప్రసాదించు అని కబీరు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. అంటే మనుష్యులు వారికి సరిపడిన సంపద ఉన్నప్పటికీ దురాశతో ఎక్కువ సంపాదన కోసం అడ్డదారిలో సంపాదించే ప్రయత్నంలో ఎక్కువ తప్పులు చేస్తుంటున్నారని కవి కబీరు చెప్తున్నారు. అచ్చా అబ్ కవివర్ వృందకే దోహకే బారే మే జాన్లేంగే.
1: జీ అధ్యాపికా జీ.
0: అచ్చా సునో, కవివర్ వృంద్ హిందీ సాహిత్యకే రీతి కాల్ కే సూక్తికార్ కవియో మే ప్రముఖ్ హై. ఇన్కి ప్రసిద్ధ కా ముఖ్య కారణ్ వృంద్ సత్సయీ హై. ఉన్కే దోహే నీతిపరక్ ఔర్ ఉపదేశాత్మక్ హై. కవివర్యుల వృంద్ హిందీ సాహిత్య రీతికాలం సూక్తికారులైన కవులలో ప్రముఖులు. వీరి ప్రసిద్ధికి ముఖ్య కారణం వీరి యొక్క ప్రముఖ రచన వృంద్ సత్సయి. వీరి యొక్క దోహాలు నీతిని ఉపదేశాన్ని ఇస్తాయి. అచ్చా అప్సునో, ఉత్తమ్ జన్కే సంగమే సహజేహి సుఖ్ భాసి జైసే నృప్లావై ఇతర్ లేత్ సభా జన్వాసి. తుమ్ పడో.
1: జీ అధ్యాపికా జీ. ఉత్తమ్ జన్కే సంగ మే సహజే హి సుఖ భాసి జైసే నృప్ లావై ఇతర్ లేత్ సభా జన్వాసి.
0: తుమ్ని టీక్ పడా. అబ్ సునో, వృంద్ కహతే హై కి అచ్చే ఔర్ మహాన్ గుణ వాలోం కే సాంగత్య సే సదా సుఖీ మిల్తా హై. ఇసీ కా ఉదాహరణ్ వే ఇస్ తరహ్ దేతే హై. రాజా సభా మే ఇత్ర లేకర్ ఆతే హై తో ఉస్ సుగంధ కా సుఖ్ సభీ సభాసద్ లేతే హై. అర్థాత్ వే ఇతర్ కా అనుభవ్ కర్తే హై. నీతి కవి వృంద్ ఈ విధంగా చెప్పుచున్నారు. మంచివారు గొప్ప గుణములు కలవారి స్నేహం వలన ఎప్పుడూ సుఖం కలుగుతుంది. దీనికి ఇంకా ఉదాహరణ ఇస్తూ ఇలా అంటున్నారు. రాజు సభకు సుగంధ లేపనం రాసిన దుస్తులు ధరించి వచ్చినప్పుడు దాని సువాసన సుఖాన్ని ఆ సభలోని వారందరూ అనుభవించి సంతోషిస్తారు. అచ్చా అబ్ దూసరా దోహా దేఖ్లేంగే సునో. కరే బురాయి సుఖ్ చహై కైసే పావ్ కోయి రూపై బిర్వ ఆకుకో ఆమ్ కహాతే హోయి. అబ్ తుమ్ పడో.
1: జీ అధ్యాపికా జీ. కరై బురాయి సుఖ్ చహై కైసే పావ్ కోయి రూపై బిర్వ ఆకుకో ఆమ్ కహాతే హోయి.
0: కవివర్ వృందిజీ కహతే హై కి కోయి భీ బురాయి కర్కే సుఖ్ చాహే తో వహ్ కైసే మిల్ సక్తా హై. అర్థ హై కి బురా కర్కే సుఖ్ పానా అసంభవ్ హై. ఉదాహరణ దేతే వృంద్ కహతే హై కి ఆక్ కా పౌదా లగాకర్ ఆమ్ కా ఫల్ ప్రాప్త కర్నా కైసే సంభవ్ హోతా హై. ఉసీ తరహ్

0: भलाई करके ही सुख प्राप्त करना चाहिए, ना कि बुराई करके। ఎవరైనా చెడు చేసి సంతోషం కోరుకుంటే ఎలా కలుగుతుంది? అంటే కీడు చేసి సుఖం పొందుట ఎలా సాధ్యపడుతుంది? దీనికి కవి వృంద్ ఉదాహరణ ఇస్తూ ఇలా అన్నారు. జిల్లేడు మొక్క వేసి మామిడి పండు పొందటం ఎలా సాధ్యమవుతుంది? అదేవిధంగా మేలు చేస్తేనే సుఖాన్ని పొందగలం, అంతేగాని కీడు చేసి సుఖాన్ని పొందలేము. अब दूसरा दोहा पढ़ूंगी, ध्यान से सुनो।
1: जी अध्यापिका जी।
0: करत करत अभ्यास ते जड़मति होत सुजाना, रसरी आवत जात ते सिल पर परत निशान। अब तुम पढ़ो।
1: करत करत अभ्यास ते जड़मति होत सुजान, रसरी आवत जात ते सिल पर परत निशान।
0: सुनो, कविवर वृंदजी इस दोहे में अभ्यास का महत्व बताते हैं। वे कहते हैं कि अभ्यास से हम सब कुछ प्राप्त कर सकते हैं। इस विषय का उदाहरण वे इस तरह देते हैं। रस्सी की बार बार रगड़ से शिला पर भी निशान पड़ जाता है। इसी तरह अभ्यास करते करते मूर्ख भी ज्ञानी बन सकता है। कविवर्यलु वृंद ఈ దోహాలో సాధన యొక్క గొప్పదనాన్ని వర్ణించారు. సాధన చేస్తే మనం అన్నీ పొందగలం. దీనికి ఉదాహరణ ఇస్తూ వృంద కవి ఇంకా ఈ విధంగా అన్నారు. త్రాడు యొక్క ఒరిపిడి వలన బండరాయి మీద కూడా గుర్తు ఏర్పడుతుంది. ఇదే విధంగా సాధన చేయగా చేయగా మూర్ఖుడు కూడా పండితుడు కాగలడు అని చెప్పారు. అబ్ కుచ్ కఠిన్ శబ్దార్థ బతావుంగి లిఖ్ లో.
1: जी अध्यापिका जी बताइए। लिखूंगा।
0: सुमिरन
2: गट्टिका
0: गुर्तु तेच्चुकोनुटा।
1: सुमिरन गुर्तु तेच्चुकोनुटा।
0: काहे क्यों एंदुकु।
1: काहे क्यों एंदुकु।
0: होय होता है संभविंचुनु अनि अर्थम।
1: होय होता है संभविंचुनु।
0: धीरे धीरे मेल्ल मेल्लगा।
1: धीरे धीरे मेल्ल मेल्लगा।
0: मना मन मनसु।
1: मना मन मनसु।
0: माली तोटमाली।
1: माली तोटमाली।
0: सींचे नीरु पेट्टुटा।
1: सींचे नीरु पेट्टुटा।
0: घड़ा कुंडा।
1: घड़ा घड़ा कुंडा।
0: कुटुंब परिवार कुटुंबमु।
1: कुटुंब परिवार कुटुंबमु।
0: भूखा आकलितो उन्नवाडु।
1: भूखा ఆకలితో ఉన్నవాడు.
0: సాధు సాధువు.
1: సాధు సాధువు.
0: ఉత్తమ్ మంచి.
1: ఉత్తమ్ మంచి.
0: సంగ్ సాంగత్యము.
1: సంగ్ సాంగత్యము.
0: సహజేహి సహజంగానే.
1: సహజేహి సహజంగానే.
0: అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి జవాబ్ దో.
1: జీ అధ్యాపిక జీ.
0: కబీర్ కే అనుసార్ भगवान का स्मरण कब करते हैं?
1: अध्यापिका जी, लोग दुख में ही भगवान का स्मरण करते हैं।
0: लोग भगवान का स्मरण कब नहीं करते हैं?
1: लोग सुख में भगवान का स्मरण नहीं करते हैं। अध्यापिका जी,
0: कबीर के अनुसार फल कब फलते हैं?
1: अध्यापिका जी, कबीर के अनुसार ऋतु आने से ही फल फलते हैं।
0: दोहे में माली कितने घड़े सींचता है?
1: दोहे में माली 100 घड़े सींचता है।
0: कविवर वृंद के अनुसार उत्तम जन के संग से हमें क्या मिलता है?
1: अध्यापिका जी, उत्तम जन के संग से हमें सुख मिलता है।
0: लोग बुराई करने से किसे नहीं पाते हैं?
1: लोग बुराई करने से सुख नहीं पाते हैं। अध्यापिका जी।
0: अच्छा साई विष्णु, आज हमारा पाठ समाप्त हो गया।
1: धन्यवाद अध्यापिका जी।
0: सुभाशीष।
3: మీరింతవరకు అమరవాణి 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థి ఎస్టి సాయి విష్ణు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: లైవ్ విన్యాసం ఈనాటి కార్యక్రమంలో శ్రీ బివిఎస్ ప్రసాద్ గారి మృదంగం, శ్రీ ఎస్ఎస్ శంకర్ గారి ఘటం ఆదితాళం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా కేకే పాడిన ఆర్య చిత్రం నుంచి ఈ పాట, చంద్రబోస్ రచన.

మీరింతవరకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పెద్దరికం చిత్రం నుంచి పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గాయత్రి పాడిన గోదావరి చిత్రం నుంచి ఈ పాటకు వేటూరి సుందరరామూర్తి రచన

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వంతు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, యువవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ముందుగా ఒక వండర్ఫుల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటబ్బా అని ఆలోచిస్తున్నారా? అదే సింగిల్ వర్కింగ్ ఉమెన్స్ డే. ఇంట్లో ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్గా ఉంటూ ఉద్యోగం చేస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడ్డ ప్రతి అమ్మాయికి ముందుగా శాల్యూట్. ఒక్కసారి ఆలోచించండి, పొద్దున్నే లేచి వంట చేసుకోవాలి, టైంకి ఆఫీస్కి పరిగెత్తాలి, మళ్ళీ ఇంటికి వచ్చి అద్దెలు బిల్లులు ఇవన్నీ ఒక్కరే చూసుకోవాలంటే మామూలు విషయం కాదు కదా. ఒకవైపు జాబ్, ఇంకోవైపు సొంత పనులు, రెండింటినీ బ్యాలెన్స్డ్గా మేనేజ్ చేసుకుంటారు. ఒకప్పుడు ఒంటరిగా ఉంటే జనాలు ఏమనుకుంటారు అని భయపడేవాళ్ళు, కానీ ఇప్పటి అమ్మాయిలు అలా కాదు. నేను నా కాళ్ళ మీద నిలబడగలను, నా లైఫ్ వితౌట్ ఎనీ డిపెండెన్సీ చాలా హ్యాపీగా ఉందని ధైర్యంగా చెప్తున్నారు. సొంతగా సంపాదించడం అంటే ఓన్లీ డబ్బులు దాచుకోవడం మాత్రమే కాదు, లైఫ్లో తీసుకునే డెసిషన్స్ మనం సొంతగా తీసుకోగలగడం, మనపై మనకు నమ్మకం రావడం. నిజానికి సింగిల్ ఉమెన్స్ లైఫ్ అంత ఈజీ ఏమీ కాదు. ఆఫీస్ ప్రెషర్ ఒకవైపు ఉంటే ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఒక్కదానివే ఎలా ఉంటావు అని చుట్టుపక్కల వాళ్ళు ప్రశ్నలు, ఆ ప్రశ్నలన్నిటికీ వాళ్ళు తమ సక్సెస్తో ఒక చిన్న నవ్వుతో ఆన్సర్ ఇస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ జాబ్ అయినా, బిజినెస్ అయినా, టీచింగ్ అయినా, వేరే ఇతర ఏ రంగాల్లో అయినా ఈ రోజుల్లో ప్రతి చోట ఉమెన్స్ పోటీ పోటీగా పనిచేస్తున్నారు. అయితే ఈ సింగిల్ వర్కింగ్ ఉమెన్స్ డేని ఎవరు స్టార్ట్ చేశారు అంటే బార్బరా జెనీవివ్ మిల్లర్ అనే ఆవిడ 2006లో ఈ రోజున స్టార్ట్ చేసింది. అసలు దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే పెళ్లి కాకుండా లేదా ఒంటరిగా ఉంటూ తమ ఉద్యోగం వ్యాపారాల ద్వారా వాళ్ళకి వాళ్ళుగా బ్రతుకుతున్న మహిళల కృషిని, ధైర్యాన్ని గుర్తించి గౌరవించడం. అయితే ప్రతిరోజు ఆఫీస్ ప్రెషర్, ఇంటి పనులు మేనేజ్ చేసే క్రమంలో అమ్మాయిలు ఒక్కోసారి వాళ్ళ ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ మీకోసం కూడా మీరు టైం కేటాయించుకోవడం చాలా ముఖ్యం. నచ్చిన పాటలు వినడం, కాసేపు ప్రశాంతంగా కాఫీ తాగుతూ రీఛార్జ్ అవ్వడం చేస్తూ ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఫ్యూచర్ కోసం కొద్దిగా సేవింగ్స్ చేసుకోవడం వల్ల కొంచెం ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే సొంతగా సంపాదించడం వల్ల వచ్చే కాన్ఫిడెన్స్ కూడా వేరు. ఇంతకుముందు చిన్నదానికి కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఏం కావాలన్నా వాళ్ళకు వాళ్లే కొనుక్కోగలుగుతున్నారు. పేరెంట్స్కి నచ్చిన గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, నచ్చిన ట్రిప్స్కి వెళ్ళాలన్నా ఎవరి పర్మిషన్స్, సహాయాలు అక్కర్లేదు. అయితే దీనివల్ల ఇంకో లాభం కూడా ఉంది. బయట పని, ఇంట్లో పని చేయడం వల్ల మల్టీటాస్కింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. సో ఫ్రెండ్స్, సొంత సంపాదన అమ్మాయికి ఓన్లీ డబ్బులు మాత్రమే ఇవ్వదు, సమాజంలో ఆత్మగౌరవాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. మరిన్ని విషయాలు మాట్లాడుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

మంచి పాటను అయితే విన్నారు కదా. అయితే ఇప్పుడు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే నో చెప్పడం అనేది ఒక స్కిల్. ప్రతి విషయంలో అవును అనకుండా అవసరమైనప్పుడు వద్దని చెప్పడం ఎందుకు ముఖ్యం తెలుసుకుందాం. మనం చాలాసార్లు మనకిష్టం లేకపోయినా, మన వల్ల కాదు అని తెలిసినా, ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని భయపడి సరే అని చెప్పేస్తూ ఉంటాం. ఆఫీస్లో మన పని మాత్రమే కాకుండా వేరే వాళ్ళ వర్క్ నెత్తిన వేసుకోవడం దగ్గర నుంచి ఫ్రెండ్స్ అడిగారని ఇష్టం లేకపోయినా బయటకు వెళ్ళడం వరకు ప్రతిదానికి అవును అంటూ మన టైంని, మన పీస్ ఆఫ్ మైండ్ని వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. చాలా సందర్భాల్లో ఇది జరుగుతూ ఉంటుంది, అవునా? అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సింగిల్ వర్కింగ్ ఉమెన్స్ విషయానికి వస్తే ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేయాలని మాట్లాడుకున్నాం. అలాంటి టైంలో నో చెప్పడం రాకపోతే చాలా కష్టమవుతుంది. ఆఫీస్లో లేట్ నైట్ వర్క్ అయినా, సొసైటీలో ఎదురయ్యే అనవసరమైన ప్రశ్నలైనా మన హద్దులు ఏంటో మనం స్పష్టంగా చెప్పగలగాలి. నో చెప్పడం అంటే ఎదుటి వాళ్ళని అవమానించడం కాదు, మన ఎనర్జీని, మన సమయాన్ని కాపాడుకోవడం. అవసరమైన చోట ధైర్యంగా నో చెప్పినప్పుడే మన ప్రశాంతతకి మనం ఎస్ చెప్పినట్టు అవుతుంది.

అంతేకాదండోయ్, మనలో చాలామందికి ఒక నెగిటివ్ అపోహ ఉంటుంది. నో చెప్తే ఎదుటి వాళ్ళకి మన మీద నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుందేమో, లేకపోతే సంబంధాలు పాడైపోతాయేమో అని. కానీ నిజానికి మీరు ప్రతిదానికి అవును అని చెప్తుంటే మీ టైంకి మీ శ్రమకి ఉన్న వాల్యూ తగ్గిపోతుంది. మన లిమిట్స్ ఏంటో మనం స్పష్టంగా చెప్పినప్పుడే మన మాటకి ఒక బరువు, గౌరవం వస్తాయి, అది ఆఫీస్ అయినా బయట సొసైటీలో అయినా. సో ఫ్రెండ్స్, మనం ఎంత నేర్చుకున్నా ఎంత సంపాదించినా మన ప్రశాంతతను కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. కాబట్టి ఎక్కడ తగ్గకూడదో అక్కడ తగ్గకండి, ఎక్కడ నో చెప్పాలో అక్కడ హుందాగా నో చెప్పేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకునే కన్నా ముందు ఒక మంచి సాంగ్ను అయితే వినేద్దాం.

మంచి పాటను అయితే విన్నారు కదా. అయితే ఇందాక మనం నో చెప్పడం గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే కంటిన్యూస్ లెర్నింగ్, అంటే మారుతున్న కాలంతో పాటు మనం కూడా కొత్త స్కిల్స్ని నేర్చుకోవడం. ఒకప్పుడు చదువు పూర్తయి ఉద్యోగం రాగానే అమ్మయ్యా లైఫ్ సెట్ అయిపోయింది అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకే జాబ్లో 10-20 ఏళ్ళు ఉండిపోవడం కంటే మన మైండ్ సెట్ని స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళడమే అసలైన సక్సెస్. చాలామందికి ఒక ఆలోచన ఉంటుంది, నాకు ఆల్రెడీ 30 ఏళ్ళు వచ్చేసాయి, ఇప్పుడు కొత్తగా కోడింగ్ లేదా డిజిటల్ మార్కెటింగ్ లాంటివి నేర్చుకుంటే ఏమన్నా వర్కౌట్ అవుతుందా అని. అసలు ఏజ్ అనేది నేర్చుకోవడానికి ఎప్పుడూ సరిహద్దు కాదు. సాఫ్ట్వేర్ నుంచి ఆర్టిస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, బ్యాంకింగ్ వదిలేసి ఓన్ బిజినెస్, సోషల్ మీడియా, డిజైనింగ్ సైడ్ వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయితే అంతా బాగానే ఉంది, కానీ స్కిల్స్ని అప్గ్రేడ్ ఎందుకు చేసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. టెక్నాలజీ ప్రతిరోజు మారిపోతుంది, మనం రోజు వాడే ఫోన్ సాఫ్ట్వేర్నే నెలకోసారి అప్గ్రేడ్ చేస్తూ ఉంటాం కదా, మరి మన లైఫ్ అప్డేట్ అవ్వద్దా? కొత్త స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, ఆఫీస్లో కానీ ఇంకా ఎక్కడైనా కానీ మన ప్రొఫైల్కి డిమాండ్ పెరుగుతుంది. అంతేకాదు రొటీన్ వర్క్ నుంచి వచ్చే బోర్డమ్కి ఇది ఒక మంచి బ్రేక్ ఇస్తుంది, మనం నేర్చుకోవడం ఆపేసిన రోజే పెరగడం కూడా అయిపోతాం. అలాగే చాలామందికి టైం ఉండదు ఈ స్కిల్స్ని నేర్చుకోవడానికి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆఫీస్ ఇంటి పనులే సరిపోతాయి, ఇంకా చదువుకోవడానికి స్కిల్స్ నేర్చుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది అంటుంటారు. రోజుకి గంటల తరబడి కేటాయించాల్సిన పని లేదు, రోజులో కనీసం 20-30 నిమిషాలు చాలు. రోజువారీ ప్రయాణాల్లో ఉన్నప్పుడు పాడ్కాస్ట్లు, న్యూస్లు లాంటివి వినడం, లేకపోతే ఇంటర్నెట్ యూజ్ చేసి స్కిల్స్ గురించి తెలుసుకోవడం, ఆన్లైన్ కోర్సులు చూడడం, అబ్బో మనకు ఇంట్రెస్ట్ ఉండాలి కానీ చాలా మార్గాలు ఉన్నాయి. అయితే చాలామందికి ఒక కొత్త రంగంలోకి అడుగు పెట్టాలన్నా, ఏదైనా కొత్త స్కిల్ని నేర్చుకోవాలన్నా ఉన్న అతిపెద్ద భయం, నేను దీంట్లో సెట్ అవ్వకపోతే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే జనాలు ఏమనుకుంటారు అని. ఒక్కసారి ఆలోచించండి, మీరు నేర్చుకునే ప్రయత్నంలో ఫెయిల్ అయినా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే సాధిస్తారు. కెరియర్ చేంజ్ అనేది ఒక్కరోజులో జరిగే మ్యాజిక్ కాదు, అది ఒక ప్రాసెస్. సేఫ్గా ఉంటూనే పార్ట్ టైంగా లేదా వీకెండ్స్లో మీ ప్యాషన్ కోసం టైం కేటాయించడం వల్ల రిస్క్ తక్కువ ఉంటుంది. అలాగే మనం ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నాం అనేది కూడా మన ఎదుగుదలని డిసైడ్ చేస్తుంది. మీరు ఏ ఫీల్డ్లో ఎదగాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్లో ఆల్రెడీ ఉన్న పర్సన్స్తో పరిచయాలు పెంచుకోండి. వర్క్షాపులు లేదా ఆన్లైన్ కమ్యూనిటీ ద్వారా మీ ఆలోచనలకు తగిన మనుషులతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. మంచి సలహాదారుడు ఉంటే మనం 7 తరబడి శ్రమ పడాల్సిన పని లేదు. సో ఫ్రెండ్స్, కెరియర్ అనేది వన్ వే రోడ్ కాదు, మనకు నచ్చిన యూటర్న్ తీసుకునే స్వేచ్ఛ, కొత్త రూట్ ఎంచుకునే ధైర్యం మన చేతిలోనే ఉన్నాయి. లైఫ్లో ఏదైనా కొత్తది స్టార్ట్ చేయడానికి సరైన సమయం అంటూ ప్రత్యేకంగా ఏదీ ఉండదు. ఈరోజే ఈ క్షణమే ఆ సరైన సమయం అనుకోండి. కొత్తగా నేర్చుకోవడం వల్ల మన మైండ్ షార్ప్ అవుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకునే కన్నా ముందు ఒక మంచి పాటనైతే విందాం.

మంచి పాఠం అయితే విన్నారు కదా. ఇందాక మనం మన లైఫ్కి ఉపయోగపడే కొన్ని మంచి విషయాల గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనందరి జీవితాల్లో అత్యంత తీయనైన అలాగే ఎంతో ముఖ్యమైన మరొక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఫ్రెండ్షిప్, స్నేహం. ఇందాక మనం మాట్లాడుకున్నాం సొంతగా నిలబడటం, నో చెప్పడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ ప్రాసెస్లో మనకు తోడుగా ఉండే ఒక మంచి స్నేహితులు ఉండడం ఇంకొక ఎత్తు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, చిన్నప్పుడు స్నేహం చేయడం చాలా ఈజీ. బెంచ్ మీద పక్క పక్కన కూర్చుంటే చాలు, ఫ్రెండ్ అయిపోయేవాళ్ళు. కానీ వయసు పెరిగే కొద్దీ ఉద్యోగాలు, బాధ్యతలు వచ్చాక నిజమైన ఫ్రెండ్ని సంపాదించుకోవడం లేదా ఉన్న స్నేహాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పుడు. ముఖ్యంగా ఈ రోజుల్లో బిజీ లైఫ్లో అందరి నోట వినపడే మాట టైం లేదురా. కానీ నిజమైన ఫ్రెండ్కి మనం రోజు గంటల తరబడి మాట్లాడాల్సిన పని లేదు. నెలల తరబడి మాట్లాడకపోయినా అవసరం వచ్చినప్పుడు లేదా ఒక్కసారి ఫోన్ చేసి ఎరా ఎలా ఉన్నావు అని అడిగితే వచ్చే ఆ హాయి రిలీఫ్ వేరు. అప్పుడు మనం ఎంత టెన్షన్లో ఉన్నా సరే అంతా మర్చిపోయి ఒక్కసారి మనసు కుదుటపడుతుంది. ఇందాక మనం సింగిల్ వర్కింగ్ ఉమెన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఒంటరిగా వేరే వేరే రంగాల్లో ఉంటూ ఆఫీస్ ప్రెషర్ తట్టుకుంటూ బతికే వాళ్ళకి, ఇల్లే లేని ఊర్లో ఉండే వాళ్ళకి ఒక ఇంటి వాతావరణాన్ని ఇచ్చేది కూడా ఈ ఫ్రెండ్సే. మన సక్సెస్ని చూసి కుళ్ళుకోకుండా మనస్ఫూర్తిగా క్లాప్స్ కొట్టేది ఫ్రెండ్సే. మనం డల్గా ఉన్నప్పుడు నేనున్నానరా నీకు అని ధైర్యం చెప్పేది కూడా ఫ్రెండ్సే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి, ఫ్రెండ్స్లో క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. మన చుట్టూ 100 మంది హడావుడి చేసే ఫ్రెండ్స్ ఉన్నారా అని కాదు, మనం కష్టంలో ఉన్నా మానసికంగా కింద పడిపోతున్నా మనల్ని జడ్జ్ చేయకుండా అర్థం చేసుకునే ఒక్క నిజమైన ఫ్రెండ్ ఉంటే చాలు, లైఫ్ అంతా ఆనందంగా మారిపోతుంది. సైకాలజీ ప్రకారం రక్త సంబంధాలు మనకి పుట్టుకతో వస్తాయి, కానీ స్నేహం అనేది చోజన్ ఫ్యామిలీ, అంటే

మన మనస్తత్వానికి ఆలోచనకి తగ్గట్టుగా మనం ఎంచుకున్న సొంత కుటుంబం మనకు నచ్చేలా తీపి మాటలు చెప్పేవాడు కాదు. నిజమైన ఫ్రెండ్ మనకి కోపం వచ్చినా సరే నువ్వు చేసేది తప్పురా అని ముఖం మీద చెప్పి మనతో వాదించేవాడే మన ఫ్రెండ్. చాలామంది అనుకుంటారు ఎప్పుడూ తిడుతూ ఉండే ఫ్రెండ్కి మనమంటే ఇష్టం లేదేమో, లేకపోతే పక్కనోళ్ళు అనుకుంటారు వీళ్ళేంట్రా బాబు ఎప్పుడు చూసినా వాదించుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు, వీళ్ళేం ఫ్రెండ్స్రా బాబు అనుకుంటారు. కానీ వాడు మనల్ని తిడుతున్నాడు అంటే అర్థం మన మీద కోపం కాదు, మన మీద ఉన్న కేరింగ్. మనం ఏదైనా తప్పుదారిలో వెళ్తుంటే షర్ట్ కాలర్ పట్టుకొని ఆపి రే ఇది కరెక్ట్ కాదురా అని గద్దించి అవసరమైతే కొట్టి మనకు ధైర్యం చెప్పే హక్కు ఒక బెస్ట్ ఫ్రెండ్కి మాత్రమే ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో మనం ఎంత కోపంలో ఉన్నా సరే వాడిని తిరిగి ఒక మాట కూడా అనలేం, వాడి మాటని గౌరవిస్తాం. ఇది చాలామంది లైఫ్లో జరిగే ఉంటుంది. తిట్టే తిట్లు వినడానికి అదో లాగా ఉన్నా ఆ తిట్లు వెనక నువ్వు లైఫ్లో నాశనం అయిపోకూడదు అనే మంచి మనసు ఉంటుంది. వాడు తిట్టినంత మాత్రాన చెడ్డవాడైపోడు, మనకు తెలియకుండానే మనల్ని కాపాడి సొంత మనిషి అయిపోతాడు, అలా మనం మైండ్లో ఫిక్స్ అయిపోతాడు అంతే. కాబట్టి మీ లైఫ్లో కూడా ఇలాంటి ఫ్రెండ్, అంటే గొడవ ఏదైనా జరిగినప్పుడు మీ వైపు తప్పు ఉన్నా సరే మిమ్మల్ని వెనకేసుకొచ్చే ఫ్రెండ్, నిలదీసి తిట్టే ఫ్రెండ్ ఉంటే వాడిని వదులుకోకండి, వాడు మీకు దొరికిన అతిపెద్ద గిఫ్ట్. సో విన్నారుగా ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తిరిగి రేపటి యువవాణిలో కలుద్దాం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. పీపీపీ విధానంలో అభివృద్ది వేగవంతమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్రానికి ఈ విద్యా సంవత్సరంలో 325 అదనపు ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి పి చంద్రశేఖర్ తెలిపారు. ఇక వార్తల వివరాలు. పీపీపీ విధానంలో అభివృద్ది వేగవంతమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆదాయం రావాలన్నా అభివృద్ది జరగాలన్నా రాష్ట్రానికి పెట్టుబడులు అవసరమవుతాయన్నారు. ప్రైవేటు రంగంలో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని, ఇప్పటికే 11 లక్షల 37 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. రాష్ట సచివాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి ఈరోజు శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా 2024 నాటి పరిస్థితులు, తాజా పరిస్థితులపై వాస్తవాలను వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తలసరి ఆదాయం 95,231 రూపాయలుగా ఉండేదని, విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆదాయ వనరులను కోల్పోయిందన్నారు. 2025-26లో తలసరి ఆదాయం 2,94,507 రూపాయలుగా ఉందని చెప్పారు. గత 2 ఏళ్లలో సంక్షేమం కోసం 149,000 కోట్ల రూపాయలను ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: ఇప్పటికీ 1,49,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ పైన ఖర్చు పెట్టాం. అభివృద్ధి జరుగుతూనే వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టి 1,49,401 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో 30,607 గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాం. 5,757 కానిస్టేబుల్స్ పోస్ట్ ఇచ్చాం. మొత్తం అవుట్ సోర్సింగ్ పోస్టులు అన్ని కూడా ఇచ్చేసాం. మొత్తం మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా 68,296 కోట్లు ఇచ్చాం.
0: జలజీవన్ మిషన్ కింద అమరజీవి జలధార ప్రాజెక్టుతో గోదావరి జిల్లాల్లో తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించనుందని ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. జలజీవన్ మిషన్ పనుల పురోగతిపై మంగళగిరి క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 33 లక్షల మందికి దాహార్తి తీర్చేలా ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళుతున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా ముఖ్యమైన నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జలజీవన్ పనుల వేగం పెంచాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో 1,93 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి సత్యకుమార్ యాదవ్ ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకంపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని అన్నారు. గత ప్రభుత్వం మిగిల్చిన సుమారు 2,500 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చెల్లించడంతో పాటు గత 2 సంవత్సరాల్లో 8,300 కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేసిందని చెప్పారు. డాక్టర్ల నియామకాలు, ఔషధాల లభ్యత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవల వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ కేర్ సెంటర్లు, ప్రతి జిల్లాలో క్రిటికల్ కేర్ బ్లాక్లు, కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడిస్తూ,
2: ఇవాళ క్యాన్సర్ మీద ప్రధానంగా దృష్టి పెట్టాం. క్యాన్సర్ కేర్ సెంటర్లను నిర్మిస్తున్నాం. అదేవిధంగా ట్రామా అని దృష్టి పెట్టుకుని ప్రతి జిల్లాకు ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మిస్తున్నాం. ప్రధానంగా గ్రామాల్లో ఫస్ట్ పాయింట్ ఆఫ్ హెల్త్ కేర్ ఏదైతే ఉందో ఆ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను కూడా గతంలో పేర్లు పెట్టుకున్నారు కానీ నిర్మించలేదు. ఇవాళ కొత్తగా వేల సంఖ్యలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను కూడా నిర్మిస్తున్నాం. రాబోయే రోజుల్లో సంజీవిని కార్యక్రమం ద్వారా వ్యక్తి కేంద్రిత ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా, ఏదైతే క్రియేటివ్ క్యూరేటివ్ అప్రోచ్ కాకుండా ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, ప్రొయాక్టివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లి
0: నీట్ యూజీ 2026 ప్రవేశాలకు సంబంధించి అఖిల భారత కోటా, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర కోటా కౌన్సిలింగ్ కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైందని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి పులాల చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు, తల్లిదండ్రులు

కౌన్సిలింగ్ ప్రక్రియకు సంబంధించిన తేదీలను గమనించి నిర్దేశిత గడువులో అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. నీట్ యూజీ 2026లో తొలి విడత అఖిల భారత కోటా కౌన్సిలింగ్ రేపటి నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు చెప్పారు. రాష్ట కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు కొనసాగనుండగా చేరిన అభ్యర్థుల వివరాల రాష్ట స్థాయి ధృవీకరణ ఆగస్టు 29న జరగనుందని చెప్పారు. రాష్ట్రానికి ఈ విద్యా సంవత్సరంలో అదనంగా 325 ఎంబీబీఎస్ సీట్లు మంజూరయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఈ అదనపు సీట్ల కేటాయింపుతో మరింత మంది విద్యార్థులకు డాక్టర్ అయ్యే అవకాశం లభిస్తుందని వైస్ ఛాన్సలర్ తెలియజేశారు. రాష్ట్రంలోని దివ్యాంగులు సదరం సర్టిఫికెట్లు మరింత సులభంగా పొందటానికి వీలుగా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. మనమిత్ర, వాట్సాప్ గవర్నెన్స్ ను ఉపయోగించి దివ్యాంగులు ఇకపై తామున్న చోట నుంచి కేవలం మొబైల్ ఫోన్ ద్వారా సదరం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చని రియల్ టైమ్ గవర్నెన్స్ ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. దివ్యాంగుల కోసం సదరం సేవలను మనమిత్ర, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పొందే వీలు కల్పించినట్టు ఆర్టీజీఎస్ అధికారులు చెప్పారు. దీనివల్ల దివ్యాంగులు ఇకపై సదరం స్లాట్ బుకింగ్, స్లాట్ లభ్యత సమయం, సర్టిఫికెట్ డౌన్లోడ్ వంటి సేవల కోసం ఏ కార్యాలయానికి వెళ్లనవసరం లేదని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలతో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు విద్యార్థులకు సూచించారు. విజయవాడలోని వెల్లిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో డ్రగ్స్ సైబర్ క్రైమ్ అనే అంశంపై ఈరోజు జరిగిన ఒక అవగాహన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ, డ్రగ్స్ అనేది ఒక వ్యక్తి సమస్య మాత్రమే కాదని, దాని ప్రభావం మొత్తం కుటుంబం, సమాజంపై కూడా పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం సముద్ర సగటు మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రలో కొన్ని చోట్ల రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీపీపీ విధానంలో అభివృద్ది వేగవంతమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अद्य पाकिस्तानी सैन्यबलैः बागमण्डले निःशस्त्र नागरिकाणाम् उपरि गोलिका प्रहारः कृतः। ज्वाइंट अवामी एक्शन कमिटी इत्यनेन समूहेन प्रोक्तं यत् पाकिस्तानी सैन्यबलं निःशस्त्र नागरिकाणाम् उपरि अश्रु गैस इत्यस्य प्रहारम् अकरोत्। ज्वाइंट अवामी एक्शन कमिटी इत्यनेन घटनायाः चलच्चित्रं सामाजिकान्तर्जालीय पटले प्रसारितम्। इताः घटनाः पीओजेके इत्यत्र प्रदर्शनकारिणां विरुद्ध्य पाकिस्तानी सेनायाः वर्धमान क्रौरस्य मध्ये अभवन्। अनेन 50 अधिकाः जनाः मृत्युमुपगताः। झारखण्डे झारखण्ड लोक सेवायोगस्य झारखण्ड कर्मचारी चयन आयोगस्य च परीक्षासु कथित अनियमितता कारणात् सीबीआई अन्वेषणार्थं रांची नगरे छात्राणां विरोधः अद्य 11 दिनं यावत् अन्ववर्तत। आन्दोलनकारिणः अस्मिन् मासे 7 दिनाङ्के झारखण्ड विधानसभां यावत् याचनानां समर्थनार्थं आन्दोलनं करिष्यन्ति। अत्रांतरे भाजपेति दलस्य सदस्यः निशिकांत दुबे इत्येषः नियुक्ति प्रक्रियायां भ्रष्टाचारं स्वजनपक्षपातं च आरोपयन् सीबीआई अन्वेषणस्य याचनाम् अकरोत्। मुख्यमंत्री हेमंत सौरेनः उच्चतांत्रिक शिक्षा मंत्रिणः सुदिव्य कुमारस्य नेतृत्वे उच्चस्तरीय समितिं निर्मितवान्, या छात्रैः सह संवादं विधास्यति। अपि च सः समितिं मासत्रये स्वप्रतिवेदनं समर्पयितुम् आदिष्टवान्। होर्मुज जलमार्गे वस्तुवाहकपोते आक्रमणेन ऊर्जासङ्कटः वर्धितः। अमेरिका ईरानयोः शान्तिवार्तासु अनिश्चिततायाः स्थितिः वर्तते। अयं पोतः होर्मुज जलमार्गे आसीत् तदैव केनचित् अज्ञात प्रक्षेपास्त्रेण आक्रान्तः अभवत्। ब्रिटेन देशस्य यूके एमटीओ संस्थया निवेदितं यत् ओमान देशस्य अल खसब इति स्थानस्य उत्तर पूर्व दिशि 20 समुद्री मीले दूरे आक्रांतः पोतः आपत् संकटम् अजनयत्। एषा घटना तयोः उभयोः देशयोः मध्यस्थता वार्तायाः विषयम् अधिकृत्य विरोधाभासी कथनानन्तरं सम्भूता। उपभोक्तृ कार्य खाद्य सार्वजनिक वितरण मंत्री प्रहलाद जोशी अवोचत् यत् राष्ट्रीय खाद्य सुरक्षा संशोधन विधेयकं 23,000 वर्षस्य अन्तर्गतं कस्यापि राज्यस्य अथवा हितग्राहिणां कृते प्रदीयमानेषु अन्नधान्येषु किमपि न्यूनीकरणं न भविष्यति। अद्य राज्यसभायां प्रश्नोत्तरकाले अनुपूरक प्रश्नानाम् उत्तरं दत्त्वा श्रीजोशी अवोचत् यत् राष्ट्रीय खाद्य सुरक्षा संशोधनं विधेयकं 23,000 वर्षस्य प्रारूप विषये राज्यसर्वकारेभ्यः टिप्पण्यः परामर्शश्च अपेक्षिताः सन्ति। बैडमिंटन क्रीडायां भारतीय क्रीडकैः अद्य दक्षिण कोरिया देशस्य आसान नगरे BWF सुपर 30 कोरिया मास्टर्स इति प्रतियोगितायां स्वीय अभियानस्य शुभारंभः कृतः। इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపటి ప్రభాత ప్రసారంలో మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో ప్రసార విశేషాల అనంతరం 6:35 జానపద సంగీతం కార్యక్రమంలో భాగంగా ఎల్బిఎస్ నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి భజన బృందం పాడిన భజన కీర్తనలు వింటారు. 7:05 అలానే 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చెరకు సాగులో విత్తనపు తోటల ప్రాధాన్యత ఈ అంశం గురించి ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అధిపతి డాక్టర్ సత్యప్రియలలిత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్న మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో

హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండే శీర్షికన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని వివరాలను తెలుసుకుంటారు. 8:15కు పార్లమెంట్ రివ్యూ ఆంగ్లంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:40కు చిత్రమందిర్లో సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 9:15కు స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఈ రాత్రి 9:30కు గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 హరికథ ప్రసారమవుతుంది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. 11:00 హిందీలోను, 11:05కు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి మా ప్రభాత ప్రసారంలో ఉదయం 6 గంటలకు, అనంతరం 7 గంటలకు దేశభక్తి గీతం బృందగానం వింటారు. 6:05, అలానే 8:15 ఆంగ్లంలో వార్తాప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీరామ గానామృతం. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఓర్పు సహనం గురించి శ్రీ సుశర్మ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో సూక్ష్మధాతు లోపాలు సవరణ. 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 7:15 మీకు తెలుసా లైవ్ ఫోనిన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం. అనంతరం నేటిమాట శీర్షికన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల గురించిన కొన్ని వివరాలను తెలుసుకుంటారు. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ వై రామకృష్ణ. రేపు ఉదయం 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర అభిప్రాయ మాలిక వింటారు. అనంతరం కొన్ని సినిమా పాటలు వింటారు. ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు రిలే వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ సాయంత్రం మరియు రేపటి మా ప్రభాత ప్రసారంలో ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఈ రాత్రి 8:40 చిత్రమంజరిలో సినిమా పాటలు వింటారు. 9:30 గీతమాలిక కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. మీ అభిమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీతం కార్యక్రమంలో ఎల్బిఎస్ నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి భజన బృందం పాడిన భజన కీర్తనలు వింటారు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
2: సైబాల్,
1: నడుగుల తామరా
2: సైబాల్,
1: బురద పుల్లా
2: సైబాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎల్బిఎస్ నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి భజన బృందం పాడిన భజన కీర్తనలు.

0: మీరు ఇంతవరకు ఎల్బిఎస్ నగర్ శ్రీ భక్తాంజనేయ స్వామి భజన బృందం పాడిన భజన కీర్తనలు విన్నారు.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
0: ఈనాటి జానపద సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో ఈరోజు అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ మంత్రి, కనిష్ట మద్దతు ధర విధానం కింద చెరకు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, ఇతర వైవిధ్యభరితమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రైతులు వైవిధ్యమైన పంటల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తూ పప్పుధాన్యాలు, నూనె గింజలపై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు చెప్పారు. సాంప్రదాయ వ్యవసాయంతో పాటు పాడి, చెరకు, మొక్కజొన్న ఉత్పత్తి వంటి రంగాలకు కూడా ఆదాయ వనరులు విస్తరించాయని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడిందని మంత్రి తెలిపారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం ద్వారా రైతుల అవసరాలు తీర్చడానికి 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్టు ఆమె వెల్లడించారు. కిసాన్ క్రెడిట్ కార్డు సదుపాయాన్ని పశుసంవర్ధక, మత్స్య రంగాలకు కూడా విస్తరించినట్టు సీతారామన్ తెలిపారు. దీనివల్ల చేపల పెంపకం, పశువుల

పెంపకం, కోళ్ల పెంపకం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమైన రైతులు రాయితీ రుణాలు, ఆర్థిక సహాయం పొందడానికి వీలు కలిగిందని అన్నారు. మాదక ద్రవ్యాల నిరోధక బ్యూరో 27 దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు, 19 దేశాలతో అవగాహన ఒప్పందాల ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసింది. లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా ఈ విషయం తెలిపారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారం, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై పెరుగుతున్న సవాళ్ల దృష్ట్యా యువతను మాదక ద్రవ్యాల ముప్పు నుండి రక్షించడానికి ఎన్సీబీ సంబంధిత రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల పోలీసుల సమన్వయంతో నిఘా ఆధారిత ఆపరేషన్లు, ముందస్తు చర్యలు చేపడుతూనే ఉన్నట్టు ఆయన చెప్పారు. దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, దుర్వినియోగాన్ని అణిచివేయడానికి కేంద్ర రాష్ట మాదక ద్రవ్యాల చట్ట అమలు సంస్థలు, ఇతర భాగస్వాముల మధ్య మెరుగైన సమన్వయాన్ని సమకూర్చేందుకు 4 అంచెల నార్కో కోఆర్డినేషన్ సెంటర్ యంత్రాంగం ఏర్పాటు చేసినట్టు రాయ్ తెలియజేశారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. లోక్సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది. 1969 నాటి జనన మరణాల నమోదు చట్టాన్ని సవరించడం లక్ష్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఆలస్యంగా జరిగే నమోదు నిబంధనలను మరింత కఠినతరం చేయడానికి, జనన మరణాలను సకాలంలో నివేదించడాన్ని ప్రోత్సహించడానికి ఈ కొత్త బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ నిత్యానందరాయ్, జనన మరణాలు ఆలస్యంగా నమోదు చేసుకోవడం వల్ల దుర్వినియోగం జరిగే అవకాశం ఉన్నందున ఈ బిల్లును తెచ్చినట్టు తెలియజేశారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా 19 లక్షలకు పైగా గృహాలు ఉచిత విద్యుత్తు పొందుతున్నాయని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ పథకం దేశాన్ని స్వచ్ఛమైన ఇంధన సురక్షిత భవిష్యత్ వైపు సాగుతున్న ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. రూఫ్ టాప్ సోలార్ ద్వారా 25 వేలకు పైగా కేంద్ర ప్రభుత్వ భవనాలు, 81 వేలకు పైగా రాష్ట ప్రభుత్వ భవనాలు విద్యుత్తును పొందుతున్నట్టు మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. ప్రారంభ సదస్సులో ప్రసంగిస్తూ సిబ్బంది శిక్షణా శాఖ కార్యదర్శి రచనా షా, పరారీలో ఉన్న నేరస్తుల ఆచూకీ కనుగొనడానికి, అప్పగింతకు మద్దతివ్వడానికి, దొంగిలించబడిన ఆస్తులను తిరిగి పొందడానికి, నేరస్తులు అక్రమ నిధులు సరిహద్దులు దాటడానికి వీలు కల్పించే లోపాలను అరికట్టడానికి మరింత బలమైన సహకారం అందించాలని పిలుపునిచ్చారు. స్థిరమైన సమ్మిళిత అభివృద్దికి అవినీతి ప్రధాన అడ్డంకిగా మారిందని అన్నారు. ఇది పరిమితంగా ఉన్న ప్రభుత్వ వనరులను ఆసుపత్రులు, పాఠశాలలు, అత్యవసర మౌలిక సదుపాయాల నుండి మళ్లించి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అవినీతి సవాళ్లకు ఏ దేశమూ అతీతం కాదని, ఏ దేశమూ ఒంటరిగా దీనిని అధిగమించలేదని ఆమె పునరుద్ఘాటించారు. అక్రమ ఆర్థిక ప్రవాహాలను నిరోధించడానికి, ప్రజా వనరులను పరిరక్షించడానికి, అంతర్జాతీయ అవినీతి నిరోధక చర్యలను బలోపేతం చేయడానికి సమిష్టి సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారం అవసరమని ఆమె చెప్పారు. సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం పూర్తి తోడ్పాటు అందిస్తోందని బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే తాడిపల్లి 2 ఓపెన్ కాస్టును వేలం లేకుండానే కేంద్రం సింగరేణికి కేటాయించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలను భారత్ పూర్తిగా ఒక ప్రహసనంగా అభివర్ణించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, పాకిస్తాన్ బలగాలు జరుపుతున్న ప్రజా నిరసనలు, విచక్షణారహిత హత్యల నుంచి ఈ డొల్ల ప్రకటనలు వాస్తవాలను దాచలేవన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి కొనసాగుతున్న అణచివేతలో కనీసం 90 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని జైస్వాల్ తెలిపారు. ప్రజా అసంతృప్తికి పాకిస్తాన్ యంత్రాంగం తూటాలు, బ్లాకౌట్లు, భయభ్రాంతులకు గురిచేయడం అణచివేతతోనే సమాధానమిస్తోందని పేర్కొన్నారు. దీనికంతటికీ పాకిస్తాన్ను బాధ్యులను చెయ్యాలని, మానవ హక్కులపై ఆ దేశం చేస్తున్న కపట ఉపన్యాసాలను ప్రపంచం గుర్తించాలని అన్నారు.

అసోం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జార్ఖండ్, కేరళ, మాహే, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని పేర్కొంది. రేపు కర్ణాటక, రాయలసీమ, బీహార్, లక్షద్వీప్, జార్ఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2019 నుంచి 2026 మధ్య 36 దేశాల నుండి 274 మంది పరారీలో ఉన్న నేరస్తులను భారత్కు తీసుకొచ్చినట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. గత 3 ఏళ్లలో 401 మంది నేరస్తులపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపింది. 2025లో ప్రారంభించిన భారత్ పోల్ ద్వారా 1400కు పైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలను అనుసంధానించినట్టు వెల్లడించింది. 2019 నుంచి 2026 మధ్య పరారీలో ఉన్న నేరస్తులకు చెందిన 17,874 కోట్ల రూపాయల ఆస్తులను పిఎంఎల్ఏ కింద జప్తు చేసినట్టు తెలియజేసింది. ప్రజారోగ్య మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అభిమ్ కింద దేశవ్యాప్తంగా 32,961 కోట్ల 10 లక్షల రూపాయల పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. రాజ్యసభలో డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 11,000 సబ్ హెల్త్ సెంటర్లు, 5,456 పట్టణ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 2,151 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 744 ప్రజారోగ్య ప్రయోగశాలలు, 631 క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణానికి ఆమోదాలు ఇచ్చినట్టు తెలియజేశారు. ఎయిమ్స్, బీబీనగర్ తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు తృతీయ స్థాయి వైద్యం, వైద్య విద్య, పరిశోధనలో కీలకంగా పనిచేస్తోందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించింది. 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. అసోం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, సిక్కింలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో చెరకు సాగులో విత్తనపు తోటల ప్రాధాన్యత ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సత్యప్రియ లలిత గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी

0: अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, हाँ माटी भी तंदुरुस्त और लोग। अरे पहली वाली बात कहा,
1: पर हम तो सब यही डाले हैं।
0: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच है?
0: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज के जैविक खेती शुरू करूँगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: వినండి చెరకు సాగులో విత్తనపు తోటల ప్రాధాన్యత. ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఉయ్యూరు చెరకు పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సత్యప్రియ లలిత గారితో పరిచయం.
4: డాక్టర్ సత్యప్రియ లలిత గారు నమస్కారం మేడం. మీరు ఉయ్యూరు చెరకు పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా ఉన్నారు కదండి. మేడం ఈరోజు చెరకు విత్తనపు తోటలు వాటి యాజమాన్యం ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుందాం మేడం. ముందుగా చూసుకున్నట్టయితే అసలు ఈ చెరకు విత్తనపు తోటలు అంటే ఏమిటి మేడం?
5: అంటే చెరుకు పంట శాకీ పద్ధతి ద్వారా ప్రోత్సాహం చేయబడతా ఉంటుందండి. అంటే ఏంటంటే చెరుకు గడలను ముచ్చలుగా నరికేసి విత్తనంగా వాడుకుంటా ఉంటారు. ముడుకళ్ళ ముచ్చలుగా నరికి సాధారణంగా లేత గడలను కనుక మనం విత్తనంగా వాడితే కనుక మొలక శాతం బాగుంటుందండి. అందువల్ల ఏంటంటే ప్రత్యేకంగా 6 నుంచి 7 నెలల వయసున్న తోటలని విత్తనం కోసం పెంచుతూ ఉంటారు. ఈ విత్తనం తోటలనే దవ్వ తోటలు లేదా లేవడ తోటలు అని కూడా అంటారండి.
4: ఈ చెరుకులో అధిక దిగుబడి సాధించడానికి ఈ విత్తన తోటల ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఇవి అంత ఇంపార్టెంట్?
5: అంటే చెరుకులో అధిక దిగుబడి సాధించాలంటే దిగుబడి అనేది ప్రధానంగా గడలకు సంఖ్య బట్టి ఆధారపడి ఉంటుందండి. ఈ గడల సంఖ్య కనుక అధికంగా ఉండాలంటే ముందు అధిక మొలక శాతం ఇచ్చే రకం ఎన్నుకుంటా మనం ఉండాలి. అదే మొలక శాతం పెంచాలంటే మాత్రం ముదురు గడలు వాడకుండా ప్రత్యేకంగా లేత తోటల నుంచి విత్తనం వాడాల్సి ఉంటుందండి. ఎందుకంటే ముదురు గడల నుంచి కనుక విత్తనం వాడామనుకోండి మొలక తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా అంతకుముందు పంటలో తీసుకున్న ముదురు గడలు కాబట్టి ఆ గడ్లకు సోకిన తెగుళ్ళు ముఖ్యంగా ఎర్రకుళ్ళు తెగులు కానీ కాటుకు తెగులు లేదా గడ్డిదుబ్బు తెగులు ఇవన్నీ ఆ ముచ్చల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయండి. ఇంతేకాకుండా చెరుకు దీర్ఘకాలిక పంట, అంటే 10 నుంచి 11-12 నెలల వరకు చెరుకు పంట పొలంలో ఉంటుంది. కాబట్టి ఈ విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్ళు క్రిములు కాలక్రమేణా వృద్ధి చెంది మనం నరికేటప్పుడు చెరుకు దిగుబడిని కానీ పంచదార దిగుబడిని కానీ గణనీయంగా తగ్గిస్తూ ఉంటాయండి. దీని పర్యవసానం ఏమవుతుందంటే అతి ప్రశస్తమైన రకాలు కూడా సాగులో నుంచి అతి తక్కువ కాలంలోనే తీసివేయడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అధిక దిగుబడి కోసమే కాకుండా విత్తనం ద్వారా తెగుళ్ళ వ్యాప్తిని అరికట్టడానికి కూడా ఈ ప్రత్యేకంగా విత్తనం తోటలు పెంచుకొని నాణ్యమైన విత్తనం తయారు చేసుకోవడం అనేది చాలా అవసరం అన్నమాట.
4: మేడం అసలు చెరుకులో నాణ్యమైన విత్తనానికి ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే ఏం చెప్తారు?
5: ప్రథమంగా రకానికి సంబంధించిన జన్యు శుద్ధత కలిగి ఉండాలండి. కల్తీలు కానీ బెరుకులు కానీ ఏమి లేకుండా ఉండాలి. పురుగులు తెగుళ్ళు ఆశించి ఉండకూడదు. అంతేకాకుండా చెరుకు మొగ్గల ద్వారా మొలకెత్తుంది కాబట్టి, అంటే ముచ్చల ద్వారా నాటుతాము కాబట్టి ప్రతి కడుపు దగ్గర మొగ్గ అనేది ఆరోగ్యంగా ఉండాలన్నమాట. అంతేకాకుండా విత్తనం అనేది పుష్టిగా కొంచెం సౌష్ఠవంగా ఉండి కనులు మనకు ప్రస్ఫుటంగా కనపడాలి. కనులు అంటే మొగ్గలండి. అంటే మొలక శాతం కూడా బాగుండాలి. అంటే మొత్తం మొగ్గలలో మన అంటే మన చెరుకు ముచ్చలు నాటినప్పుడు మొలకెత్తిన మొగ్గలు అనేవి మొత్తం మొగ్గలు 5% మించకూడదండి. అంతేకాకుండా విత్తనానికి వేళ్ళు పగుళ్ళు కూడా ఉండకూడదు. ఆ విత్తనం మీద అంటే మొగ్గ మీద ఉండే పైపర్లు పచ్చగా లేతగా ఉండాలండి.
4: మేడం ఈ ముదురు గడల విత్తనం కంటే కూడా ఈ లేత గడల విత్తనం మంచిగా ఉండడానికి గల కారణాలు ఏమిటి మేడం?
5: ఇది లేత దవ్వతోట అంటాం కదండి. ఈ లేత దవ్వలో తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటుందండి. మనకి మొలక శాతం ఎక్కువ బాగుండాలంటే తేమ ఎక్కువ ఉండాలి. అంతేకాకుండా పోషక పదార్థాలు అయిన నత్రజని గ్లూకోజ్ లాంటి పంచదార అవన్నీ ఎక్కువ ఉండాలండి. ఈ లేత దవ్వలో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయన్నమాట. అంటే తేమ కానీ పోషకాలు కానీ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే మొలక తొందరగా వస్తుంది. వచ్చిన మొలక ఏంటంటే దృఢంగా ఏపుగా పెరుగుతుందండి. అంతేకాకుండా ఈ 6 నుంచి 7 నెలల వయసు గల లేత దవ్వతోట అనేది చెరగడ మొత్తం లేతగా ఉండటం వల్ల మొత్తాన్ని మనం విత్తనంగా వాడుకోగలుగుతామండి. అంతేకాకుండా ముదురు గడల విత్తనం కన్నా లేత గడల విత్తనంలో మొలక శాతం ఎక్కువ అంటే 65 నుంచి 80% వరకు ఉంటుందండి. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్ళు కూడా నివారించబడతాయి అన్నమాట. అదే కనుక మనం ముదురు తోటల నుంచి విత్తనం వాడామనుకోండి 50 నుంచి 55% మాత్రమే మొలక ఉంటుంది అందులో. అంతేకాకుండా మొక్క తోట ఆశించిన అంటే ముదురు గడలకు ఆశించిన పురుగులు తెగుళ్ళు తర్వాత పంటని ప్రారంభం నుంచే అంటే మొక్క మొలిచిన కానీ నష్టపరుస్తూ ఉంటాయండి.
4: ఈ ప్రత్యేకమైన విత్తనపు తోటల పెంపకంలో మేడం పాటించవలసిన మెలకువలు ఏమున్నాయి, అలాగే పొలం ఎంపికలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతు సోదరులు?
5: ఈ విత్తనం తోటల పెంపకానికి మనం ఎంపిక చేసుకునే పొలం అండి సారవంతంగా ఉండి మంచినీటి సదుపాయం కలిగి ఉండాలండి. ఇంతకుముందు సీజన్లో ఆ పొలంలో చెరుకు సాగి ఉండకూడదండి. అంటే ఏంటంటే కల్తీలు లేకుండా ఉంటుందన్నమాట అందువలన. అంతేకాకుండా పక్క పొలాల నుంచి నీళ్ల ద్వారా తెగుళ్ళు కానీ వ్యాపించే ప్రమాదం కూడా ఉండకూడదన్నమాట.

0: పొలాల్లోనండి, ఆమ్లవ గుణం కానీ క్షారత్వ గుణం కానీ ఉన్న పొలాలు పనికిరావండి. అంటే ఉదయం సుచిక తటస్థంగా ఉండే భూములు అయితే అనువుగా ఉంటాయండి. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే నీటి ముంపుకు గురికాకుండా యువకత సౌకర్యం కలిగి ఉండాలి, అంటే మురుగునీటి పారుదల సౌకర్యం కలిగి ఉండాలి. ముఖ్యంగా వర్షాకాలంలో సాగు చేసే తోటల్లో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకూడదండి, అంటే నీరు త్వరగా ఇంకిపోయే భూములు బాగా అనువుగా ఉంటాయండి.
1: డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగుండాలి.
0: అవునండి.
1: మేడం, విత్తన తోటల పెంపకంలో ఎరువుల యాజమాన్యం గురించి కూడా ఒకసారి చెప్పండి మేడం.
0: మనం పొలం దున్నినాకండి ఒక హెక్టార్కి 25 టన్నులు పసులు గెత్తం లేదా కంపోస్టు లేదా చెరుకు ఫ్యాక్టరీలో దొరుకుతుందండి ఫిల్టర్ మడ్ అనేది, అదైతే 12 టన్నుల వరకు సరిపోతుందండి ఒక హెక్టార్కి. ఇవి వేసి ఒక 20 నుంచి 20 సెంటీమీటర్లు లోతు దుక్కు చేయాల్సి ఉంటుందండి చెరుకు నాటే ముందు. ఆఖరి దుక్కులో ఎకరానికి ఒక 200 కిలోల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, ఒక 70 కిలోల వరకు మ్యూరేట్ ఆఫ్ పొటాషియం కలిపి వేయాలండి. దీనికి 60 సెంటీమీటర్ల వెడల్పులు బోదులు వేయాలండి. సాధారణంగా మనం ఏం చేస్తామంటే స్వల్పకాలిక రకాలని సాగు చేసినప్పుడు బోదులు 80 సెంటీమీటర్ల ఎడంలో వేస్తాము, మధ్యదీర్ఘకాలిక రకాలను అయితే 90 సెంటీమీటర్లు వేస్తామండి. కానీ ఇది ఈ విత్తనం తోట అనేది మనం 6-7 నెలలు కొట్టేస్తాం కాబట్టి ఇక్కడ 60 సెంటీమీటర్ల బోదులు సరిపోతాయండి. తర్వాత ఏంటంటే యూరియా విషయానికి వచ్చినట్లయితే నత్రజని ఎరువుని యూరియా రూపంలో నాటిన తర్వాత 30 రోజున 60 రోజున వేస్తూ ఉండాలండి. ఇది ఎకరానికి 150 కిలోలు సరిపోతుంది. సాధారణంగా మనం ప్రధానమైన తోటలో వేసేటప్పుడు మనం నాటిన 45 రోజున 90 రోజున చెప్తామండి. కానీ ఇది స్వల్పకాలంగా 6-7 నెలలు కొట్టేస్తాం కాబట్టి యూరియా మాత్రం విత్తనం తోటలో 1 నెలకి 2 నెలలకి వేయాల్సి ఉంటుంది 2 దఫాలుగా.
1: మేడం, ఈ తోటల్లో విత్తనం ఎంపికలో ఏమైనా జాతులు తీసుకోవాలా?
0: అవునండి. ఇప్పుడు ఈ విత్తనం తోటల పెంపకానికండి ముందు మనం తీసుకునేటప్పుడు 10 నెలల వయసున్న పోత పూయని ముదురు తోటల నుంచి విత్తనం తీసుకుంటామండి. ఈ విత్తనం అనేది కార్సి తోటల నుంచి కానీ పోత పూసిన తోటల నుంచి కానీ నీటి ముంపుకు కానీ నీటి ఎద్దడికి కానీ గురైన తోటల నుంచి మనం ఈ విత్తనం తీసుకోకూడదండి.
1: ఏంటి మేడం కారణం ఏంటి?
0: కార్సి తోటలో ఏంటంటే చీడపడల సమస్య అనేది మొక్క తోటలో కన్నా అధికంగా ఉంటుందండి. అందులో కార్సిలో కూడా పోత అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ పోత పూసినప్పుడు ఏమవుతుందంటే చెరుకులో ఉన్న మొగ్గలు ఉబ్బి నలిగిపోతాయి అన్నమాట. ఈ గడల్లో బెండు కూడా ఎక్కువగా ఉంటుందండి. అందువల్ల ఏమవుతుందంటే మొలకకి ఆహారం అనేది సరిగ్గా దొరకకుండా మొలక శాతం చాలా తక్కువ ఉంటుందండి. మొలకెత్తిన మొక్కలు కూడా సరిగ్గా పెరగవు అనమాట, దృఢంగా పెరగవండి. అదే నీటి ముంపు గురైన తోటల్లో అయితే గడల కణుపులు అడుగున వేర్లు పుడతాయి, బెండు కూడా ఏర్పడుతుందండి. దీనివల్ల మొలక సరిగ్గా రాదు, పైరు కూడా సరిగ్గా ఎదగదు అనమాట. అలాగే నీటి ఎద్దడి గురైన తోటల్లో కూడా బెండు ఎక్కువగా ఉంటుందండి.
1: ఇంకా ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా మేడం?
0: ఉన్నాయండి. ఈ ముదురు తోటల నుంచి మనం విత్తనం తీసుకున్నప్పుడు పై లేత భాగం తీసుకుంటాం, అంటే మనం 10 నెలల వయసు గల ముదురు తోటల నుంచి ప్రథమ శ్రేణి విత్తనం తోట పెంపకానికి విత్తనం తీసుకుంటున్నాం అండి. కాబట్టి ఏం చేయాలంటే అడుగున మొలక తక్కువ ఉంటుంది కాబట్టి పై లేత భాగం మాత్రమే వాడుకుంటామండి. ఎందుకంటే ముదిరిన గడలో తేమ, నత్రజని, గ్లూకోజ్ తక్కువ ఉంటాయండి, సుక్రోజ్ శాతం ఎక్కువ ఉంటుంది. అదే లేత విత్తనంలో అయితే తేమ ఎక్కువ ఉంటుంది, నత్రజని, గ్లూకోజ్ పాళ్ళు ఎక్కువ ఉండి మొలకకి అనువుగా ఉంటాయి అన్నమాట. ఇంకో విషయం, కింద భాగంలో పండుటాకులు ఎక్కువ ఉంటాయి, అవి రాలిపోతాయి. దానివల్ల ఏంటంటే కణుపుల వద్ద మొక్కలు ఏంటంటే వాతావరణంలో వేడి గాలికి కానీ సూర్యరశ్మి తాకడికి కానీ ఒడిలిపోతాయండి. తర్వాత ఎండిపోవడం కూడా ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఈ దెబ్బతగిలిన కళ్ళు మొలకెత్తే శక్తి కూడా కోల్పోతుంటాయి కాబట్టి మొలక శాతం తగ్గిపోతుంది. మనకు మొలక శాతం తగ్గినట్లయితే గడల సంఖ్య తగ్గిపోతుంది, దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి ప్రథమంగా రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ముందు మొలక శాతం ఎక్కువ ఉండేట్టుగా చూసుకోవాలి పొలంలో. అంతేకాకుండా పడిపోయిన తోటల్లో ఏమవుతుందంటే కింది తోటల కణుపుల దగ్గర వేళ్ళు అనేవి విస్తారంగా వ్యాపిస్తాయండి, ఆ మొక్కలు కూడా మొలకెత్తాం అన్నమాట. కాబట్టి మనం ముదురు తోటల నుంచి విత్తనం తీసుకునేటప్పుడు ప్రథమ శ్రేణి విత్తనం తోటల పెంపకానికి పైన లేత భాగాన్ని మాత్రమే వాడాల్సి ఉంటుంది.
1: అలాగే మేడం, మనం విత్తనం తీసుకునేటప్పుడు విత్తన శుద్ధి అనేది కూడా చాలా అవసరం కదా?
0: అవునండి.
1: దీని యొక్క ఉపయోగం ఏంటి మేడం?
0: అంటే విత్తన శుద్ధి చేసినట్లయితే మనం తర్వాత పైరు పెంచుకునేటప్పుడు విత్తనం ద్వారా వ్యాపించే తెగుళ్ళని క్రిములని కూడా మనం అరికట్టగలుగుతాం. అంటే ప్రాథమిక దశ నుంచి ఆశించకుండాను, అంతేకాకుండా సస్యరక్షణ చర్యలు ఖర్చు కూడా మనం తగ్గించుకోగలుగుతామండి. ఇప్పుడు విత్తన శుద్ధి ఎలా చేయాల్సి వస్తుంది అంటేనండి, వేడి నీటి శుద్ధి చేసే అవకాశం ఉన్న పరిస్థితుల్లో కనుక ముదురు తోటల నుంచి సేకరించే గడల్లో మధ్యభాగం తీసుకోవాల్సి ఉంటుందండి. తేమతో మిలితమైన వేడి గాలిలో 54 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 4 గంటలు ఉంచాలండి. అదే వేడి నీటి ఆవిరిలో అయితే కనుక 51 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 2 గంటలు ఉంచాల్సి ఉంటుంది. అంటే ఇది వేడి నీటి శుద్ధి చేసే అవకాశం ఉన్న కర్మాగారాలు ఉన్న చోట్ల మాత్రమే కుదురుతుందండి ఇది. ఇందులో కనుక 30 నిమిషాలు కనుక ఉంచినట్లయితే మనకి విత్తనం ద్వారా వ్యాపించే కాటుకు తెగులు, గడ్డుదుబ్బు తెగులు వంటి వాటిని నివారించుకోగలుగుతామండి. మనం ప్రాథమిక శ్రేణి విత్తన తోటల పెంపకానికండి డిసెంబర్ జనవరి మాసంలో ముదురు తోటల విత్తనం సేకరిస్తాం కాబట్టి దీనిని మాత్రమే వేడి నీటి శుద్ధి చేయాల్సి ఉంటుందండి. కానీ రెండో దఫా అంటే ద్వితీయ శ్రేణి విత్తనం తోటలు పెంచేటప్పుడు మనం జూలై ఆగస్టు మాసంలో నాటుతాం. ఈ విత్తనం ఏమిటంటే మొదటి దఫా లేవడ తోటలు అంటే మొదట డిసెంబర్ జనవరిలో మనం నాటి 6-7 నెలలు పెరిగినాక కొట్టే రెండో దఫా తోటలు నాటుతాం కాబట్టి ఇది లేతగా ఉంటుంది ఈ దవ. దీన్ని మాత్రం వేడి నీటి శుద్ధి చేయకూడదండి. ఇది వేడి నీటి శుద్ధి చేసామంటే మొలక శాతం తగ్గిపోతుంది. కాబట్టి మనం వేడి నీటి శుద్ధికి ఎప్పుడు వెళ్ళాలంటే మొదటి దఫా విత్తనం తోటలకే

0: ఉంటుంది. అదే రెండో దఫా విత్తనం తోటలకైతే అదే ప్రథమ శ్రేణి విత్తనం తోటలతో పాటు మనం శిలీంద్రనాశనంతో కానీ చేసుకోవచ్చండి. దీనికి వేడినీడు శుద్ధి అయిపోయిన తర్వాత విత్తనాన్ని ఒక కార్బనేజ్ ముందుని 150 గ్రాములు 300 లీటర్ల నీటిలో కలిపేసి ఒక 30 నిమిషాలు కనుక ఉంచినట్లయితే మొచ్చల ద్వారా వ్యాపించే అనాస కుళ్ళు తెగులు, మిగతా రకాల కుళ్ళు తెగులు అంటే నేల ద్వారా వచ్చిన కుళ్ళు తెగులు అన్ని మనం నివారించుకోగలుగుతాం అన్నమాట. ఆఖరిగా ఏం చేయాలంటే పులుసు పురుగు నివారణ కోసం మలతేన ముందుని 600 మిల్లీలీటర్లు 300 లీటర్ల నీటిలో అంటే 1 లీటర్కి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి ఆ ద్రావణంలో ఒక 10 నిమిషాలు ఉంచినట్లయితే విత్తనం ద్వారా వచ్చే పులుసు పురుగు లాంటి వాటిని మనం నివారించుకోగలుగుతాం.
1: మేడం, విత్తన శుద్ధి తర్వాత చేసుకోవాల్సినటువంటి యాజమాన్య పద్ధతులు ఏమన్నాయి మేడం?
0: మనం విత్తన శుద్ధి చేసినాక విత్తనాన్ని మొదటి దఫ అంటే ప్రథమ శ్రేణి విత్తన ఉత్పత్తికి పెంచుతామండి. ఇది డిసెంబర్ జనవరి మాసంలో నాటుకుంటాం అన్నమాట. ఈ పంటకి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో నీరు పెట్టాలండి. పైరేమో నీటి ఎద్దడికి కానీ అలాగే వర్షాకాలంలో నీటి ముంపుకు కానీ గురి కాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. అదే కలుపు నివారణ సమస్య వచ్చినప్పుడు ఏమవుతుందంటే కలుపు నివారణ కోసం నాటిన 3వ రోజున ఎట్రజిన్ ముందుని 2 కేజీలు అండి ఎకరానికి 450 లీటర్ల నీటిలో కలిపేసి 1 ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుందండి. అదే తర్వాత కనుక వచ్చిన కలుపు అయితే మొక్క మొలిచిన 20 రోజున మళ్ళీ 60 రోజున 2,4-D ఉందండి. ఇది 1.8 నుంచి 2 కిలోల వరకు ఎకరానికి వాడచ్చు. దానికి 1 లీటర్ డ్రామాక్సిన్ ముందును కలిపి ఎకరానికి పిచికారీ చేయాల్సి ఉంటుందండి. అంతేకాకుండా గడ్డి జాతి మొక్కలు కానీ వెడల్పాటు మొక్కలు కానీ ఎక్కువగా ఉన్నట్టయితే మెట్రిబుజిన్ ముందుని ఎకరానికి 500 గ్రాములు కూడా వాడచ్చు అండి. ప్రత్యేకంగా తుంగ కానీ వెడల్పాటు మొక్కలు ఎక్కువగా ఉంటే 1 లీటర్ 2,4-D అమైన్ సాల్ట్ని 200 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారీ చేయొచ్చండి. తర్వాత తీగజాతి మొక్కలు వస్తూ ఉంటాయండి. అవి వచ్చినట్లయితే ఎకరానికి 1 కిలో 2,4-D సోడియం సాల్ట్ని 200 లీటర్ల నీటిలో కలిపి అంటే 1 లీటర్ నీటికి 5 గ్రాములు చొప్పున అనమాట మొక్కలు అంటే తీగజాతి మొక్కలు ఎక్కడ ఉన్నాయో అక్కడ చోట పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనం కలుపు మందులు వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మెట్రిబుజన్ అనే మందుని 40 రోజుల లోపల మాత్రం వాడాల్సి ఉంటుందండి. మళ్ళీ పిలకల దశ పూర్తయినాక అంటే పెరకవు దశకు వచ్చిన తర్వాత వాడచ్చు. అంటే పిలకలు పెట్టే దశలో మాత్రం మెట్రిబుజన్ మందుని వాడకూడదండి. అంటే పైరు నాటిన 40 రోజుల తర్వాత మనం వాడకూడదు. ఎందుకంటే పిలకలు పెట్టే సంఖ్య తగ్గుతుందండి. కాబట్టి 40 రోజుల ముందర వాడుకోవచ్చు, పెరకవు దశ వచ్చిన తర్వాత వాడుకోవచ్చు. అంటే గ్రాన్ గ్రోత్ ఫేజ్ అంటాం. తర్వాత పైరు 4 నెలల వయసు వచ్చినాక కూలీలతో కానీ లేకపోతే నాగలతో అంతరకృషి చేసి కానీ మొక్క మొదలకి మట్టి ఎగదొయ్యాలండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే పైరు పడిపోకుండా మనం నివారించుకోగలుగుతాం.
1: అయితే ప్రధాన సస్యరక్షణ చర్యలు ఏమున్నాయి మేడం ఈ తోటల్లో?
0: అంటే పులుసు పురుగు ఆశించే పరిస్థితుల్లో అంటే పంట 4 నెలల వయసు వచ్చినప్పుడు మొక్క అడుగు భాగంలో ఆకులను రెల్ చేయాలండి గడలకి. తర్వాత మలాతియాన్ 2 మిల్లీలీటర్లు కానీ లేదా క్లోర్పైరిఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా డైమెథియేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుందండి. ఈ పైరు అంటే 4 నెలల వయసు ఉన్నప్పుడు ఎకరానికి 400 మిల్లీలీటర్ల మందు ద్రావణం అవసరమవుతూ ఉంటుంది. అది సాధారణంగా మనం పైరు నాటిన ప్రథమ దశలో ముందు వచ్చేది ఏంటంటే పేక పురుగు వస్తుందండి. పేక పురుగు నివారణకైతే నాటేటప్పుడే లోతైన కాలువల్లో లిండేని పొడి 1 ఎకరానికి 10 కిలోలు వేసి ముచ్చలు నాటుకోవచ్చు. లేదా ట్రైకోగ్రామ కిలోనిస్ అనే గుడ్డు పరాన్నజీవిని ఎకరానికి 20,000 చొప్పున చెరుకు నాటిన తర్వాత నెల నుంచి 30 రోజుల నుంచి 10 రోజుల వ్యవధిలో 4 సార్లు విడుదల చేయాల్సి ఉంటుందండి. దగ్గరగా తల్లి మనం కనుక ఇచ్చినట్లయితే పేకపురుగు ఉధృతి అనేది తగ్గుతుందండి. ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనం విత్తనం తోటలో మొత్తం 6 నెలల పంటకాలంలో కూడా కనీసం 4-5 సార్లు మనం పరిశీలించుకుంటాం అన్నమాట. ఏవైనా పురుగులు తెగుళ్ళు సోకిన దుబ్బులు ఉంటే అవి తీసివేయాల్సి ఉంటుందండి. సాధారణంగా ప్రధానమైన తెగుళ్ళు అంటే ఎర్రకుళ్ళు తెగులు, కాటుకు తెగులు, గడ్డిదుబ్బు తెగులు, ముఖ్యమైన పురుగులు పులుసు పురుగు, పేక పురుగు, ఇవన్నీ గరిష్ట స్థాయిలో అనుమతించిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు అందులో నుంచి మనం విత్తనం తీసుకోకూడదండి.
1: మేడం, రెండో దఫా విత్తన తోటలు ఏ విధంగా పెంచుకోవాలి మేడం?
0: ఈ ప్రథమ శ్రేణి విత్తనం తోటలు మనం డిసెంబరు జనవరి మాసంలో నాటుతామండి. ఇది 6-7 నెలలు పెరగనిస్తాము. తర్వాత అది మొత్తం గడ్డంతా కొట్టేసి 3 కళ్ళ ముచ్చలుగా నరుకుతామండి. వేరొక పొలంలో జూలై ఆగస్టు మాసాల్లో 2వ దఫా ద్వితీయ శ్రేణి విత్తన తోటల పెంపకానికి నాటుకుంటాం అన్నమాట. ద్వితీయ శ్రేణి తోటలు నాటేటప్పటికి వర్షాకాలం అవుతుందండి. కాబట్టి ఈ తోటలు మెరక భూముల్లో నాటడానికి మనం ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఈ లేత దవను వేడినీటి శుద్ధి చేయకూడదండి. కార్బనేజం మందు ద్రావణంతో శుద్ధి చేసుకోవచ్చు. తర్వాత దాన్ని నాటుకోవాల్సి ఉంటుంది. మిగతా ప్రథమ కృషి కానీ ఎరువుల వేత కానీ నీటి యాజమాన్యం కలుపు నివారణ ఇందాక చెప్పుకున్నట్టు మొదటి దఫా విత్తనం తోటలలాగానే ఆ తోటలు ఎలా పెంచామో అలాగే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ తోటలు కూడా 6 నెలలు పెరగనిస్తామండి. ఇవి కూడా మొత్తం గళ్ళు ముచ్చులుగా నరికి అప్పుడు అసలు పెంచాల్సిన తోటలకు మనం విత్తనంగా వాడుకుంటాం అన్నమాట ప్రధాన పొలంలో. ఇలా ఒకే సంవత్సరంలో 6-7 నెలల వయసు గల తోటలు అన్నమాట వరుసగా పెంచామనుకోండి 12 నుంచి 14 నెలల అనంతరం ఏమవుతుందంటే సుమారు 8 రెట్లు మనం విత్తనాన్ని వృద్ధి చేయగలుగుతామండి. అంటే 1 హెక్టార్ భూమిలో ముందు నాటామనుకోండి, జనవరిలో ప్రథమ శ్రేణి విత్తనం నాటామనుకోండి, దాన్ని కొట్టేసి జూలై ఆగస్టులో వేరొక పొలంలో మళ్ళీ నాటామనుకోండి, చివరికి ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు 80 నుంచి 100 హెక్టార్ల భూమిలో నాటడానికి సరిపడా విత్తనం

0: మనం తయారు చేసుకోగలుగుతామండి. ఇప్పుడు ఈ విత్తనం తోటల నుంచి కనుక మనం విత్తనం వాడినట్లయితే, ముదురు తోటల నుంచి కనుక విత్తనం వాడినప్పుడు కొన్నా కూడా ఒక హెక్టార్కి 10 నుంచి 15 టన్నుల వరకు అధిక దిగుబడి వస్తుందని పరిశోధన ఫలితాలు కూడా తెలియజేస్తున్నాయండి.
1: ఇటువంటి ప్రత్యేక విత్తన తోటల పెంపకం వలన లాభాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి వివరించండి మేడం.
0: అంటే 6 నెలల వయసు కలిగిన ఈ లేబర్ తోటల్లో ఏమవుతుందంటే వాళ్ళకి చెరుకు గడంతా విత్తనంగా ఉపయోగించుకోవచ్చు అండి. తర్వాత మొలక శాతం అధికంగా ఉంటుంది, అంటే 65 నుంచి 80% ఉంటుంది. మొలక శాతం ఎక్కువగా ఉన్నప్పుడు గడల సంఖ్య ఎక్కువగా ఉంటుందండి. గడల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు చెరుకు దిగుబడి ఎక్కువగా వస్తుంది. అంటే ఒక హెక్టార్కి 10 నుంచి 15 టన్నుల వరకు దిగుబడి అధికంగా వస్తుందండి ఈ విత్తనం తోటల నుంచి కనుక మనం విత్తనం వాడుకున్నట్లయితే. అంతేకాకుండా లేత దవ నుంచి వచ్చే మొలక ఏంటంటే దృఢంగా ఏపుగా పెరుగుతుంది, పైరు ఆరోగ్యంగా ఎక్కువ బరువు కూడా గడలు ఎక్కువ బరువుతో వచ్చి దిగుబడి కూడా పెరుగుతుంది. తర్వాత విత్తనం ద్వారా మనం వచ్చే తెగుళ్ళ వ్యాప్తిని అరికట్టగలటం వల్ల ఏమవుతుందంటే సస్యరక్షణ చర్యల ఖర్చు తగ్గించుకోగలుగుతాము. అంతేకాకుండా ప్రశస్తమైన రకాల సాగు నుంచి త్వరగా కనుమరుగయ్యే ప్రమాదం కూడా లేకుండా జాగ్రత్త పడగలం. కొత్త రకాలు మనం సాగులోకి తీసుకొచ్చినప్పుడు ఇలా 2 దఫాలుగా విత్తనం తోటలు పెంచుకున్నట్టయితే 8 నుంచి 10 రెట్ల వరకు మనం విత్తనం అభివృద్ధి చేసుకోగలుగుతామండి. తద్వారా విత్తనాన్ని త్వరగా వ్యాప్తి చేయగలుగుతాం అన్నమాట.
1: ధన్యవాదాలండి డాక్టర్ సత్యప్రియ లలిత గారు. ఈరోజు రైతు సోదరులకి చెరకు విత్తనపు తోటలు యాజమాన్యం ఎలా చేపట్టుకోవాలి, దాని ప్రాముఖ్యత ఏంటి చక్కగా వివరించారు. మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
0: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు చెరకు సాగులో విత్తనపు తోటల ప్రాధాన్యత ఈ అంశం గురించి కృష్ణా జిల్లా ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి సత్యప్రియ లలిత గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింత వరకు విన్నారు. కార్యక్రమంలో చివరిగా వరి పొలాల్లో ఉపయోగపడే పనిముట్ల గురించి తెలుసుకుందాం. వరి పొలాల్లో ఉపయోగపడే పనిముట్లలో ముఖ్యంగా దమ్ము చేసే పనిముట్లు, ఇంకా వరి నాటే యంత్రాలు, అంతరకృషికి వాడే పనిముట్లు ఇట్లా రకరకాలుగా అందుబాటులో ఉన్నాయి. ముందుగా వరి నాటే యంత్రాలను కనుక మనం చూసుకున్నట్లయితే, వరి సాగు చేసే రైతాంగం వరి నారును నారుమడి నుండి తీసి తిరిగి ప్రధాన పొలంలో నాటుకోవటానికి కావలసిన వ్యవసాయ కూలీలు దొరకక సరైన సమయంలో నాట్లు వేయలేక చాలా ఇబ్బందులు గురయ్యి నాట్లను ఇబ్బందికరంగా ముగిస్తున్నారు. దీనికి ముఖ్యమైనటువంటి కారణం వరి నాట్లు వేయడం శ్రమతో కూడుకున్నటువంటి పని, ఇంకా బురదలో చేయవలసినటువంటి పని కూడాను. మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఆర్థిక స్థితిగతులు వరి నాట్లు నాటేటటువంటి పనులను చేపట్టడానికి సుముఖతను చూపడటం లేదు. ఇందుకు ప్రత్యామ్నాయంగా వరి నాటేటటువంటి యంత్రాలను ప్రవేశపెట్టడం జరిగింది. దీనిని 20 సంవత్సరాల ముందుగానే ప్రవేశపెట్టినప్పటికీ మన రాష్ట్రంలో అంతగా రైతు ఆదరణ పొందలేదనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మన దేశంలో తలెత్తినటువంటి వ్యవసాయ కూలీల కొరత రైతాంగాన్ని ఈ నాట్ల యంత్రాల వైపు చూసేలా చేసింది. ఈ వరి నాటు యంత్రంలో ముఖ్యమైనది నారు పెంచడం. ఈ నారును ప్లాస్టిక్ ప్రత్యేక ట్రైల్లో కానీ లేదా నిర్ధారించిన పద్ధతుల ద్వారా మాత్రమే పెంచిన నారును యంత్రం ద్వారా నాటేందుకు వీలవుతుంది. ఈ నారును నారుమళ్ళలో కూడా ప్లాస్టిక్ షీట్ను పరిచి దానిమీద పలచగా మట్టిని వేసి దానిమీద మొలకెత్తిన వరి విత్తనాలను చల్లి పలచగా నీరుతో తడపటం వల్ల నారును పెంచుకోవచ్చు. ఇలా 15 నుండి 20 రోజుల నారును, అంటే 12 నుంచి 15 సెంటీమీటర్లు పెరిగినటువంటి నారును ట్రే కొలతలకు అనుగుణంగా కత్తిరించి యంత్రం ద్వారా చాలా సమర్థవంతంగా ఈ ప్లాస్టిక్ ఫిలింపై పెంచడంలో ఇబ్బందులతో పాటు మట్టి మందము, విత్తనం సాంద్రత సరిసమానంగా ఉండేటట్లు చేయడం చాలా కష్టమైనటువంటి పని. దీనికి ప్రత్యామ్నాయంగా ట్రే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పద్ధతిలో ప్లాస్టిక్ ట్రేలు సుమారు 600 గ్రాముల మట్టిని నింపి ఆ తర్వాత విత్తనాన్ని పరిచి ఆపై మట్టి, ఇంకా ఎక్కువగా పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ వేయటం, ఆపై నీరు చిలకడం వరకు ఒకే కన్వేయర్ యంత్రం ద్వారా నిర్వర్తించవచ్చు. ఇలాంటి 80 ట్రేలు 1 ఎకరా పొలానికి కావలసి ఉంటుంది. ఈ ట్రేలను పొలంలో ఒక మూలన పలుచటి నీటిని కట్టి దాంట్లో ఉంచి 15 నుండి 25 రోజులు పెంచి నారును యంత్రం ద్వారా సమర్థవంతంగా నాటుకోవచ్చు. నాటే ముందు పలుచగా నీరు పెట్టడం వల్ల వరి నారు నాటే యంత్రం సులువుగా నడిచేందుకు వీలవుతుంది. ఈ యంత్రం ద్వారా నాటినప్పుడు 8 సాళ్లలో ఒకే మారు నాటడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకించి అమర్చిన వేళ లాంటి అమరిక ట్రే నుండి నారును తీసి పొలంలో నాటడం జరుగుతుంది. ఇకపోతే సాళ్లలో నాటుకు మధ్య సుమారు 14 నుండి 23 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ నాట్లు పడే లోతును గమనించి మనకు కావలసిన విధంగా నేలను బట్టి లోతు మార్చుకునేందుకు వీలవుతుంది. ఈ యంత్రం ద్వారా రోజుకు 2 నుంచి 6 ఎకరాల వరి నాట్లను వేసుకోవచ్చు. వ్యవసాయ కూలీల ఖర్చు సుమారు 40% తగ్గుతుంది. దీని ఖరీదు 2,75,000 నుండి 18 లక్షల వరకు ఉంటుంది. కాబట్టి నాటే యంత్రం వాడేందుకు ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సామూహికంగా 1 గ్రామంలో 1 లేదా 2 యంత్రాలను ఉంచుకొని వాడటం ఎంతైనా ఆదాయకరంగా ఉంటుంది. ఇక అంతరకృషికి వాడే పనిముట్లు కనుక మనం చూసుకున్నట్లయితే, పంట ఏదైనా అంతరకృషి చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ. ఇలా అంతరకృషి చేయడం వల్ల పంట పొలంలో కలుపు నివారించడమే కాక మొక్క వేళ్ల దగ్గర నేలను గుల్లబారే విధంగా చేసి తద్వారా వేళ్లు గాలిని పీల్చుకోవడమే కాక బాగా లోపలికి పాకి భూమి లోపలి పొరల్లోకి నీటిని సమర్థవంతంగా పొందుతుంది. ఈ అంతరకృషి సులభతరం చేయాలి అంటే విత్తనాన్ని సాళ్లలో విత్తుకోవాలి. అప్పుడే ఈ యంత్రకృషిని యాంత్రీకరణ చేసేందుకు వీలవుతుంది. వీటి యంత్రాల్లో ముఖ్యమైనది లాంగ్ హ్యాండిల్ వీడర్. ఇంకా ఎడ్లతో నడిచే అంతరకృషికి ఉపయోగపడే యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వరి పొలాల్లో ఉపయోగపడే పనిముట్ల గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వికసిత్ భారత్ కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. సొంత ఇల్లు అనేది సగటు మనిషి జీవిత కళ. ఆ కళను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకువచ్చిందే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం, ఇంకా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం. ఈ పథకం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన గృహ నిర్మాణ కార్యక్రమాలలో ఒకటి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం సరసమైన గృహ ఎంపికలను అందించడం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల వారికి గృహ యాజమాన్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అందరికీ గృహ వసతి అనే లక్ష్యానికి మద్దతుగా దీనిని రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో అర్హులైన కుటుంబాలు సురక్షితమైన శాశ్వతమైన గృహాలను పొందేందుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. మారుతున్న గృహ అవసరాలను తీర్చడానికి ఈ పథకం విస్తరించి అభివృద్ధి చెందింది. మరి ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి వివరంగా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ దామెరా బ్రాంచ్ మేనేజర్ ఎస్ నిఖిల్ చక్రవర్తి గారు. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్ చెప్పండి, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అంటే ఏమిటి, దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? సార్
1: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. అందరికీ ఇల్లు అనే ఒక లక్ష్యంతో మొదలైంది. ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ మరియు మధ్య ఆయ వర్గాల ప్రజలకు పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి ఈ పథకం సహాయం చేస్తుంది. 2015-25 జూన్ ప్రధానమంత్రి గారు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకాన్ని ప్రారంభించారు.
0: సార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అంటే ఏమిటి?
1: ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అనేది కూడా పిఎంఏవై అర్బన్ యొక్క కొత్త దశ. దీనిని 2024లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన కుటుంబాలకు కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి, కొనుగోలు చేయడానికి లేదా ఇప్పటికే ఉన్న ఇంటిని విస్తరించుకోవడానికి ఆర్థిక సహాయం అందించబడుతుంది.

0: ప్రధానమంత్రి 2.0 యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అందరికీ ఇల్లు అనే కాన్సెప్టే ద్వారానే ఏర్పడింది. కాకపోతే ఇక్కడ చిన్న మార్పు చేయబడింది. 1 కోటి ఇల్లు మాత్రమే ఈ స్కీమ్ కింద మనకు అర్హులకు ఇవ్వడానికి ఉంది. ప్రధానమంత్రి 2.0 అనేది పిఎంఏవై అర్బన్ 1 స్కీమ్ కి ఒక ఎక్స్టెన్షన్ లాగా అనుకోవచ్చు మనము. దీన్ని కేంద్ర ప్రభుత్వం 2024లో ఆమోదించింది. ఈ పథకం కింద కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి, కొనుగోలు చేయడానికి మరియు ఒకవేళ ఇల్లు ఉన్నవారికి దాన్ని విస్తరించుకోవడానికి ఉపయోగపడే స్కీమ్. దీని ద్వారా మనము ఆర్థిక సహాయం పొందొచ్చు. ఇందులో 1 కోటి మందికి మాత్రమే లబ్ధి చేకూర్చే విధంగా స్కీమ్ డిజైన్ చేయబడింది.
1: ఓకే సార్, మరి ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందడానికి దీనికి సంబంధించినటువంటి అర్హత ప్రమాణాలు ఏ విధంగా ఉండాలి సార్?
0: ఇందులో ముఖ్యంగా భారతీయ పౌరులే ఉండాలి. కుటుంబంలో పక్క ఇల్లు ఉండకూడదు. గతంలో కేంద్ర ప్రభుత్వ గృహ పథకాల కింద ప్రయోజనం పొందకూడదు. ఆదాయ పరిమితులు కూడా ఉన్నాయి. ఆదాయ పరిమితుల్లో వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్న వారు ఈడబ్ల్యూఎస్ స్కీమ్ కింద ఎలిజిబుల్ ఉంటారు. ఈడబ్ల్యూఎస్ అంటే వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉన్న కుటుంబాలను ఈడబ్ల్యూఎస్ కింద కన్సిడర్ చేస్తారు. ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని అంటారు. ఇందులో కుటుంబ ఆదాయం మొత్తం కూడా 3 లక్షల లోపే ఉండాలి. 3 లక్షల నుంచి 6 లక్షలు ఉన్న వారు లో ఇన్కమ్ గ్రూప్ అంటే ఎల్ఐజీస్ కింద ఎలిజిబుల్ గా ఉంటారు. 6 లక్షల నుంచి 9 లక్షల మధ్య ఉన్నవారు ఎంఐజీ కేటగిరీలో వస్తారు. ఎంఐజీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అండి. వీరందరూ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అర్హులు. 9 లక్షల ఆదాయం దాటిన వాళ్ళు ఎవరు కూడా ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ కాదు.
1: బాగుంది సార్. మరి ఈ పథకం ద్వారా రుణాన్ని పొందడానికి ఎలాంటి పత్రాలు సమర్పించాలి, అవి ఎక్కడ ఇవ్వాలి?
0: ముందుగా మనకు కేవైసీ అండి, అంటే ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డు కానీ మనకు సంబంధించిన ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏవైనా కూడా ముందుగా మనం మన దగ్గర ఉంచుకోవాలి. దీంతో పాటు ఆదాయ ధృవీకరణ పత్రం, మనం ఏ స్కీమ్ కింద ఎలిజిబుల్ అవుతాం, ఈడబ్ల్యూఎస్ఆ, ఎల్ఐజీ, ఎంఐజీ తెలుసుకోవడానికి మనకు ఆదాయ ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీ కావాలి. మన ఆదాయ ధృవీకరణ పత్రాల్లో ముఖ్యంగా మనకు కావాల్సింది పే స్లిప్స్ కానీ ఐటీ రిటర్న్స్ కానీ ఉండాలి. ఒకవేళ ఎంప్లాయీ కనుక అయితే సాలరీ స్లిప్స్ ఇస్తారు, లేదు మనం స్వతహాగా ఏదైనా వ్యాపారం చేసుకుంటున్నామంటే మనం ఐటీ రిటర్న్స్ అనేవి సబ్మిట్ చేయాలి. దీంతో పాటు 6 నెలల బ్యాంక్ స్టేట్మెంట్, మన ఏదైతే భూమి కానీ ఇల్లు కానీ సంబంధించిన డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ కానీ మన ఓనర్షిప్ డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా బ్యాంక్ లో సబ్మిట్ చేస్తే సరిపోతుంది.
1: బాగుంది సార్. మరి ఈ పథకం కింద ఎంత ఇంటి పరిమాణం వరకు రుణాన్ని అందిస్తారు, లబ్ధిదారులు ఎంత వరకు రుణాన్ని పొందవచ్చు?
0: ఇందులో కూడా మన కేటగిరీ వైజ్ ఉన్నాయండి. ఈడబ్ల్యూఎస్ లో మనకు 30 చదరపు మీటర్ల వరకు అంటే దాదాపు 320 చదరపు అడుగుల వరకు ఇంటి నిర్మాణంకి లోన్ తీసుకోవచ్చు. ఎల్ఐజీ కేటగిరీలో ఉన్నవారు 60 చదరపు మీటర్ల వరకు, మరియు ఎంఐజీ కేటగిరీలో ఉన్న వాళ్ళు 120 చదరపు మీటర్ల వరకు ఇంటి నిర్మాణంలో భాగం కావచ్చు. ఇందులో బ్యాంకులో గరిష్టంగా ఇచ్చే లోను 25 లక్షలండి.
1: సార్, ఒకవేళ ఒక వ్యక్తి 10 లక్షలు రుణాన్ని పొందాడు అనుకోండి, వారికి నెల నెల ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది?
0: 10 లక్షల రుణం తీసుకున్న వ్యక్తికి ఒక మనము గరిష్టంగా 20 సంవత్సరాలు వాళ్ళ ఏజ్ని బట్టి అంటే 30 ఏళ్ళ వ్యక్తికి ఇంకో 30 సంవత్సరాలు లోన్ పీరియడ్ పెట్టుకోవచ్చు. అంటే ఒక 60 ఏళ్ళ వరకు అతను కట్టడానికి సిద్ధంగా ఉంటాడు. సో 30 ఏళ్ళు మనము లోన్ టర్మ్ పెట్టుకుంటే 10 లక్షలకు 30 సంవత్సరాలకు గాను అతనికి పడే ఇంట్రెస్ట్ రేట్ అంటే 7% నుంచి 8.5-9%, అంటే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క విధంగా ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తాయండి. మీ సిబిల్ బేస్ చేసుకొని సిబిల్ని బట్టి 7.5 అనుకుందాం, మనం ఒక 7.5 ఇంట్రెస్ట్ రేట్కి అనుకుంటే అతడు 7,000 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది ప్రతి నెల. 10 లక్షల రూపాయలు 30 సంవత్సరాలకు గాను 7.5 ఇంట్రెస్ట్ రేట్తో అతను కట్టాల్సింది 7,000 రూపాయలు మాత్రమే.
1: మరి ఈ పథకం కింద సబ్సిడీ వస్తుందా సార్?
0: వస్తుందండి, తప్పకుండా వస్తుంది. ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజీ, ఎంఐజీ ఈ ఇన్కమ్ గ్రూప్స్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను చెప్పిన విధంగా ఎన్నైతే చదరపు అడుగు స్థలంలో ఇల్లు నిర్మిస్తున్నారో దాని కండిషన్తో పాటు మీ ఆదాయ ధృవీకరణ అన్ని సమర్పించిన పిమ్మట మీ లోన్కి ఖచ్చితంగా సబ్సిడీ వస్తుంది. ఆ సబ్సిడీ కూడా 5 సంవత్సరాల్లో 5 విడతల్లో ఇస్తారు. గరిష్ట సబ్సిడీ 180,000 మాత్రమే.
1: ఓకే అండి, బాగుంది. సబ్సిడీ అనేది గరిష్టంగా 180,000 అన్నారు. ఓకే సార్, మరి ఈ పథకం యొక్క అమలు అనేది ఎంత కాలం వరకు ఉంటుంది?
0: ఈ పథకం 5 సంవత్సరాల వరకు అండి, 2024 నుంచి 2029 వరకు. మన అర్హులైన వ్యక్తులందరూ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ లో సబ్సిడీ అనేది రిలీజ్ చేయబడుతుంది. 1 కోటి మందికి మాత్రమే ఉంది కాబట్టి ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఈ సబ్సిడీ అనేది పొందగలుగుతారు.
1: ఓకే అండి. సార్, మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రకారం పక్కా ఇల్లు అంటే ఏమిటి సార్?
0: ఈ పథకం ప్రకారం పక్కా ఇల్లు అంటే ఖచ్చితంగా ఆర్సీసీ రూఫ్ అయ్యాలి, అంటే మన బిల్డింగ్ అయ్యే ఉండాలి, దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి, సీవేజ్ అంటే మన కాలువలు కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ ఖచ్చితంగా ఉన్న ఇంటిని మాత్రమే పక్కా ఇళ్ళ కింద పరిగణించబడుతుంది. సెప్టిక్ ట్యాంక్ ఖచ్చితంగా అన్ని ఇవన్నీ ప్రభుత్వం ఏవైతే నిబంధనలు పెడుతుందో ఆ నిబంధనలు ఉన్న అన్ని వర్తిస్తేనే పక్కా ఇంటి కింద ప్రమాణిస్తారు.
1: సార్, మరి ఒకవేళ గతంలో గృహ నిర్మాణ పథకాల ద్వారా ప్రయోజనాలు పొంది ఉంటే మళ్ళీ ఈ పథకం ద్వారా రుణం పొందవచ్చా?
0: ముందుగా చెప్పిన విధంగా ముందుగానే ఎవరైనా లబ్ధిదారులు వేరే

0: పథకం కింద, కేంద్ర ప్రభుత్వ పథకం కింద లబ్ధి పొంది ఉంటే ఈ పథకం ద్వారా పొందడానికి అర్హులు కాదు. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకునే వారు మాత్రమే, వారి పేరు మీద ఎటువంటి ఇల్లు లేదు, వారి కుటుంబ సభ్యుల పేరు మీద కూడా ఎటువంటి ఇల్లు లేని వారు మాత్రమే అర్హులు. ఇంతకుముందు ఎటువంటి పథకం కింద కానీ వాళ్ళు ఏ సబ్సిడీ కానీ ఏ సదుపాయం కానీ పొందని వాళ్ళు మాత్రమే అర్హులు.
1: సార్, మరి ఈ రుణాన్ని ఎవరి పేరు పైన పొందవచ్చు?
0: ఈ రుణాన్ని కుటుంబంలో పొందడానికి ఎవరైనా అర్హులే, కాకపోతే మహిళా యాజమాన్యం తప్పనిసరి. మహిళలు ఖచ్చితంగా ఇంటి యాజమాన్యం ఉండి తీరాల్సిందే.

0: అంటే ఈ రుణాన్ని పొందడానికి ఖచ్చితంగా మహిళా యజమానురాలై ఉండాలంటారు.
1: అంతేయండి.
0: సార్ మరి ఇంకా రుణాన్ని ఏ బ్యాంకులలో అందజేస్తారు మరియు బ్యాంకులలో పరిశీలించే అంశాలు ఏ విధంగా ఉంటాయి?
1: ఈ రుణాన్ని అన్ని గవర్నమెంట్ బ్యాంకులలో, ప్రైవేట్ బ్యాంకులలో, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలలో ప్రతి ఒక్క లబ్ధిదారుడు, అంటే అర్హులైన లబ్ధిదారులు పొందవచ్చు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, మన తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఇలాంటి పలు రకాల బ్యాంకులు ఈ పథకం కింద అందరికీ చేయూతనిస్తున్నాయి. ఇందులో ముఖ్యమైన అంశాలు, వీరు ఏ బ్యాంక్ అయినా పరిశీలించే ముఖ్యమైన అంశాలు నాలుగు చెప్తాను. ముందుగా మీ సిబిల్ అండి, అంటే మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఎలాగ ఉంది అనేది వాళ్ళు ఖచ్చితంగా సిబిల్ ద్వారా చెక్ చేస్తారు. మీరు ఇంతకుముందు తీసుకున్న లోన్స్ కానీ, బయట చేసిన అప్పులు ఏ విధంగా కడుతున్నారు, రెగ్యులర్గా కడుతున్నారు లేదా అనేది ఖచ్చితంగా చూస్తారు. దీంతోపాటు మీ యొక్క ఆదాయ స్థిరత్వం, అంటే మీ యొక్క ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, రెగ్యులర్గా వస్తుందా లేదా, ఏవైనా గ్యాప్స్ ఉన్నాయా, ప్రతి నెల మీకు వచ్చే ఆదాయాన్ని వెరిఫై చేస్తారు శాలరీ స్లిప్స్తో కానీ, మీకు వచ్చే బిజినెస్ స్టేట్మెంట్స్ని వెరిఫై చేయడం కానీ చేస్తారు. అలాగే మీరు ఎక్కడైతే ఇల్లు కట్టదలుచుకున్నారో ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వెరిఫై చేయడం, లీగల్గా అవి వ్యాలిడా కాదా, వాటి ద్వారా మీకు స్థిరమైన హక్కు ఉందా లేదా అనేది వెరిఫై చేస్తారు. అలాగే నిర్మాణ అంచనా, మీరు కట్టే ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది అనే అంచనా వేస్తారు, దాని ద్వారానే లోన్ అనేది శాంక్షన్ చేయబడుతుంది. ఎంప్లాయీస్కి అయితే మనకు శాలరీ స్లిప్స్ చూస్తారండి. మనకు వచ్చే శాలరీ ఏదైతే ఉందో, నెలవారీ జీతం, 3 నెలల జీతాన్ని యావరేజ్గా తీసుకొని బ్యాంక్ అనేది మన ఈఎంఐస్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అనేది ధృవీకరిస్తారు. సపోజ్ మీకు ఒక 50,000 జీతం వస్తుంది అనుకోండి, దాంట్లో 60% మాత్రమే ఈఎంఐస్ పెట్టుకోవడానికి ఉంటుంది, అంటే ఒక 30,000 మాత్రమే ఈఎంఐ పెట్టుకోవడానికి ఉంటుంది, 20,000 మన నెలవారీ ఖర్చులకు చూసుకోవడానికి. ఈ 30,000లో కూడా ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్, అంటే బయట లోన్స్ తీసుకుని ఉన్నారు, ఏదైనా పర్సనల్ లోన్ కానీ చిన్న వెహికల్ లోన్ కానీ తీసుకుని ఉంటే ఆ ఈఎంఐ తీసేసి ఆ 30,000లోంచి మిగిలింది మాత్రమే ఈ లోన్కి ఈఎంఐ పెట్టుకోవచ్చు అండి. అలాగే మన బిజినెస్ పర్సన్స్కి ఐటీఆర్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అనేది ఎవ్రీ ఇయర్ మనం ఫైల్ చేస్తుంటాం, అది ఖచ్చితంగా 3 సంవత్సరాల ఐటీఆర్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. ఒకవేళ లేని పక్షంలో 2 సంవత్సరాల ఐటీఆర్తో వాళ్ళు వాళ్ళ పాలసీలో ఉంటే వాళ్ళు చేయగలుగుతారు. మీకు వచ్చే వార్షిక ఆదాయాన్ని 12 భాగాలు, అంటే బై 12 చేసేసి నెలకి ఎంత వస్తుంది అనేది దాన్ని లెక్క చేసుకుని మళ్ళీ 60-40 రేషియోలో క్యాల్కులేట్ చేస్తారు. మన వ్యాపారం చేసే వారికి ఖచ్చితంగా వాళ్ళకి వ్యాపారానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉండాలండి. ట్రేడ్ లైసెన్స్ కానీ, లేబర్ లైసెన్స్ కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది.
0: ఇంకా ప్రత్యేక వర్గాలకు చెందిన వారికి ఈ పథకం ద్వారా ఎంతవరకు రుణాన్ని అందిస్తారు?
1: ప్రత్యేక వర్గాలు అనగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్, నిర్మాణ కార్మికులు, పిఎం విశ్వకర్మకు సంబంధించిన లబ్ధిదారులు, ఇలాంటి వారందరూ కూడా దీంట్లో లోన్ తీసుకోవచ్చు. వీరికి కూడా గరిష్టంగా 25 లక్షల వరకు లోన్ ఇవ్వవచ్చు, దాంతోపాటు సబ్సిడీ కూడా 180,000 వరకు ఇవ్వచ్చు. ఏజ్ లిమిట్ అనేది మనకి ఆదాయం బట్టి చూస్తారండి, ఒక బ్యాంకు నుంచి ఒక బ్యాంక్కి మారుతుంటుంది పాలసీ. మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 70 ఇయర్స్ వరకు లోన్ చేయవచ్చు. ఇంకొక ముఖ్యమైన పాయింట్ అండి, మనకి ఈ పథకంలో ఖచ్చితంగా మనం జియో ట్యాగింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణ దశలను ప్రభుత్వం జీపీఎస్ ఫోటోల ద్వారా పరిశీలిస్తుంది అన్నమాట. దీన్ని సాధారణంగా 3 సార్లు జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది, నిర్మాణానికి ముందు, నిర్మాణం జరుగుతున్నప్పుడు, నిర్మాణం పూర్తయిన తర్వాత. ఈ 3 స్టేజుల్లో కూడా ఫోటోలు ఖచ్చితంగా లొకేషన్ ధృవీకరణ జరుగుతుంది. ఈ ఫోటోలను మనము పోర్టల్లో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
0: సార్ ఇప్పుడు మీరు జియో ట్యాగింగ్ని అప్లై చేసుకోవచ్చు అన్నారు కదా, మరి ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి?
1: ముందుగా మనం లోన్ అప్లై చేయడానికి పిఎంఏవై 2.0లో మన ఆధార్ కార్డు, మన ఫ్యామిలీ డీటెయిల్స్తో పాటు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్నాక మనకు ఏదైతే బ్యాంక్ అకౌంట్, మన దగ్గరలో ఉన్న బ్యాంక్ కానీ, మనకు బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉందో ఆ బ్యాంక్ కానీ సెలెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఆ బ్యాంకులో మన అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు లోన్ శాంక్షన్ చేసి దాంట్లో మనకి అప్రూవల్ ఇచ్చాక ముందు, నిర్మాణానికి ముందు ఫొటోస్, నిర్మాణం జరిగినప్పుడు ఫొటోస్, నిర్మాణం తర్వాత ఫొటోస్, ఆ ఫోటోలోనే జియో ట్యాగింగ్ చేయాలి.
0: బాగుంది సార్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మరియు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం అంటే ఏమిటి? ఇంకా ఈ పథకం ద్వారా ఎంతవరకు రుణాన్ని పొందవచ్చు, ఏ విధంగా పొందవచ్చు మొదలైనటువంటి విషయాల గురించి మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్.
1: ధన్యవాదాలండి.
2: ఇప్పటి వరకు వికసిత భారత్ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణ.
3: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
4: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
3: అంతా మంచిగున్నాను రా.
4: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
5: నాన్న.
3: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
4: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్,

0: ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవరా? అగో ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ആകാശവാണി മാർക്കാപ്പുറം കേന്ദ്രം.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని వివరాలను మనం తెలుసుకుందాం. కార్యక్రమంలో ముందుగా ఒక విద్యా సమాచార ప్రకటన చూద్దాం. ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీటెక్ అగ్రికల్చర్ ఫుడ్ టెక్నాలజీలో ప్రవేశాలకు సంబంధించిన విద్యా సమాచార ప్రకటన ఇది. ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం గుంటూరు 2026-27 విద్యా సంవత్సరానికి ఫార్మర్స్ కోటా కింద బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ప్రవేశాలనేవి ఏపీ ఈఏపీ సెట్ 2026 ర్యాంక్ ఆధారంగా నిర్వహించే మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మరి కోర్సు వివరాలను చూసినట్లయితే బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఈ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బాపట్ల, కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ మడకశిరలో అందుబాటులో ఉన్నాయి సీట్లు. అదేవిధంగా బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, ఈ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాపట్ల, అదేవిధంగా కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పులివెందుల్లో ఈ బీటెక్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం సీట్ల సంఖ్య 79. ఇందులో బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 47 సీట్లు, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ 32 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అర్హత విషయానికి వస్తే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హతతో మ్యాథమెటిక్స్ ఎంపీసీలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రవేశాలనేవి ఏపీ ఈఏపీ సెట్ 2026 ర్యాంక్ ఆధారంగా జరుగుతాయి. రైతు కోటా కింద దరఖాస్తు చేసుకునేవారు కనీసం 1 ఎకరం వ్యవసాయ భూమి అనేది తమ తల్లిదండ్రులు లేదా అభ్యర్థి పేరుపై కలిగి ఉండాలి. అదేవిధంగా కనీసం 4 సంవత్సరాలు నాన్ మున్సిపల్ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదివి ఉండాలి. వయోపరిమితి 31 డిసెంబర్ 2026 నాటికి. జనరల్ అభ్యర్థులకు 17-22 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 17-25 సంవత్సరాలు, దివ్యాంగులకు 17-27 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తు విధానాన్ని చూసినట్లయితే

దరఖాస్తు ఫారాన్ని పూర్తిగా నింపి అవసరమైనటువంటి ధృవపత్రాలు, దరఖాస్తు రుసుము చెల్లింపు రసీదుతో కలిపి రిజిస్ట్రార్ ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లామ్ గుంటూరు 522-034 అనే చిరునామాకు పంపవలసి ఉంటుంది. పూర్తి వివరాలతో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు మాత్రమే మాన్యువల్ కౌన్సిలింగ్కు పిలుస్తారు. రైతు కోటా కింద మాత్రమే ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. ఫామ్ 1, ఫామ్ 2, అడంగల్, 1B, స్టడీ సర్టిఫికెట్లు తప్పనిసరిగా సమర్పించాలి. మరి దరఖాస్తు చివరి తేదీ 10 ఆగస్టు సాయంత్రం 4 గంటల వరకు. పూర్తి వివరాల కొరకు ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ .ac.in అనే వెబ్సైట్ని చూడగలరు. యువాణి కార్యక్రమంలో మీరు ఇంతవరకు విద్యా సమాచార ప్రకటన విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉద్యోగ సమాచార ప్రకటన చూద్దాం. ఇస్రోలో 244 అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగ సమాచార ప్రకటన ఇది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వివిధ సెంటర్లు, స్వయం ప్రతిపత్తి సంస్థల్లో పే మ్యాట్రిక్ లెవెల్ 4 విభాగంలో ఉన్న ఖాళీల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైనటువంటి అభ్యర్థులు 16 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. దీని ద్వారా మొత్తం 244 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో హైదరాబాద్లో 15, ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో 49 ఖాళీలు ఉన్నాయి. మరి పోస్టులను చూసినట్లయితే అసిస్టెంట్ 130 ఖాళీలు, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ 82 ఖాళీలు, అప్పర్ డివిజన్ క్లర్క్ UDC 22 ఖాళీలు, స్టెనోగ్రాఫర్ 10 ఖాళీలు. మొత్తం పోస్టుల సంఖ్య 244. అర్హత విషయానికి వస్తే అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు కనీసం 60% మార్క్స్తో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ కమర్షియల్ సెక్రటేరియల్ ప్రాక్టీస్ ఉత్తీర్ణతతో పాటు స్టెనోటైపింగ్, స్టెనోగ్రాఫర్గా 7 అనుభవం, ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. వయోపరిమితి అనేది 16/8/2026 నాటికి 28 వరకు ఉండాలి. అయితే OBCలకు 31, SC ST లకు 33 వరకు వయో సడలింపు ఉంటుంది. వ్రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద ₹500 చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. మరి పరీక్షా కేంద్రాలు అనేవి అహ్మదాబాద్, బెంగళూరు, హసన్, హైదరాబాద్, మహేంద్రగిరి, న్యూఢిల్లీ, శ్రీహరికోట, తిరువనంతపురంలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. మరి ఈ యొక్క ఇస్రోలో 244 అసిస్టెంట్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి వివరాల కొరకు మీరు ISRO.gov.in అనే వెబ్సైట్ని చూడగలరు. మీరు ఇంతవరకు యువాణి కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచార ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట విందాము.

మీరు విన్న ఈ పాట మనసంతా నువ్వే. ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ ఉషా పాడింది. యువాణి కార్యక్రమంలో తర్వాత తెలుసుకుందాం రండి శీర్షికన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతిలో జరిగేటువంటి విషయాలు, మార్పులు, జీవులు మొదలైన వాటిని పరిశీలన, ప్రయోగాలు, పరిశోధనల ద్వారా తెలుసుకునేటువంటి శాస్త్రాన్ని సైన్స్ అంటారు. సైన్స్ ద్వారా పొందిన జ్ఞానాన్ని ఉపయోగించి మనుషుల అవసరాలకు అనుగుణంగా పరికరాలు, యంత్రాలు, సాఫ్ట్వేర్, సాంకేతిక పద్ధతులను రూపొందించి ఉపయోగించడాన్ని టెక్నాలజీ అంటారు. అనగా శాస్త్రీయ జ్ఞానాన్ని ఉపయోగించి మానవ జీవితాన్ని సులభతరం చేసేటువంటి పరికరాలు, యంత్రాలు, విధానాలను అభివృద్ధి చేయటమే సైన్స్ అండ్ టెక్నాలజీ. దేశ అభివృద్ధికి సహజ వనరులు, మానవ వనరులతో పాటు శాస్త్ర సాంకేతికతలు కూడా ఎంతో అవసరం. వ్యవసాయం నుండి రక్షణ, అంతరిక్షం వరకు టెక్నాలజీలో ముందున్న దేశాలే అన్ని రంగాల్లో శక్తివంతంగా నిలుస్తాయి. స్వాతంత్రానంతరం నుంచే భారతదేశం శాస్త్ర సాంకేతికతలకు ప్రాధాన్యతమిస్తూ ఎన్నో ప్రయోగాలు, ప్రయోగశాలలు, పరిశోధన, విద్యా సాంకేతిక సంస్థలను స్థాపించి గణనీయమైనటువంటి ప్రగతిని సాధించింది. అందుకు దోహదపడేలా క్రమానుగతంగా రూపొందించినటువంటి శాస్త్ర సాంకేతిక విధానాలు, టెక్నాలజీ మిషన్లు దేశ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాయి. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, వ్యాపారం, రక్షణ లాంటి అనేక రంగాల్లో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఏదైనా ఒక రంగంలో అభివృద్ధికి, ఉన్నత స్థాయికి చేరటానికి ఒక విధానం, నిర్దిష్ట ప్రణాళిక అవసరం. అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి సాధించటానికి ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు భారతదేశం శాస్త్ర సాంకేతిక విధానాలను రూపొందించింది. వీటి వల్ల దేశం అనేక రంగాల్లో స్వయం సమృద్ధి సాధించింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు భారతదేశం 5 శాస్త్ర సాంకేతిక విధానాలను రూపొందించింది. అవి 1958 సైంటిఫిక్ పాలసీ రిజల్యూషన్, 1983 టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్, 2003 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ, 2013 సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ, 2020 సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీలు రూపొందించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలతో

భారత్ పోటీ పడేందుకు ఉపయోగపడతాయి, ఆర్థికాభివృద్ధి జరుగుతుంది, నూతన ఆవిష్కరణలు అధికమవుతాయి. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీకు కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధాన సంస్థగా వ్యవహరిస్తుంది. దేశంలో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా వ్యవసాయం, రక్షణ, అంతరిక్షం మరియు వైద్య రంగాలలో టెక్నాలజీ అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని వివరాలను తెలుసుకున్నారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం పార్లమెంట్ రివ్యూ ఆంగ్లంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. పలు కీలక బిల్లుల ఆమోదం అనంతరం పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ దేశంలో ఎలాంటి ఇంధన కొరత తలెత్తలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ది పొందాయని ప్రభుత్వం వెల్లడించింది. కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈరోజు సత్కరించారు. ఇక వార్తల వివరాలు. అప్రోప్రియేషన్ నంబర్ 3 బిల్లు 2026ను లోక్సభ ఈరోజు ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కొన్ని సేవలపై మంజూరైన నిధులను మించి చేసిన వ్యయాన్ని భర్తీ చేసేందుకు భారత సమీకృత నిధి నుంచి నిధుల వినియోగానికి ఈ బిల్లు అనుమతి కల్పిస్తుంది. ఇందుకోసం 54,000 కోట్ల రూపాయలకు పైగా అదనపు నిధులను ప్రభుత్వం కోరింది. అంతకుముందు పన్నులు ఇతర చట్టాలు సవరణ బిల్లు 2026ను ఆర్థిక మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007, అదనపు ఆదాయపు పన్ను చట్టం 2025, అలాగే ఆర్థిక చట్టం 2026లో సవరణలు చేయనున్నారు. అదేవిధంగా ఆదాయపు పన్ను సవరణ ఆర్డినెన్స్ 2026ను తక్షణం జారీ చేయాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఒక వివరణాత్మక ప్రకటనను కూడా మంత్రి సభలో ఉంచారు. భారత్ను ప్రపంచ పెట్టుబడులు, తయారీ రంగం, వ్యాపారాలకు మరింత ఆకర్షణీయమైన, స్థిరమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దటం ఈ బిల్లులోని ప్రతిపాదనల ప్రధాన ఉద్దేశం. భారత డేటా సెంటర్లను వినియోగించే విదేశీ క్లౌడ్ కంపెనీలకు గతంలో పన్ను మినహాయింపులు ప్రకటించినప్పటికీ అనేక స్థాయిలో ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి కావడంతో అవి అమల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. జనన మరణాల నమోదు సవరణ బిల్లు 2026కు పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ బిల్లును రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో పార్లమెంటు ఆమోదం పూర్తయింది. లోక్సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది. జననాలు మరణాల నమోదు చట్టం 1969లో సవరణలు చేసేందుకు ఉద్దేశించిన ఈ బిల్లును కేంద్ర

0: హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టారు. బిల్లుపై జరిగిన చర్చకు నిత్యానందరాయ్ సమాధానమిస్తూ, ఆలస్యంగా జరిగే నమోదును, దుర్వినియోగం చేసే అవకాశాలను నివారించేందుకే ఈ సవరణలు తీసుకువచ్చినట్టు తెలిపారు. 2 సంవత్సరాలకు మించి ఆలస్యంగా జనన మరణాల నమోదుకు దరఖాస్తు చేసిన సందర్భంలో ఫస్ట్ క్లాజ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశాలకు మాత్రమే నమోదు చేపట్టనున్నట్టు వెల్లడించారు. 2 ఏళ్లకు మించిన ఆలస్య నమోదుకు సంబంధించిన నిబంధన మినహా ప్రస్తుతం అమలులో ఉన్న నమోదు విధానంలో ఎలాంటి ఇతర మార్పులు లేవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలకు పలుమార్లు అంతరాయం ఏర్పడింది. నీటి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగినట్టు ఆరోపిస్తున్న పోలీసు చర్యతో పాటు పలు అంశాలపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో రాజ్యసభకు అంతరాయం ఏర్పడింది. రాజ్యసభ తొలి వాయిదా అనంతరం 12:00 తిరిగి సమావేశమైనప్పుడు సభాపతి సిపి రాధాకృష్ణన్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్య పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇచ్చారు. అయితే నినాదాలు, నిరసనలు కొనసాగడంతో సభాపతి రాజ్యసభను 2:00 వాయిదా వేశారు. అంతకుముందు ఉదయం 0 అవర్ ప్రారంభమైన సందర్భంగా ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల దొంగతనం ఆరోపణల అంశాన్ని ప్రస్తావించారు. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ, అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు ఇప్పుడు విరాళాల దొంగతనం పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఇక లోక్సభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం 11:00 సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించినప్పటికీ నీట్ ప్రశ్నాపత్రం లీక్ అంశంపై విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగినట్టు ఆరోపిస్తున్న పోలీసుల చర్యపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 2 వాయిదా అనంతరం 2:00 తిరిగి సమావేశమైనప్పుడు అప్రోప్రియేషన్ బిల్లు ఆమోదం పొందిన అనంతరం సభ రేపు ఉదయం 11:00 వాయిదా పడింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో నిర్వహించినట్టు చెబుతున్న స్థానిక ఎన్నికలను మోసపూరిత ఎన్నికలని భారత్ అభివర్ణించింది. ఇటువంటి నామమాత్రపు ఎన్నికల ద్వారా అక్కడి వాస్తవ పరిస్థితులను దాచిపెట్టలేరని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో ప్రస్తుతం జరుగుతున్న అసలు పరిణామాలు ప్రజల నిరసనలు, పాకిస్తాన్ బలగాల విచక్షణారహిత హత్యాకాండలే అని అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి కొనసాగుతున్న అణచివేత చర్యల్లో ఇప్పటి వరకు కనీసం 90 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపారు. ప్రజల అసంతృప్తికి పాకిస్తాన్ ప్రభుత్వం తూటాలు, బెదిరింపులు, నిర్బంధాలతో సమాధానం చెబుతోందని, ఇప్పుడు బూటకపు ఎన్నికల ద్వారా చట్టభద్రత ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మానవ హక్కుల అంశంపై పాకిస్తాన్ చేస్తున్న ద్వంద్వ వైఖరిని ప్రపంచం గుర్తించాలని, ఆ దేశాన్ని ఇందుకు బాధ్యుడిగా నిలబెట్టాలని రణధీర్ జైష్వాల్ పేర్కొంటూ,
1: The so-called local election in Pakistan occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ధి పొందినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం ప్రజలను సాధికారత దిశగా నడిపిస్తూనే పరిశుభ్రమైన ఇంధన భద్రత కలిగిన భవిష్యత్ వైపు భారతదేశాన్ని వేగంగా తీసుకువెళ్తోందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఈ పథకం కింద 19 లక్షలకు పైగా కుటుంబాలు ప్రస్తుతం 0 రూపాయల విద్యుత్ బిల్లు పొందుతున్నాయని మంత్రి సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా కేంద్ర ప్రభుత్వ భవనాలు, 81 వేలకు పైగా రాష్ట ప్రభుత్వ భవనాలు రూఫ్ టాప్ సౌర విద్యుత్ వ్యవస్థల ద్వారా విద్యుత్

0: శక్తును వినియోగిస్తున్నాయని వెల్లడించారు. కామన్వెల్త్ గేమ్స్ 2026లో చారిత్రక ప్రదర్శనతో పతకాలు సాధించి స్వదేశానికి చేరుకున్న భారత క్రీడాకారులను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈరోజు సత్కరించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో స్వర్ణ పతక విజేతలకు 30 లక్షల రూపాయలు, రజత పతక విజేతలకు 20 లక్షల రూపాయలు, కాంస్య పతక విజేతలకు 10 లక్షల రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలను సైతం అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ముచ్చటించిన కేంద్ర మంత్రి భారత క్రీడారంగానికి భావితరాలను తీర్చిదిద్దే మార్గదర్శకులుగా ఎదగాలని విజేతలకు సూచించారు. యువ క్రీడాకారులకు శిక్షణ, ప్రోత్సాహం అందిస్తూ భారత క్రీడల అభివృద్దికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. 36,000 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరించిన ఖేలో ఇండియా పథకాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. రాబోయే సంవత్సరాల్లో భారత క్రీడారంగ అభివృద్దికి అవసరమైన పెట్టుబడులను నిరంతరంగా అందించేందుకు ఈ పథకం దోహదపడుతుందని కేంద్ర మంత్రి వివరిస్తూ,
1: సర్కార్ని ఖేలో ఇండియా స్కీమ్ లాయా, స్పోర్ట్స్ కే లియే సారీ ఫెసిలిటీ వ్యవస్థ ఖడీ కరీ, లాస్ట్ వీక్ మే 36,000 కరోడ్ రూపాయా దియా, జో ఆప్కే లియే యూజ్ కరా జాయే. సర్కార్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఔర్ ఫెసిలిటీ నహీ చలాయేగి. ఆప్ జైసే జో ఎథ్లీట్ రిటైర్ కరేంగే, జో స్పోర్ట్స్ కో జీతే హై, మే ఆప్కో కహూంగా కి ఆప్ చలాఓ, పైసా హమ్ దేంగే. దేశ్ కి ఆప్సే బహుత్ జ్యాదా అపేక్షా హై. హమే హర్ బార్ నయే లక్ష్య కో తయ్ కర్నా హై ఔర్ ఏ లక్ష్య కో అచీవ్ కర్నే కే లియే ప్రయాస్ కర్నా.
0: ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలు కీలక బిల్లుల ఆమోదం అనంతరం పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ దేశంలో ఎలాంటి ఇంధన కొరత తలెత్తలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ది పొందాయని ప్రభుత్వం వెల్లడించింది. కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈరోజు సత్కరించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా స్టేట్ రౌడీ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన పాట వింటారు.

0: ఏమండి ఏమండి, ఏంటి ఎన్నిసార్లు పిలిచినా పలకరు. ఆ చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పొద్దస్తం రేడియోనేనా?
1: ఇదిగో ఇదిగో వస్తున్నా. మన మార్కాపురం ఆకాశవాణి వారు 34వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నారట. ఇందులో పోటీలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదే అదే వింటున్నా.
0: అదేంటో నాకు చెప్పవా?
1: ఏమీ లేదు, 5వ తేదీన మీకు తెలుసా క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మంచి మంచి బహుమతులు ఇస్తారట.
0: అయితే ఇంకే, ఎప్పుడు రేడియో వింటుంటారు కదా, మీరు ట్రై చెయ్యండి, బహుమతి తప్పకుండా వస్తుంది. ఎంత అదృష్టమో, ఎంచక్క ఇద్దరం వేడుకల్లో పాల్గొనొచ్చు.
1: ఆకాశవాణి మార్కాపురం FM కేంద్రాన్ని చూడవచ్చు, మన చిరకాల వాంఛ తీరుతుంది.

పచ్చని ప్రకృతి, పసిపాప బోసినవ్వు, అమ్మ ప్రేమ, నాన్న లాలనతో ఎంత ఆనందిస్తామో, అలాగే మనల్ని సేదతీర్చి మరింత చైతన్యపరిచే వెలుగు కిరణం మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, వింటూ ఆస్వాదించండి.

విమాన మార్కాపురం కేంద్రం 101.5 MHz పై చిత్రమంజర్ల తరువాత కూలీ నెంబర్ 1 ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

మీరు ఇంతవరకు చిత్రమంజరిలో సినిమా పాటలు విన్నారు. మరికొన్ని సినిమా పాటలు ఈ రాత్రి 9:30 గీతమాలిక కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 9 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: putting in supporting systems for medium and small industries to use AI and to apply AI in their businesses. Actually, a very important thing is if you have digital accounts and if you are paying GST regularly, your digital footprint automatically qualifies with certain loan limits with banks. And if you have digital accounts and you upload them and you maintain everything digitally, the ease of loan getting from banks becomes much simpler.
1: Which is a very, very important part of ease of doing business.
0: Absolutely right.
1: Dilipji, thank you so much for throwing light on the various aspects, the various benefits of the MSME Development Amendment Bill 2026.
0: Thank you.
2: You were listening to a discussion on MSME Development Amendment Bill 2026, key provisions and their significance. The participants were Dilip Chinoy, economic analyst, and Sonu Sood, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on EIR. This program is also available on our YouTube channel, News on EIR Official.
3: Spotlight.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరాన్ని కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి విలేజ్ నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత రాస్తున్నారు. మా కోసం జయబేరి చిత్రం నుండి ఘంటసాల ఆలపించిన రాగమయీ రావే అనే పాటను వినిపించగలరు అంటూ, వీరందరి కోరిక మేరకు జయబేరి చిత్రం నుండి ఘంటసాల గారు ఆలపించిన ఈ పాట విందాం.

0: కార్డు తీసుకుని ఇలా రాయండి.
1: గీతమాలిక, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి మార్కాపురం, పిన్ కోడ్ 5233316.
0: మీ ప్రేమైన మార్కాపురం ఎఫ్ఎం 101.5 ట్యూన్ చేయండి.
1: ప్రతి మంగళ బుధవారాలలో రాత్రి 9:30 ఓ అరగంట పాటు అలా అలా ఆకాశములో విహరించండి.
2: మీరు వింటున్నారు గీతమాలిక. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. కార్యక్రమం తర్వాత ఈ ఉత్తరాన్ని మేడ్చల్ జిల్లా మల్కాజీగిరి మండలం స్థాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్ బాబు, భన్నపురం దశరథ్, వనజ, బాల్ నరసింహం వీరందరూ కూడా కన్నె వయసు ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఏ దివిలో వెలిసిన పారిజాతము అనే పాటను వినిపించగలరు అంటూ వీరందరి కోరిక మేరకు కన్నె వయసు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట విందాం.

మాటలతో మనసులను కలిపేది, స్వరాలతో ప్రపంచాన్ని చేరేది. కాలం మారినా విలువ మారని మన ఆకాశవాణి మార్కపురం. వినండి, వినిపించండి, ఆలోచించండి. స్వరమే సేతువు, సమాచారమే శక్తి. ప్రతి అడుగులో మీతో మమేకమై 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మన ఆకాశవాణి మార్కపురంతో.

మీరు వింటున్నారు గీతమాలిక. శ్రోతలు, ఉత్తరాల ద్వారా కొన్ని సినిమా పాటలు. ఈ ఉత్తరాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి, భారతీభాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజ్నన్ని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్యలోద్, కిరణ్, జాన్విక, విగృత్ లోద్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివన్నారాయణ్, శకుంతల కోరుతున్నారు. గీతమాలిక కార్యక్రమంలో నేను మనిషినే అనే చిత్రం నుండి పాలరాతి మందిరాన అనే పాటను మా కోసం వినిపించగలరు అంటూ, వీరందరి కోరిక మేరకు నేను మనిషినే ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాట విందాం.

గీతమాలిక కార్యక్రమాల తరువాత మా అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వారు సమర్పించు గీతమాలిక కార్యక్రమం నిర్వహిస్తున్న టీం అందరికీ మా యొక్క అభినందనలు తెలుపుతూ మేము ఈ లెటర్ను గుత్తి రోడ్ రాణీనగర్ అనంతపురం జిల్లా నుండి వ్రాస్తున్నాము అంటూ వ్రాస్తున్నవారు బొచ్చప్ప గారి రాజశేఖర్ సుజాత సూర్యదర్శిని వీరి యొక్క అమ్మగారు శివలింగమ్మ నాన్న బొజ్జప్ప గారి పెద్ద ఆంజనేయులు అవ్వ వనమ్మ తాత పెద్ద హనుమంతప్ప అక్క భావ వీరి యొక్క సంతానం మూరుణ్ణి రాజమ్మ కృష్ణ గజేంద్ర చైతన్య హర్ష అదేవిధంగా హస్మిత కరుణాకర్ మా అందరి కోసం చూడాలని ఉంది అనే సినిమా నుండి ఓ మారియా ఓ మారియా అనే పాటను వినిపించగలరు అంటూ రాస్తున్నారు వీరందరి కోరిక మేరకు చూడాలని ఉంది ఈ చిత్రం నుండి శంకర్ మహదేవన్ కవితా కృష్ణమూర్తి పాడిన ఈ పాట విందాం.

గీతమాలిక కార్యక్రమంలో తర్వాత ఈ ఉత్తరాన్ని భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బొర్హుద్దీన్, యూషఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మహమ్మద్ అబ్దుల్ బాషా, అంజాన్ కోరుతున్నారు. వీరందరూ కూడా పగబట్టిన సింహం ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన ఆకాశం అంచులు అనే పాట వినిపించగలరు అంటూ వీరి కోరిక మేరకు ఈ పాట వినేద్దాం.

గీతమాలిక కార్యక్రమంలో చివరిగా ఈ ఉత్తరాన్ని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పులూరు గ్రామం నుంచి గణపవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీష్, తమన్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కలియుగం పట్టణంలో జోజో లాలి అనే పాట వినిపించగలరు అంటూ క్షమించగలరండి, ఈ చిత్రం అందుబాటులో లేదు. వీరందరి కోరిక మేరకు పేరెంట్స్ ఈ చిత్రం నుండి జోజో లాలి అనే పాట వినేద్దాం.

మీరింతవరకు గీతమాలిక శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం హరికథ వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: అని హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు శాస్త్రీయ సంగీత కచేరి వింటారు.
1: ఈనాటి కార్యక్రమంలో వెల్దే భార్గవ్ గారిచే అన్నమయ్య చరిత్ర హరికథ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్ సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవల్లి జయభాస్కర్.

ఆకాశవాణి శ్రోత్ర మహాశైలకు శతానీక వందన వందారములు. లోకాలను పాలించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ అలవేలుమంగ వెంకటేశ్వరుల దివ్య పాదారవిందములను అనన్య చింతనలేక నిరంతర శ్రీహరి భక్తి భావనతో 32,000 సంకీర్తనలను రచించి గానమునర్చి అంకితం చేసి తన జీవన సర్వస్వాన్ని అష్టవర్ష ప్రాయం నుండి 98 సంవత్సరాల దివ్య దీర్ఘ జీవితాన్ని శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మాంకితమునర్చిన ధన్యధన్యుడు కవితామూర్ధన్యుడు సజీవ భక్తిమూర్తి శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్య భాగవత మహోదయులు. జానపదాలలోనే జ్ఞానపథాలను చూపించినటువంటి పుణ్య పురుషుడు. లోకానికి దీపం వలె వెలిగి ఆత్మప్రకాశంతో భక్తిని, ఆధ్యాత్మికతను, శృంగార భావనను సర్వసమర్పణ బుద్ధితో శ్రీ వెంకటేశ్వరుని కీర్తించిన ద్రవిడాగమ పంచమాగమ సార్వభౌముడు సంకీర్తనాచార్యుడు అన్నమయ్య. ఆయన పావన జీవన కథాసుధ మన జాతికే సర్వదా ఆరాధనీయమైనటువంటిది. పావనములు హరిభక్తి విభావనములు

మన కథానాయకుని తాళ్లపాక అందమాచార్యుల వారి జన్మస్థలం కడప జిల్లాలోని రాజంపేట మండలం తాళ్లపాక పరమ పవిత్రమూర్తి అయిన చిన్నకేశవస్వామి వారి కొలువు చేసినటువంటి పుణ్యభూమి అది. నందవైదిక విప్ర వంశజులు తాళ్లపాక వంశీయులు. వారి వంశములో 4 తరాల తర్వాత జన్మించినటువంటి నందకాంశ సంభవుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. తండ్రిగారు నారాయణ సూరి, తల్లి లక్కమాంబ. సంతానార్థమై వెంకటేశ్వరుని దివ్య పాదారవిందములు నానగా నందక ఖడ్గాన్ని స్వామివారు స్వప్నసీమలో ఆ దంపతులకు సందర్శనమిచ్చి ప్రసాదించాడు కరుణామూర్తి అయిన వెంకటేశ్వరుడు. ఆ వెంకటేశ్వరుని దివ్య కృపానుగ్రహం వలన ఒక శుభలగ్నములో 3 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా శ్రీ సర్వధారినామ సంవత్సర నిజవైశాఖ శుద్ధ పౌర్ణమి బుధవారము విశాఖ నక్షత్రము క్రీస్తు శకం 9/5/1408 సంవత్సరంలో అన్నమాచార్యుల వారు జన్మించినారు. భావి భాగవతాలంకారుడగు ఆ బాలునికి అన్నమయ్య అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయన ఆరంభించారు అతని తల్లిదండ్రులు. భగవదంశ సంభూతుడగు అన్నమయ్య బాల్యచేష్టలు అద్భుతములు. లక్కమాంబ ఒగ్గుబాలలో రంగరించి పోసిన భక్తి అన్నమయ్య మనస్సులో వెన్నెలను చిలికించింది. హరినందకాంశ సంభవుడైన అన్నమయ్యకు శ్రీ వెంకటేశ మంత్రము అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో చోటు చేసుకున్నది. చిన్నతనము నుండి హరినామ సంకీర్తనాలోలుడై అన్యమెరుంగక ఉపనయన సంస్కారము పొందిన అన్నమయ్య సర్వ వేదాలను అభ్యసిస్తూ తండ్రిగారి పుణ్య సంస్కారం, తల్లిగారి యొక్క అనన్య సామాన్యమైన భక్తి నెలకొనగా శ్రీ వెంకటేశ్వరుని సందర్శించాలనే కోరికతో తల్లిదండ్రులకు సహాయం చేయాలని పొలములోనికి చేరాడు అన్నమయ్య. అడవిలో గరక పచ్చగా పాపంలా తీగలు సాగింది. శ్రీపతి నామమనే కొడవలితో గడ్డిని కోస్తున్నాడు అన్నమయ్య. అలవాటు లేని పని కదా, కొడవలి చిటికన వేలును కోసింది. రక్తం బుటబుటా స్రవించింది. అన్నమయ్య బాధతో తల్లడిల్లిపోతూ ఉన్నాడు. రక్తం చూస్తూనే విరక్తి కలగసాగింది. తల్లి తండ్రి అంతా అబద్ధం. ఈ బంధాలు అశాశ్వతం. ఈ బంధుత్వాలు భగవద్భక్తికి అవరోధాలు అనుకున్నాడు అని అనుకుంటూ సొమ్మసిల్లిపోయాడు నిద్రలోకి. స్వప్నావస్థలో కనిపించాడు శ్రీ వెంకటేశ్వరుడు. శంఖచక్ర గదాధారి అయిన స్వామివారి దివ్య మంగళ మంజుల రూపాన్ని కన్నులారా సందర్శించాడు. కోటి సూర్య ప్రభాభాసమైన దేహంతో వెలుగొందుతున్న వెంకటేశ్వరుని దివ్య వైభవాలను కనులారా సందర్శించాడు స్వప్నసీమలో అన్నమయ్య. మేల్కొన్నాడు. కల నిజం కావాలనుకున్నాడు.

పరమయోగుల పాలిట పరమ నిధానమైన పరంధాముని ఆ స్వప్నంలో దర్శించాడు. కల నిజం కావాలనుకున్నాడు అన్నమయ్య. కలకలలాడుతున్న వెంకటేశ్వర సందర్శన భాగ్యానికి తాను నోచుకోవాలని గోవిందనామస్మరణంతో వెళుతున్న తిరుమల యాత్రిక బృందం వెంట తిన్నగా అనేక శ్రమల కోర్చి స్వామివారి ఏడుకొండల సమీపానికి చేరుకున్నాడు. సర్వాంతర్యామి నెలకొన్న ఆ 1000 గుండెల రేడైన ఏడుకొండల వాణి సప్తగిరులను కన్నులారా చూశాడు. అది

భవ్య దివ్య రూప సందర్శనం చేయాలని అన్నమయ్య ఏడు కొండలనెక్కాలని వెళ్ళిపోతున్నాడు. యాత్రిక బృందమంతా ముందుకు సాగిపోతున్నారు. కానీ పాదరక్షలు ధరించిన అన్నమయ్య మాత్రం అడుగు ముందుకు సాగడం లేదు. బడలికతో ఆకలి దప్పులతో అడుగు సాగక మోకాళ్ల ముడుపు పర్వతం వద్ద సొమ్మసిల్లి పడిపోయాడు. కరుణాతరంగిణి కరుణారస వరుణాలయ అయిన అలమేలు మంగమ్మ స్వామివారిని సేవించి సకల దేవీగణ మధ్యస్థురాలై కదలి వస్తున్నది. సప్తగిరులను దాటి అన్నమయ్య దీనాననం దీనావస్థ ఆ జగన్మాత కన్నులలో కనిపించింది. వాడిన దివెమూలధరపైబడి సోచిలియున్నవాని వాడిన దివెమూలధరపైబడి సోచిలియున్నవాని

అన్నమయ్య శిరస్సును ఒడిలో నెడుకున్నది. ఆకలి దప్పులతో అలమటించిపోతున్న బిడ్డను ఆ వరదాభయ హస్తంతో శరీరమంతా నిమిరినది. జగజ్జనని కరస్పర్శతో జాగరితుడైనాడు అన్నమయ్య. దివ్య మంగళ స్వరూపిణి అయిన ఆ జగన్మాతను కన్నులారా దర్శించాడు. అప్పుడు అలమేలుమంగమ్మ అన్నమయ్యతో ఈ విధంగా చెప్పింది. సకల సాలగ్రామమయమైన ఈ తిరుమల కొండను పాదరక్షలతో ఎక్కరాదు, కనుక పాదరక్షలు విడిచి ఎక్కితే అలసట లేకుండా నీ మనోభీష్టం ఈడేరి స్వామి దర్శనం అవుతుంది అని చెప్పి స్వామి తను ఆరగించిన ప్రసాదములను అతనికి పెట్టి సేద తీర్చి దేవి అంతర్ధానమైంది. పరమ భక్తి భావనతో భక్తి చింతనతో అన్నమయ్య ఆ తల్లి అలమేలుమంగమ్మ అని గుర్తించింది. ఆ తల్లికి కృతజ్ఞతగా 108 పద్యశతకములతో తల్లి పాదారవిందావులకు అంకితం కావించాడు వెంకటేశ్వర ముద్రతో. అలమేలుమంగమ్మ అనుగ్రహం వల్ల అన్నమయ్య తిరుమల శిఖరాలు చేరుకున్నాడు. వెంకటాచలం పాపాలను దహించే కొండ, శేషాచలం ఆదిశేషుని సాక్షాత్కార వైభవం. తిరుమల పరమ పావనమై శ్రీదేవి పీఠస్థానమైనది. వెంకటపతి కలియుగ ప్రత్యక్ష దైవం. దేవతలు ఈ తిరుమూర్తికి ఆకాశం నుండి అనుదినం పూలవాన కురిపించి అభిషేకం చేసేవారట. అందుకే దీనికి పుష్పమండపం అని పేరు. అన్నమయ్య స్వామి పద్మ పుష్కరిణి చింతకు వాయువేగ మనోవేగాలతో చేరుకున్నాడు. కోనేటిలో స్నానం చేశాడు. ఉభయ నాంచారులతో ఆ పుష్కరిణి జలాలలో తెప్పలలో తేలే స్వామి వైభవాన్ని అనేక విధాలుగా దేవునికి దేవికి నీ తెప్పలకు నీటం.

తలుచుకున్నాడు. వరాహస్వామి దర్శనం తర్వాతనే తన దర్శనమని శ్రీనివాసుడి కట్టడి కనుక వరాహస్వామిని దర్శించి మ్రొక్కి చింత చెట్టు, పెద్ద గోపురము, గరుడ స్తంభాలకు వందనమిడి చెంపక ప్రదక్షిణం చేసి విమాన వెంకటేశ్వరుని దర్శించాడు. తదుపరి రామానుజుల వారికి, యోగా నరసింహస్వామి వారికి, జనార్దనునకు, అలమేలు మంగమ్మకు నమస్కరించాడు. కళ్యాణ మండపం, యాగశాల, వకుళమాత వంటశాల, అశ్వాన్ని, గరత్మంతుణ్ణి, ఆదిశేషుణ్ణి, పంచవన్నెల రామచిలుకను, భండారాన్ని దర్శించాడు. విశ్వక్సేన, గరుడ, హనుమంత స్వామివార్లను దర్శించి కీర్తించాడు. ఆపై స్వామివారి సన్నిధిలో బంగారి వాకిలి వద్ద నిలిచి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని అన్నమయ్య చూసిన దర్శించిన వెంటనే అన్నమయ్య గళంలో ఒక సంకీర్తన ధార ఉప్పొంగింది. పొడగంటి

అని ఎన్నో సుమధుర కీర్తనలను రచించి పాడి స్వామిని మెప్పించి సాక్షాత్కరం పొందాడు అన్నమయ్య. పరమ పవిత్రమైన బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవాద్య మనోహర ధ్యానం, ద్రవిడ వేద పఠన నినాదం, వివిధ వాహన భేరీల కోలాహలం, యాత్రిక బృంద సంకీర్తన రావం, వేత్రధరుల హెచ్చరికలు, వాహకుల సంరంభం, ఛత్రజామర చారములతో స్వామివారి ఊరేగింపు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

తిరుమల క్షేత్రవాసి, హరిధ్యానలోలుడు, వైష్ణవ శాస్త్ర మర్మజ్ఞుడు, వైష్ణవమత వ్యాప్తశీలి అయిన ఘనవిష్ణుయతి అనే వారికి స్వామివారు స్వప్నంలో ప్రత్యక్షమై ఘనవిష్ణుయతి అన్నమయ్య నా భక్తుడు అనే నా భక్తుడు ఇచ్చటకే వచ్చి ఉన్నాడు, వానికి నీవే ముద్రధారణ చేయి అంటూ శంఖచక్రాలను ఇచ్చి అదృశ్యమయ్యారు స్వామివారు. ఆ మరునాడు ఘనవిష్ణువు వెంకటేశ్వరుని ఆజ్ఞానుసారముగా అన్నమయ్యను ఆహ్వానించి పంచవైష్ణవాన్ని ఇచ్చి శ్రీ వైష్ణవునిగా గావించి పంచ సంస్కారములను నిర్వహించాడు. పంచ సంస్కారములనగా

తాపము, పుండ్రము, నామము, మంత్రము, వైష్ణవేష్టి అనేవి పంచ సంస్కారములు. ఈ యొక్క పంచ సంస్కారములను ఘన విష్ణుయతి ఇచ్చాడు. అప్పటి నుండి అన్నమయ్య అన్నమాచార్యులుగా, అన్నమయ్యంగారుగా, అన్నయాచార్యగా, అన్నయ్య గురువుగా, అన్నయార్యగా అనే పేర్లతో వ్యవహరింపబడ్డారు. నాటి నుండి నిత్యము శ్రీ స్వామివారిని సేవిస్తూ సుప్రభాతం మొదలు పవళింపు సేవ వరకు స్వామివారిని కీర్తిస్తూ మధుర గానాలాపనలు చేస్తూ అచ్చటి జనులను అలరిస్తూ తిరుమల నివాసి అయ్యాడు. ప్రతినిత్యం ఒక సంకీర్తన కుసుమాన్ని స్వామివారికి నివేదిస్తూ ఉండేవారు.

తల్లిదండ్రులు అన్నమయ్యను అన్వేషిస్తూ సప్తగిరులపైకి చేరుకున్నారు. కన్నులారా కుమారుని యొక్క ఆధ్యాత్మిక చింతనను, పరమ పవిత్రమైన పద కవిత రచనలను వేణుల విందుగా విన్నారు. కుమారునికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అన్నమయ్య వద్దకు తల్లిదండ్రులు లక్కమాంబ నారాయణ సూరి వెళ్ళి తాళ్లపాకకు రమ్మని ఎంత నచ్చజెప్పినా అన్నమయ్య మాత్రం పిరమాండ్లను వదిలి నేను రాలేను అమ్మా అన్నారు. తల్లి పట్టిన పట్టు విడవలేదు. అన్నమయ్య వెంకటేశ్వరుని సన్నిధి విడలేడు. ఇదిలా ఉండగా ఆ రాత్రి అన్నమయ్యకు స్వామివారి యొక్క స్వప్న ప్రబోధం కలలో చెప్పాడు. జరిగింది. అన్నమయ్య తల్లి మనసు కష్టపెట్టకు, నన్ను మరవకు. అన్నమాచార్య, నీవు భార్యాబిడ్డలతో కూడి సంసారిగా సుఖిస్తుంటే ఆ సంతోషాన్ని చూడాలని నీ తల్లిదండ్రుల ఆశ నిరాశ చెయ్యబోకు అని స్వామివారి స్వప్న ప్రబోధం జరిగింది. తల్లి దీవెన, స్వామివారి ఆన, విష్ణుముని ప్రబోధం అన్నమయ్య హృదయాంతరంగాలలో చెరగరని ముద్ర వేసుకున్నాయి. మరి మాట్లాడక అన్నమయ్య తల్లిదండ్రులతో గృహోన్ముఖుడైనాడు. పెద్దలందరూ పరమానందంతో అన్నమయ్యకు సత్సాంప్రదాయంలో జన్మించిన తిరుమలమ్మ, అక్కలమ్మ అనే పేరు కలిగిన కన్యాద్వయాన్ని, ఇద్దరు కన్యలను ఇచ్చి వివాహం కావించారు. గృహస్థుగా వారి జీవితానికి ఎటువంటి ఆటంకం రాకుండా అక్కలమ్మ కవితాస్ఫూర్తి కలిగినటువంటి సుభద్రా కళ్యాణ విపద కావ్య రచయిత, ఆ తిరుమలమ్మ తిమ్మక్కగా స్వామివారి యొక్క ఆ కవిత వ్యాసాంగానికి ఎటువంటి ఆటంకము కలిగించకుండా అన్ని విధాలుగా ఉత్తమ ఇల్లాలని అనిపించుకున్నారు. అన్నమయ్య తన సతులతో కూడుకొని గృహస్థాశ్రమ సుఖ జీవితాన్ని ఆరంభించాడు. కొద్ది దినాలకు సహృదయులైనటువంటి విద్యావంతులైన కుమారులు ఇద్దరు కలిగారు. వారి సహచర్యంలో స్వామి యొక్క సంకీర్తనా పటిమ మరింత పెరిగింది. ద్విపద రామాయణాన్ని దివ్యమైన శృంగార ఆధ్యాత్మిక సంకీర్తనలతో ఆ అన్నమాచార్యుల వారి యొక్క కవిత్వం నవ్య నవోన్మేషమైనది. వారి యొక్క గీతి దశ దిశలా ప్రభాసిస్తున్నటువంటి సమయంలో విజయనగర సామంతుడైన 1450 ప్రాంతంలో పరమ పవిత్రమైన టంగుటూరును పరిపాలిస్తున్న రాజు సాళ్వ నరసింగరాయ భూపతి. అన్నమయ్య పాదద్వయాన్ని అంటి ఆస్థాన విద్వాంసునిగా వారి రాజ్యానికి ఆహ్వానించారు.

పసిడిగద్దపై ఆసీనుడైనటువంటి ఆ మహారాజు గారు పెనుగొండలోను కూడా పెనుగొండను కూడా జయించాడు. సత్సాంగత్యమిత ఫలప్రదాయి. ఆ పెనుగొండలో సకల సంగీత సాహిత్య విద్వాంసుల నడుమ తాను స్వయంగా రచిస్తున్నటువంటి శృంగార మంజరిలోని అద్భుతమైన కీర్తనను గానం చేశారు అన్నమాచార్యుల వారు.

రాజు విన్నాడు. అన్నమయ్య శృంగార్ శృంగార సంకీర్తన మంజరిని శృంగారాధినాయకుడైన వెంకటేశ్వరునికి కైంకర్య జనలను తన వైపు మలుచుకోవాలని రాజు అన్నమయ్య పాదాలనంటి వినయాన్ని నటిస్తూనే మహాత్మా వెంకటేశ్వరుని పైన రచించినట్టుగానే మా పట్టమహిషి పైన నాపైన శృంగార మంజరిని రచించి అంకితం చేయండి, ఈ పెనుగొండ క్షేత్రాన్ని నీ స్వాధీనం చేస్తానన్నాడు ఆ యొక్క మహారాజు గారు. రాజా, వెంకటేశ్వరుని దివ్య దేవాలయంలో ఆస్థాన గాయకునుడైన నేను నీ చెంత చేరుటయే నేను చేసిన మొట్టమొదటి పొరపాటు. అంతేగాక నీ వంటి వారిని ఆశ్రయించినందుకు తగిన ప్రతిఫలాన్ని నేను పొందాను. వెంకటరమణుని కీర్తించిన ఈ వాయి, వెంకటరమణునిపై కీర్తనలు రచించిన ఈ చేయి అహితల్పషాయికే అంకితాలు. నారాయణుని కీర్తించిన ఈ నోటితో నరులను ఎనాటికీ కీర్తింపనరులన్నాడు. ఆ మహారాజు ఊరుకుంటాడా? రాజుల కొలువు గాజుగిన్నెలాంటిది. ఆగ్రహోదగ్రుడైన రాజు అన్నమాచార్యుల వారిని చెరసాలలో వేయించాడు. ఆకటి వేళలో అలపైన వేళల వెంకటేశ్వరుడు వెంకటరమణుడు ఇక్కడే రక్షించగలడని విశ్వసించాడు. సంఖ్యల పెట్టిన వేళ, చెంప విలిచిన వేళ, అంకిలిగా అప్పులవా రాగిన వేళ శ్రీనివాసుని దివ్య పాదాశ్రయమే రక్షించగలదని పరిపూర్ణంగా విశ్వసించాడు. స్వామివారిని ప్రార్థించాడు. సకల భక్తజనులను రక్షించే ఆర్తత్రాణ పరాయణుడు, ఆపన్న శరణ్యులు, ఆపదముక్కుల వాడైన వెంకటరమణుడే తగిన తీర్పు ఇవ్వగలడని నమ్మి నెమ్మి కొలిచి స్వామివారిని శ్రీనివాసుని దివ్యానుగ్రహం లభించింది. సంఖ్యలలూడిపడ్డాయి. నరసింహుడు పశ్చాత్తాపముంది అన్నమయ్య పాదాలపై పడి సాధు మహాబజారానికి క్షమించమని ప్రార్థించాడు. శ్రీనివాసో రక్షతు అని దీవించి తాను చేరవలసినవి, తన జీవితం చరితార్థం కావలసినది భక్తాభీష్ట ప్రదాయి అయిన శ్రీనివాసుడు మాత్రమే అని ఎంచి సకల పుణ్యక్షేత్రములను కావిస్తూ ప్రయాణమైనాడు అన్నమయ్య తన సతులతో కూడుకొని.

నరసింహుని దర్శించాడు. అహోబిల మఠాధిపతి అయిన షటగోప మునీంద్రుని వద్ద సకల వేద శాస్త్ర అధ్యయనాన్ని ముగించుకున్నాడు. దివ్యమైన 32 అక్షరముల దివ్య అహోబల నరసింహస్వామి వారి మంత్రోపదేశాన్ని పొంది 32 అక్షరములను గుర్తుగా 32,000 సంకీర్తనలు రచించి శ్రీ వెంకటేశ్వర పాదాంకితమనర్చుకోవాలని స్థిర నిర్ణయం చేసుకున్నాడు. ఆ విధంగా అన్నమయ్య తన సతులతో కూడుకొని సకల పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తూ సకల దేవతా చయాన్ని ప్రార్థిస్తూ తిన్నగా ఏడుకొండలపైకి చేరుకున్నాడు అన్నమాచార్యుల వారు.

శ్రీ వెంకటేశ్వరుని దివ్య పద సాన్నిధ్యం చేరుకున్నాడు. శాశ్వత సుఖప్రదాయి ఎవరో గుర్తించాడు. తన దగ్గర ఉన్న సంపదంతా దానం చేశారు. అన్నమయ్య సతులైన తిరుమలమ్మ, అక్కలమ్మలు పరమపద ప్రాప్తి పొందారు. ఇక అన్నమయ్య తన శేష జీవితం ఆ శేషసాయి సాన్నిధ్యంలో గడుపుతూ అన్ని జాతులు, మతాలు, కులాలు ఇవన్నీ సర్వేశ్వరార్పణమని అటువంటి సత్యాన్ని గుర్తించి 10 మందికి దాన్ని ప్రబోధించాడు. బ్రహ్మముఖటే

స్వామివారి కళ్యాణ మహోత్సవాలను తిలకిస్తూ అన్నమయ్య తలంబ్రాల ఘట్టాన్ని వర్ణిస్తూ పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అనేటువంటి యొక్క కీర్తనను రచించారు.

వెంకటేశ్వరుని సహస్ర దీపాలంకరణ శోభతో వెలిగిపోతూ ఉయ్యాల సేవలలో ఇరు దేవేరులతో కలిసి బంగారు తోగుటు ఉయ్యాలలో ఊగుతున్న సర్వదివ్యాంబర భూషితుడైన శరణాగత వత్సలుడైన వెంకటేశ్వరుని పరాభావనతో సంకీర్తనలతో కీర్తించాడు.

లోకాలను చిరుబజ్జలో ఊపేటటువంటి స్వామి అన్నమయ్య సంకీర్తన డోలికలలో ఊయలలూగాడు. శరీరమలసినది, వృద్ధాప్యం ఆవహించినది. 32,000 సంకీర్తనలను వెంకటేశ్వర పరబ్రహ్మాంకిత మునర్చి, దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి చేకొనవయ్యా, ఒక్క సంకీర్తనే చాలు వొద్దికై మము రక్షించగా అన్నాడు. సంకీర్తన చేసేందుకు ఇక శరీరం సహకరించడం లేదన్నాడు. నీ దివ్యమైన హృదయంలో శాశ్వత స్థానాన్ని ఇచ్చి మోక్ష సామ్రాజ్యాన్ని, ఏలే మహాభాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించారు అన్నవయ్య.

వాగ్గేయకార భాగవత ద్వయమైన కర్ణాటక సంగీత పితామహుడు పురంధరదాసుల వారు అన్నమాచార్యుల వారు ప్రశంసాలంకారములతో పరమానందించారు. వైరాగ్య యోగ శృంగార సంకీర్తనముల ద్విపద రామాయణము వెంకటాచల మహత్యము శృంగార మంజరి శతకములు అనేకమైనటువంటి యొక్క ప్రబంధములు రచించి సర్వం శ్రీ వెంకట యజ్ఞాన్ని కొనసాగించే బాధ్యత నీపై పెడుతున్నానని చెప్పి స్వామివారి సన్నిధానంలో అన్నమయ్యను ఒక దివ్య జ్యోతిగా శ్రీనివాసునిలో ఐక్యమైనది.

అన్నమాచార్యుల వారు అనేకమైనటువంటి యొక్క కీర్తనలు 32,000 సంకీర్తనలలో బహుళ ప్రాచుర్యం, అందరికీ తెలిసినటువంటి యొక్క సంకీర్తనలను, ఎన్నో అద్భుతమైనటువంటి యొక్క సంకీర్తనలను రచించారు. తిరుమల గిరిరాయ.

దుందుభినామ సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి అనగా 1503 సంవత్సరంలో శ్రీనివాసుని దివ్యధామాన్ని అలంకరించి పరమదపదించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు సకల భక్తజనుల హృదయాలలో శ్రీవెంకటేశ్వరుని దివ్య పాదారవిందముల వద్ద నిరంతరం వెలిగేటువంటి అఖండ జ్యోతి అన్నమాచార్య భక్తమణి. అప్పని వరప్రసాది అన్నమయ్య, అప్పసము మాకే కరడన్నమయ్య. భక్తులారా, పద కవితా పితామహుడు, ప్రథమ వాగ్గేయకారుడు, శ్రీనివాస భక్తుడు, సంగీత సార్వభౌముడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క కథలో అనేకమైనటువంటి యొక్క సంకీర్తనలను, సంకీర్తనాధార ఆ యొక్క అన్నమాచార్యుల వారి నుండి అనేకముగా వచ్చినవి. అందులో మత్స్యదునకలు, అందరికీ తెలిసినటువంటి యొక్క సంకీర్తనలు, కళ్యాణోత్సవ సంకీర్తనలు, వైరాగ్య సంకీర్తనలు, అనేకమైనటువంటి యొక్క సంకీర్తనలు ఆ యొక్క తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించి శ్రీనివాస పరబ్రహ్మాంకితమునర్చారు. అందులో ముఖ్యమైనటువంటి యొక్క సంకీర్తనలను ఈరోజు కొంతవరకు మనం గానం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కళ్యాణోత్సవ సంకీర్తనలలో నిలమూడు శోభనాలు నీకునతనికే తగును

అనేటువంటి యొక్క సంకీర్తన, కళ్యాణోత్సవ సంకీర్తన, మరియు ఇంకా అనేకమైనటువంటి యొక్క సప్తగిరుల యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేసేటువంటి యొక్క సంకీర్తనలు, అనేకమైనటువంటి రచనలను ఆ యొక్క తాళ్లపాక అన్నమాచార్యుల వారు రచించారు. ఈ కథను ఆశాంతం విన్న మీకు

0: भवन्तु समस्त सन्मङ्गलानि भवन्तु।
1: మీరింతవరకు వెల్దే భార్గవ్ గారిచే అన్నమయ్య చరిత్ర హరికథ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై పెరవల్లి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: హింస కఠోరం.
1: హింస వినాశకరం.
0: హింస భయానకం.
1: హింసని విడనాడండి, శాంతిని నెలకొల్పండి.